శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే మాసం 9వ తారీఖు శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 39 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 అవుతుంది. ఇక కొంచెంసేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుంచి రిలే.

0: the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు భక్తిరంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు.

శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుజాంబు

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. విష్ణు పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్య ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు సూక్తి ముక్తావళి.
1: విద్య, ఏకాగ్రత, వినయం. విద్యకు జ్ఞానానికి సమానమైన వస్తువు ఈ లోకంలో మరొకటి లేదు. మనం సన్మార్గంలో నడవాలంటే దానికి విద్య, జ్ఞానం రెండూ కావాలి. ఈ రెండూ ఎవరిలో ఉన్నాయో వారిని ఆశ్రయించి వాటిని పొందాలి. విద్య ద్వారా వ్యక్తి చరిత్ర నిర్మాణం అవుతుంది, జ్ఞానం ద్వారా శీలం నిర్మాణం అవుతుంది. ఇవి రెండు ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉన్నాయి. మనిషి నడవడికకు, వినయ విధేయతలకి, ఆచార వ్యవహారాలకి ఇవే కారణాలు. ఈ మంచి లక్షణాలు ఉన్నవారే బుద్ధిమంతులు. సుస్థిరమైన బుద్ధి కలవాడే బలవంతుడు. మానవ సమాజం బుద్ధిమంతుల మీదే ఆధారపడి ఉంది. వీరి ద్వారా సంపూర్ణమైన మానవతా విలువలతో కూడిన నైతిక సమాజాన్ని నిర్మించుకోవచ్చు. జ్ఞానం ద్వారా వివేకం కలుగుతుంది. దానివల్ల సత్యాసత్యాల విచక్షణ ఏర్పడుతుంది. అదే అతన్ని సన్మార్గంలో నడిపిస్తుంది. అజ్ఞానం, అంధకారం తొలగిపోవాలంటే జ్ఞానులను ఆశ్రయించాలి. తనకంటే తక్కువైన వారితో సావాసం చేయడం వల్ల లాభమేమీ లేకపోగా తానే అల్పుడైపోతాడు. తనతో సమానమైన వారితో స్నేహం కూడా విశేష లాభకారి కాదు. కానీ తనకంటే శ్రేష్ఠులైన వారిని ఆశ్రయించడం వలన స్వయంగా వ్యక్తి విఘ్నతను పొందుతాడు. అందుకే గుణవంతులు, సాధువులు, మహాత్ములను ఆశ్రయించి ఉండటమే శ్రేయస్కరం. దీనికి నీతి శాస్త్రాల్లో ఒక దృష్టాంతం ఉంది. ఒక మహాత్ముడు భిక్షం కోసం ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి గృహలక్ష్మి భిక్ష పెట్టి చేతులు జోడించి, "మహాత్మా, నాకు జ్ఞానోపదేశం చెయ్యండి" అని ప్రార్థించింది. అందుకు ఆ సాధువు, "అమ్మా, ఈరోజు కాదు, రేపు ఉపదేశం ఇస్తానని చెప్పాడు. అయితే రేపు మీరు మా ఇంటికే ముందు వచ్చి భిక్ష స్వీకరించండి" అని కోరింది. అలాగే అని ఆ సాధు వెళ్ళిపోయాడు. తెల్లవారిన తర్వాత తన భిక్షాపాత్రలో చెత్తాచెదారం వేసుకొని ఆ గృహిణి ఇంటి ముందు నిలబడి "ఓం తత్సత్" అన్నాడు. సాధువు కోసం ఎదురు చూస్తున్న గృహిణి ప్రత్యేకంగా తయారు చేసిన పరమాన్నాన్ని పాత్రలో వేయబోయింది. అందులో ఉన్న చెత్తను చూసి, "అయ్యా, ఇందులో వ్యర్థ పదార్థాలు ఉన్నాయని" చెప్పింది. "ఇట్లాంటి మురికిలో పాయసం వేస్తే చెడిపోదా? ఇలా ఇవ్వండి, శుభ్రం చేసి తెస్తానని" అంది. అందుకు ఆ సాధువు, "అమ్మా, దీన్ని శుభ్రం చేసిన తర్వాత పాయసం వేస్తే చెడిపోదు కదా. అట్లాగే నా ఉపదేశం వినేందుకు ముందు నీలోని చింతలనే చెత్తను, చెడు సంస్కారాలనే పేడను తొలగించుకో. ఆ తర్వాత జ్ఞానోపదేశం అనే అమృతం అందులో వేయవచ్చు. అప్పుడే బుద్ధి వికసిస్తుంది, లాభం కలుగుతుంది. ఉపదేశం అనే అమృతాన్ని స్వీకరించాలంటే ముందుగా మనస్సును శుభ్రం చేసుకోవాలి. అందులోని కుసంస్కారాలని విడిచిపెట్టాలి. అప్పుడే జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది" అని ప్రబోధించాడు. బుద్ధి నశిస్తే మనిషికి సమస్తం నశిస్తుంది. సమస్త రోగాలకి మూల కారణం బుద్ధినాశనమే. దీనివలన శారీరక రోగాలే కాదు, సామాజిక, రాజకీయ, నైతిక, ఆర్థిక, ఆధ్యాత్మికమైన అనేక వ్యాధులు కలుగుతాయి. శ్రీకృష్ణ భగవానుడు బుద్ధి నాశనమైతే మహావినాశనం సంభవిస్తుందని ఉపదేశించాడు. సమస్త జీవన వ్యవహారాలకి బుద్ధి ప్రధానమైనది. జ్ఞానం వల్ల

0: మనసు పవిత్రమవుతుంది, జీవనం సఫలమవుతుంది, సమాజంలో సమగ్ర వికాసం కలుగుతుంది. మన మనస్సుని హద్దులో ఉంచేదే బుద్ధి, మర్యాదల్ని అతిక్రమించకుండా చేసేదే బుద్ధి. నదులు హద్దు దాటనంత వరకు పచ్చగా కళకళలాడతాయి పంట పొలాలు, హద్దులు దాటితే గ్రామాలు, పట్టణాలు, పంటలు కూడా నాశనమైపోతాయి.
1: సూక్తి ముక్తావళి విన్నారు, వ్యాఖ్యానం శ్రీమతి బెల్లంకొండ వరలక్ష్మి, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబులలో కందిలో సమగ్ర సస్యరక్షణ, వరిలో కలుపు యాజమాన్యం, అట్లే పురుగు మందుల అవశేషాల నియంత్రణ అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

కందిలో సమగ్ర సస్యరక్షణ అన్న విషయానికి వస్తే, వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోని పురుగుల కోశస్థ దశ బయటపడి పక్షులు ఏరుకు తినటానికి వీలవుతుంది. కాయతొలిచే పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట, వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్లో అంతర పంటగా 7 సార్లు, రబీలో 3 సార్లు పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్నజీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్న రక్షిత పైరుగా వేయాలి. పచ్చపురుగును తట్టుకునే ఎల్ఆర్జి 41 రకాలను లేదా పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల ఎల్ఆర్జి 38 కంది రకాలను సాగు చేయాలి. పైరు విత్తిన 90 నుండి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేరకు కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందు అంటే అజాడి రక్టిన్లను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాలకు సమానమైన ఎన్పివి ద్రావణాన్ని లేదా ఎకరాకు 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేదా చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణారహితంగా వాడకూడదు. తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలిపూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటరు, పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2.5 మిల్లీలీటరు నీటిలో కలిపి హ్యాండ్ కంప్రెషన్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. వరిలో కలుపు యాజమాన్యం అన్న విషయానికొస్తే, నారుమడిలో ఓద నిర్మూలనకు ఎకర నారుమడికి బెంతియోకార్బ్ 1.5 నుండి 2.0 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 లేదా 3 రోజుల్లో లేదా 7 లేదా 8వ రోజు గాని పిచికారీ చేయాలి. లేదా బెంతియోకార్బ్ 20 కిలోల ఇసుకతో కలిపి పలచటి నీటి పొర ఉన్నప్పుడు సమానంగా వెదజల్లి నీరు ఇంకేటట్లు చేయాలి. లేదా విత్తిన 14 నుండి 15 రోజులప్పుడు సైఫ్లోఫాస్ బ్యూటైల్ 400 మిల్లీలీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఓద మొదలైన ఏకవార్షిక గడ్డిజాతి మొక్కలు ఉన్నప్పుడు బ్యూటాక్లోర్ 1 నుండి 1.5 లీటరు లేదా అనిలోఫాస్ 500 మిల్లీలీటరు లేదా ప్రెటలాక్లోర్ 500 మిల్లీలీటరు లేదా బెంధియోకార్బ్ 1.5 లీటర్లలో ఏదో ఒకదాన్ని ఎకరాకు 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుండి 5 రోజుల్లో పలుచుగా నీరు పెట్టి సమానంగా వెదజల్లాలి. గడ్డి, తుంగ, వెడల్పాటి ఆకుమొక్కలు సమఫాలలో ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోల బ్యూటాక్లోర్ గుళికలు మరియు 4 కిలోల 2.4D ఎస్టర్ గుళికలు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుండి 5 రోజుల్లో పలుచటి నీరు ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి. నాటిన 25 నుండి 30 రోజులప్పుడు పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రాముల 2.4D సోడియం సాల్ట్ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి కలుపుపై పడేటట్లు పిచికారీ చేయాలి. ఈ విధంగా వరిలో కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు. ఇక పురుగు మందుల అవశేషాల నియంత్రణ అన్న విషయానికి

వస్తే పురుగులు తెగుళ్ల నివారణకు మందులు విచక్షణారహితంగా పంటలపై పిచికారీ చేయడం వల్ల అవి కొంతకాలం వరకు విచ్ఛిన్నం కాకుండా వాటి అవశేషాలు మనం వాడే పంట ఉత్పత్తుల్లో వివిధ పరిమాణాల్లో ఉంటున్నాయి. దీనివల్ల మనం రోజు తినే ఆహార పదార్థాల్లో ఎంతో కొంత రసాయన అవశేషాలు ఉండడం వల్ల ఎన్నో రకాల జబ్బులకు, ముఖ్యంగా క్యాన్సర్, శిశు మరణాలు, గుండె జబ్బులకు లోనవుతున్నారు. అవశేషాల గరిష్ట పరిమితి అంటే ఏదైనా సస్యరక్షణ మందు సాధారణ వ్యక్తి జీవితకాలంలో వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా తీసుకునే గరిష్ట పరిమితి. దీనికన్నా తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం కాదు. ఎగుమతి చేయదలిచిన ఉత్పత్తులలో మిగతా నాణ్యతా ప్రమాణాలతో పాటు ముఖ్యంగా సస్యరక్షణ మందుల అవశేషాలు పరిమితికి మించి ఉండకూడదు. ద్రాక్షలో ఎసిఫేట్, మిరపలో అఫ్లోటాక్సిన్, కరివేపాకు పొడి, కారంలో సైఫర్మెత్రిన్ అవశేషాలు గరిష్ట పరిమితిని మించడం ద్వారా ఎగుమతులకు అనువుగా లేక తిరస్కరించబడ్డాయి. పురుగుమందుల అవశేషాలను నియంత్రించే మార్గాలు విషయానికొస్తే, విచక్షణారహితంగా పురుగుమందులు పంటలపై వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఎరుపు రంగు లేబుల్ ఉన్న పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలి. పురుగుమందులను సరైన మోతాదులో నిర్ధారించిన స్ప్రేయర్తోనే పిచికారీ చేయాలి. తక్కువ కాలంలో విషప్రభావం కోల్పోయే మందులు వాడాలి. వీలైనంత వరకు సురక్షితమైన, అవశేషరహితమైన జీవ సంబంధిత మందులను వాడుకోవాలి. ఆరోగ్య భద్రత దృష్ట్యా మరియు ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మన రైతుమిత్రులు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపి రసాయన అవశేషాలు లేని పంట ఉత్పత్తులను పండించే ప్రయత్నం చేయాలి. అందుబాటులో ఉన్న వనరులతో చీడపేడ్ల నియంత్రణ అన్న విషయానికొస్తే, ప్రకృతి సిద్ధంగా లభించే ఆకుల నుండి, విత్తనాల నుండి తయారు చేసిన నూనెలు, కషాయాలు రైతన్నలకు ఎంతగానో లాభం చేకూర్చుతున్నాయి. ఈ నూనెలు, కషాయాలు పైరు పంటలను కాపాడటంతో పాటు రైతన్నలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి. అంతేగాక పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకు నివారించగలుగుతున్నాయి. అటువంటి నూనెలు, కషాయాలు కొన్నిటిని గూర్చి తెలుసుకుందాం. వేపపప్పు ద్రావణం విషయానికొస్తే, పైరు పూత దశలో ఈ కషాయం పిచికారీ చేస్తే తల్లి పురుగులు నశిస్తాయి, గుడ్లు పెట్టే శక్తిని కోల్పోతాయి. వేపలో ఉండే అజాడిరక్టిన్ మూల పదార్థం పురుగులపై ప్రభావం చూపించి వాటిని హతమారుస్తుంది, వాతావరణానికి హాని చేయదు. వేప నూనె విషయానికొస్తే, రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, ఎర్రనల్లి ఆకుముడతను నివారించే శక్తి వేప నూనెకు ఉంది. వేప పిండి విషయానికొస్తే, వేరుశనగ, మిరప పైర్లలో వేరు పురుగులను, వంగ, టొమాటోలలో ఆశించే నులి పురుగులను వేప పిండి నాశనం చేస్తుంది. వేప కషాయం విషయానికొస్తే, పైరు తొలి దశలో ఆశించే లద్దె పురుగులు, శనగపచ్చ పురుగులు, ఆకుముడత, మిడతల నివారణకు ఈ కషాయం బాగా పనిచేస్తుంది. రైతన్నలు తమకు అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులతో తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని పంటలను కాపాడుకోవచ్చు. వావిలాకు కషాయం, మారేడు పత్ర కషాయం, సొంటిపాల కషాయం, పుల్లటి మజ్జిగ కూడా వివిధ పురుగులు, తెగుళ్ల నివారణలో ఉపయోగించవచ్చు. ఈ కషాయాలు, ద్రావణాల వాడకం వల్ల పర్యావరణానికి హాని జరగదు, పంట దిగుబడి, నాణ్యత కూడా గణనీయంగా పెరుగుతుంది. ఆ విధంగా రైతన్నలు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటను పొందగలుగుతారు.

0: పొలం కబుర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వారు గత నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై ఇచ్చినటువంటి మూడు రోజుల పాటు నిర్వహించినటువంటి శిక్షణ కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:45. ఇక ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి

0: ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు అరికట్టడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సాంకేతికత, సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్, పహారా వంటి చర్యలతో పోలీసులు ప్రత్యక్షంగా లేకపోయినా వారి ప్రభావం కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: డెవలప్మెంట్ సింక్ అవుతూ పోలీసులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, యాంటీ సోషల్ మెడ్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూలో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది.
0: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ది, ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతనం క్రమం తప్పకుండా విడుదల చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, శంకుస్థాపనల గడువులను వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులకు, జులైలో గుంటూరు కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నవంబర్లో నేరడి బ్యారేజ్, వచ్చే ఏడాది జనవరిలో మద్దువలస 2వ దశ పనులకు శంకుస్థాపన, జూన్లో పోలవరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వ నిబద్దతను చాటేలా మొత్తం 25 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పూర్తి తేదీలు, శంకుస్థాపనల సమయాలను ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. అదేవిధంగా మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమల నుండి విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. టెండర్ ద్వారా ఎంపికైన ప్రైవేటు సంస్థలు వచ్చే 3 నెలల్లో వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలు ఉండగా కొత్త కేంద్రాలతో ఈ సంఖ్య 73కు చేరనుందని తెలిపారు. భీమవరం, పీలేరు, జమ్మలమడుగు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, రైల్వే కోడూరు, కొండేపి, కోవూరు, మైదుకూరు, నందిగామ, వినుకొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి సుమారు 1500 మంది రోగులకు ఉచిత సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి విద్యే కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ సామాజికంగా

0: ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యపై దృష్టి పెడితే వచ్చే తరానికి పురోగతి వస్తుందని పేర్కొన్నారు. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి వంటి సంస్థల్లో రాష్ట్రానికి చెందిన 500 మంది ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మీరు నాకు వచ్చే 500 మంది ఐఐటి, ఐఐఎం మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. హౌ టు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీస్ మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి.
0: వచ్చే ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి 294 కోట్ల రూపాయలతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్కు అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడాది 2,20,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై ఈ నెల 20 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 162,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఈ నెల 15వ తేదీ నుంచి రైతులకు అందించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఇమామ్లు, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని శ్రీధర్ తెలియజేశారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కొమరిన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ, అంతర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. సువేందు అధికారి అద్య పశ్చిమ బంగాల రాజ్యస్య ప్రథమస్య భాజపేతి దళస్య ముఖ్యమంత్రి రూపేణ శపథ గ్రహణం కరిష్యతి. కోల్కాతా నగరస్య బ్రిగేడ్ పరేడ్

0: వివరాలు, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ మూడవ భాగం ఉంటుంది. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:35 శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయోలిన్ వాద్యం ఉంటుంది. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పట్ల కార్యక్రమం. 10:00 వసుదైక కుటుంబం. ఈ వారాంతపు వార్తా విశేషాలు. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి రిలే. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి కొనసాగుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆ తర్వాత 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. ఆ తర్వాత వార్తల అనంతరం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పచ్చిమామిడికాయలతో పసందైన వంటకాలు, డాక్టర్ ఏబి శ్రీలత ప్రసంగం ప్రసారమవుతుంది. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం రండి, ప్రశ్నోత్తర కార్యక్రమం. ఆ తర్వాత ప్రపంచ వలస పక్షుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు. సాయంత్రం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. ఈరోజు సాయంత్రం 6:30 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం వినవచ్చు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ప్రసారం కాబోయే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వారు గత నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై 3 రోజుల పాటు నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమం నుండి కొన్ని ముఖ్య అంశాల భాగాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాలు, 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఆ తర్వాత జాతీయ వార్తలు 8:30 విజయవాడ నుంచి. 8:40 చిత్రకుసుమాలు ఉంటాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ నుంచి రిలే. 9:30 ఏకచిత్రగానం శీర్షికన బామ్మ మాట బంగారు పాట సినిమా నుంచి అన్ని పాటలు వినవచ్చు. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా 11వ తేదీన జరిగే పలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది.

ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా శుభేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరుగునుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా అంతకుముందు నిన్న శుభేందు అధికారి రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా శుభేందు అధికారికి అనుకూలంగానే అన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి రాష్ట్రంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. శుభేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన పూర్వా మేదిరీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ఉందని వస్తున్న వార్తలను ఐయుఎంఎల్ ఖండించడంతో ఈ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కాగా అంతకుముందు నిన్న విజయ్ గవర్నర్ను మరోసారి కలిసి తనకు మెజార్టీ సంఖ్యబలం ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ ఖాదర్ మొహమ్ముద్దీన్ నేతృత్వంలోని ఐయుఎంఎల్ పార్టీ తమిళంగా వెట్రికజానికి తమ పార్టీ మద్దతు లేక ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కోరినందున తమ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందని ఐయుఎంఎల్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు టీవీకే సీనియర్ నాయకులు ఐయుఎంఎల్ను మద్దతు కోసం 2 సార్లు సంప్రదించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను ప్రారంభించాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రపతి పాలన విధించే ఎలాంటి ప్రయత్నానైనా ముందుగానే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత అని కూడా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రి జీతూభాయ్ వగాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు 1 కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని ఆయన తెలియజేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా దేశాల మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. కరేబియన్లోని 3 దేశాల పర్యటనలో ఉన్న జయశంకర్ గుయానాలోని జార్జ్ టౌన్లో ఆరోగ్య మంత్రి డాక్టర్ ఫ్రాంక్ ఆంటోనీతో సమావేశమయ్యారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకన్నా ఈరోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకన్నా పాల్గొంటారు. సోమవారం నాడు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై సిఐఐ అలాగే సిఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో మెకన్నా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా చర్చలు జరుపుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందుతున్న దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యెమెన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్

0: యెమెన్ మంత్రి మొహమ్మద్ అల్ ఖదిమి నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ యెమెన్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలపై వారు చర్చించారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఆర్థిక భాగస్వామి ఒప్పందం అమలును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, అలాగే వాణిజ్య పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ నెల 6-7 తేదీల మధ్య స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన స్విస్ ఆర్థిక వ్యవహారాల రాష్ట్ర కార్యదర్శి బుడ్లిగర్ ఆర్టిరాతో సమావేశమై ఈ ఒప్పందం పురోగతిని సమీక్షించి వాణిజ్య పెట్టుబడి నియంత్రణ సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్కరణలు, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఉత్పాదక రంగం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్దిని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైనదని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్దమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రిన్ వాదించింది. యుద్దాన్ని ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, హర్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయాన్ని పునరుద్ధరించడమే శాంతి స్థిరత్వానికి ఏకైక మార్గమని ఇరాన్ తెలిపింది. ప్రతిపాదిత తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని టెహ్రాన్ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా అమెరికాతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్ల మద్దతు ఉన్న ఈ ముసాయిదా తీర్మానం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన జలంతర్గామిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతుంది. ఇరాన్ చర్యల కారణంగా వాణిజ్య నౌకాయానికి ముప్పు వాటిల్లుతోందని, సముద్ర రవాణా అస్థిరపడుతుందని వాషింగ్టన్ ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్దంలో అప్పటి సోవియట్ యూనియన్ పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి ఈ నెల 11వ తేదీ వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తామని ట్రంప్ తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరువైపుల నుండి 1000 మంది ఖైదీలను కూడా పరస్పరం మార్చుకోవడం కూడా ఉంటుందని ట్రంప్ తెలియజేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14-15వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే విస్తృత చర్చలతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు సంప్రదింపులను తిరిగి ప్రారంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన ఆందోళనలను పరిష్కరించే ఒక సమగ్ర శాంతి భద్రతా ఒప్పందాన్ని రూపొందించడానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిన్ అలెన్ ప్రకటించారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఇది వరుసగా 4వ విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కాగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 19 సెకండ్లు.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: ఈనాటి ప్రభాత లేఖల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జగ్గంపూడి ముందత్నం గారి వివరణ మూడవ భాగం ప్రసారమవుతుంది. ముందుగా 90 వసంతాల ఆకాశవాణి కొన్ని వివరాలు. భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన 1926 మొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం ఇంకా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చింది. ఆ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ఒకటి, కోల్కతాలో ఒకటి, మరొకటి మరి రెండు స్టేషన్ల నిర్మాణానికి లైసెన్సులు మంజూరైనాయి. దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జూలై 23 ప్రారంభించబడింది. ఊహించని విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత కంపెనీ 1930 March 1 దివాలా తీసింది. ఇతర దేశాలు మంచి పురోగతి సాధిస్తూ ఉండగా భారతదేశంలో ప్రసార రంగం ప్రవేశం విఫలమైనట్లుగా కనిపించడంతో ప్రతి ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బొంబాయి, కలకత్తాలోని రెండు స్టేషన్లను 1930 April 1 నుండి 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించడం జరిగింది. అప్పుడు చివరిగా 1932 మేలో ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను తమ సొంత నిర్వహణలో కొనసాగించాలని నిర్ణయించి దానిని పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ పరిపాలన నియంత్రణ కింద ఉంచారు. 1935 March పరిశ్రమలు కార్మిక శాఖ కింద పనిచేయడానికి కంట్రోల్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 1936 June 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియో వచ్చింది. ప్రసార రంగం 1937 కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడి, ఆ తర్వాత 1941 అక్టోబర్లో సమాచార ప్రసార విభాగానికి బదిలీ చేయబడింది. ఈ విభాగం 23 February 1946 నుండి సమాచారం మరియు కళల విభాగ పునర్వ్యవస్థీకరించింది. ఈ విభాగం పేరు 10 September 1946 నుండి సమాచార మరియు ప్రసార విభాగంగా మార్చబడింది. తర్వాత 1957 దీన్ని ఆకాశవాణిగా నామకరణం చేశారు. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంతోనే వచ్చిందండి. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాల అవసరాలను తీర్చడానికి ప్రసార సంస్థను విస్తరించారు. ఆ తర్వాత భారత స్వాతంత్రం పొందినప్పుడు ఏఐఆర్ నెట్వర్క్లో కేవలం 6 కేంద్రాలు మాత్రం ఉండేవి. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు, లక్నో, తిరుచి. అయితే వీటిలో మొత్తం 18 ట్రాన్స్మిటర్లు ఉంటే వాటిలో 6 మీడియం వేవ్పై, మిగిలినవి షార్ట్ వేవ్పై పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలు వినడం ఆయా పట్టణాల్లో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. సంస్థానాలు విలీనంతో ఆయా ప్రాంతాల్లో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఏఐఆర్ తన ఆధీనంలో తీసుకుని 1947 స్వాతంత్రం వచ్చిన సమయానికి రేడియో సెట్ల సంఖ్య కేవలం 2,75,000 మాత్రమే అప్పుడు ఉండేటి అన్నమాట. కార్యక్రమాలు సమర్థవంతంగా పర్యవేక్షణ కోసం వివిధ రకాల మరి ప్రసారాలలో ఉన్నత ప్రమాణాలు పాటించాలంటే మంచి కార్యక్రమాలకు తగిన ప్రతిభను మరి అందించడానికి

0: ప్రజలకు వినోదాన్ని విజ్ఞానం అందించడానికి వివిధ కార్యక్రమాలు సమర్థవంతంగా ఆకర్షణీయంగా ప్రదర్శించాలని సంగీతం, సంస్కృతం, సమకాలీన విషయాలు, సాహిత్యం దీని నేపథ్యంలో అభిరుచిని పెంపొందించడానికి, అలాగే సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం కలిగిన కార్యక్రమ నిపుణులతో కూడినటువంటి ప్రత్యేక విభాగాన్ని ఉండడం చాలా అవసరమని భావించారు. ఈ అవసరాలను తీర్చడానికే ఆల్ ఇండియా రేడియో సృష్టించబడింది. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతూ బలోపేతం చేయబడింది. ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు మనం చరిత్రలో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు 9వ తారీఖు. ఈరోజు జరిగినటువంటి కొన్ని పుట్టినరోజులు, మరణ దినాలు, స్పెషల్ డేస్ తెలుసుకుందాం. 1866 ఇదే రోజున గోపాలకృష్ణ గోఖలే జన్మించిన రోజు. వీరెవరు అంటే గోపాలకృష్ణ గోఖలే ఈయన స్వాతంత్ర సమరయోధులు, సామాజిక సేవకులు, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించాడు. 1902 నుంచి 1915 వరకు మరణించే వరకు భారత శాసనమండలి సభ్యులుగా ఉన్నారన్నమాట. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించుకున్నట్టును భారతీయుల్లో జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఈయన చేసిన కృషి ఇంత అంతా కాదు. అలా ఆయన భారత స్వాతంత్రానికి అప్పుడు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించడానికి ముందుకొచ్చారు. తర్వాత గాంధీజీ గారు మరి మహమ్మద్ అలీ జిన్నా, మహాత్మా గాంధీ వారికి రాజకీయ గురువుగా ఉన్నారన్నమాట. తర్వాత గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటిక్స్ అండ్ ఎకనామిక్స్, సాధారణంగా గోఖలే ఇన్స్టిట్యూట్ అనే పేరుతో ప్రసిద్ధి, భారత్లో ప్రాచీన ఆర్థిక శాస్త్ర విద్యాలయం. ఇది మహారాష్ట్ర పూణేలో జింఖానా ప్రాంతంలో ఉంది. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారి ఆర్థిక సహాయంతో స్థాపించబడిన విద్యాలయం. నేటికి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారి ఈ విద్యాలయానికి ట్రస్టీలు. అదండి ఆయన గురించిన విశేషాలు. ఆయన జన్మదినం ఈరోజు. 1933 ఇదే రోజున నాదస్వర విద్వాంసులైన దోమాడ చిట్టబ్బాయి జన్మించిన రోజు. ఈయన తూర్పుగోదావరి జిల్లా బొల్లిపాలెం గ్రామంలో చాగంటి రాఘవులు చిట్టమ్మలకు 1933 ఆగస్టు 1 జన్మించారు. ఈయన 9వ తారీఖున జన్మించారు. 1933 ఈయన ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు రేడియో, దూరదర్శన్లలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ గ్రామ్ఫోన్ రికార్డింగ్ కంపెనీలకు క్యాసెట్లు, డిస్కులు ఇలా సరఫరా చేశారు అన్నమాట. తర్వాత 1950 ఇదే రోజున కల్పనా రాయ్ జన్మించిన రోజు. వీరు తెలుగు హాస్య నటి. ఇక కొంతమంది మరణ దినాలు తెలుసుకుందాం. 1850 ఇదే రోజున ఫ్రెంచ్ భౌతిక రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ గీ లూసాక్ వీరు మరణించిన రోజు. ఈయన ఒక ఫ్రెంచ్ రచయిత, రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త కూడా. ఘన పరిమాణం ప్రకారం నీరు 2 భాగాలు,

0: హైడ్రోజన్ ఇంకా ఒక భాగం ఆక్సిజన్తో తయారవుతుంది. ఆ తర్వాత ఈయన అలెగ్జాండర్ వాన్ హంబోల్డ్తో కలిసి ఈ విషయాన్ని కనుగొన్నందుకు వాయువులకు సంబంధించి రెండు నియమాలను, అలాగే ఆల్కహాల్ నీటి మిశ్రమాలపై చేసిన కృషికి అతను ప్రధానంగా ఒక గొప్ప ప్రసిద్ధ వ్యక్తిగా రూపొందారు. ఆయన కృషి ఫలితంగానే అనేక దేశాలలో మద్యపానీయాలు కొనడానికి గే లుసాక్ డిగ్రీలు ఉపయోగిస్తూ ఉన్నారు. '1970 ఇదే రోజున కొమ్మూరి పద్మావతిదేవి గారు మరణించిన రోజు. వీరు తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథ రచయిత్రి. ఇక 1981 ఇదే రోజున దుర్గాబాయి దేశ్ముఖ్ మరణించిన రోజు. వీరు స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. దుర్గాబాయి దేశ్ముఖ్ చెన్నై హైదరాబాదులో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించారు. ఆమె భారతదేశ రాజ్యాంగ సభ, భారతదేశ ప్రణాళిక సంఘ సభ్యురాలు. ఆమెను భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్గా పిలిచేవారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ విమెన్ ఎడ్యుకేషన్కు మొదటి చైర్పర్సన్గా ఆమె వ్యవహరించారు దుర్గాబాయి దేశ్ముఖ్. దుర్గాబాయి గారు చిన్ననాటి నుండే స్వాతంత్ర పోరాటంలో పాల్పంచుకునేవారు. తన 12 వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించి ఆమె రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించి తెలుగు గడ్డపై మహాత్మాగాంధీ రాకను పురస్కరించుకుని 12 వయసులోనే ఆమె విరాళాలను సేకరించి అందచేశారు గాంధీజీ గారికి. వీరు మహాత్ముని సూచన మేరకు ఆమె మారు ఆలోచించకుండా తన చేతుల్లో ఉన్నటువంటి ఉంగరం, గాజులను కూడా స్వాతంత్ర ఉద్యమం కోసం విరాళంగా అందించిన గొప్ప వ్యక్తి. 1923 కాకినాడలోని ఆమె కాంగ్రెస్ సభలకు వాలంటీర్గా పనిచేస్తూ నెహ్రూ వద్ద మరి ఆమె వాళ్ళు అనేక ప్రశంసలను కూడా పొందుకున్నారు. అదండి, ఇంకా ఆమె గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆమె జైలుకి అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా స్వాతంత్ర సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఏ బిఎల్ బిఏ ఆనర్స్ చేసి న్యాయ కోవిదురాలుగా, ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా ఆమె పేరుగాంచారు. ఆమెకు ఎన్నో అవార్డ్స్ కూడా ఉన్నాయి. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆమె మరణించిన రోజు ఈరోజు అన్నమాట. 1986 ఇదే రోజున టెన్జింగ్ నార్కే వీరు మరణించిన రోజు. టెన్జింగ్ నార్కే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన మొదటి విజేత టెన్జింగ్ నార్కే. నామ్ గ్యాల్ వాంగ్డి ఈయన షెర్ఫా టెన్జింగ్ అని కూడా ఈయన్ని పిలుస్తూ ఉంటారు. నేపాల్ భారతీయ షెర్ఫా పర్వతారోహకుడు. '1953 ఎడ్మండ్ హిలరీ అలాగే టెన్జింగ్ నార్గే వీరిద్దరు కలుసుకొని 1953 బ్రిటిష్ మౌంట్ ఎవరెస్ట్ యాత్రలో భాగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొట్టమొదటిసారిగా మరి వీరే చేరుకున్నట్లు ధృవీకరించబడిందన్నమాట. వారు మరణించిన రోజు వీరు ఈరోజు అన్నమాట. ఓకే అండి, కొంతమంది మరణ దినాలు తెలుసుకున్నాం కదా. ఈరోజు చరిత్రలో ఈరోజు ఇంతవరకు విన్నాం, అంటే చరిత్రలో జరిగిన కొంతమంది జన్మదినాలు, మరణదినాలు కొన్ని మాత్రమే తెలుసుకోగలిగాం. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

కార్యక్రమంలో ప్రభాతరేఖల కార్యక్రమంలో ఇప్పుడు అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ మూడవ భాగం ఇప్పుడు విందాం.

వెంకటేశ్వర, నీవు నీ తరుణీమణి అలమేలు మంగ కలిసి అనేక విధ వైభవాలతో ఎల్లప్పుడూ చెలువదుతూ ఉంటారు. అలాంటిది ఆమె ముఖాన్ని అటువైపుకు తిరుపుకొనిది అని నీవు ఆమెతో మాట్లాడడం మానేసి అలి కూర్చున్నావు. అలాంటప్పుడు దేవర చిత్తాన్ని తీర్చే సత్తా ఎవరికి ఉంటుంది? తరువాతి పద్యం, బ్రహ్మాదులు సైతం వచ్చి అలిమేలు మంగమ్మ వాకిట పడిగాబులు కాచి స్వామి దర్శనాన్ని కలిగించమని కోరుతారు అని అన్నమయ్య ఒక పద్యంలో తెలియజేశాడు. ఆ పద్యం ఇది.

ఓ మృదు శరీరం కలదానా, ఓ వనిత, ఓ లేత యవ్వనంతో భాసిల్లేదానా, ఓ స్వామి వధువా, ఓ యువతి, ఓ మెరుగుచూపుల మెలత, మమ్మల్ని ఏలిన తల్లి అలమేలుమంగ, నీ విభుడికి మా దిక్కు చూపించవమ్మా అని నీ సరసకు చేరి బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళు నమస్కరిస్తారు అని అలమేలుమంగను స్వామిని ఉద్దేశించి

వెంకటేశ్వర, నీ సతి లేజవరాలైనప్పటికీ ప్రౌఢలాగా ప్రవర్తించింది. తన కేశభరాన్ని నీమీద మోపి ఒత్తుతూ నీతో క్రీడించింది. లేత వయసులో ఇలా చేస్తారా, ఇది మోటు సరసం కదా అని చెప్పి అందరూ ఆమెని నిందిస్తారు. రెండవది, మొరటిది నీ సతి అని చెప్పి ఆమె చిలికర్తలు ఆమెను నిందిస్తారు అని అన్నమయ్య ఈ పద్యంలో తెలియజేశాడు.

ఇంతవరకు ప్రభాత రేఖల కార్యక్రమంలో అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి ముండత్నం గారి వివరణ మూడవ భాగం విన్నారు. శ్రోతలు, ఈరోజు ప్రసారంలో 9 గంటలకు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. మీరు కూడా వాట్సాప్ చేయాలనుకుంటే గనక ఇప్పుడే వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 8777224665. మళ్ళీ చెప్తాను, 8777224665. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే వాట్సాప్ చిత్రమంజరీలు కార్యక్రమంలో మీరు అడిగిన పాటను, మీ పేర్లు, మీ ఊరి పేరు చెప్పడం జరుగుతుంది. శ్రోతలు ఈ విషయాన్ని గమనించగలరని ఆశిస్తున్నాం. 5 గంటలకు వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామ లక్ష్మీ శీర్షికన పచ్చి మామిడికాయల వీటితో పసందైన వంటకాల కార్యక్రమం ఉంటుంది.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మనం విందాం ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట యంగ్ ఇండియా సినిమా నుంచి కార్తీక్ పాడిన ఈ పాట వినండి. శ్రావణ భార్గవి, కార్తీక్ కలిసి పాడిన ఈ పాట

విన్న పాట రంగం సినిమా కోసం శ్రీరామ్ పార్థసారథి బాంబే జయశ్రీ కలిసి పాడిన పాటది. వనమాలి గీతానికి హారిస్ జయరాజ్ సంగీతం. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సోలో సినిమా నుంచి హేమచంద్ర పాడిన కృష్ణ చైతన్య గీతం, మణిశర్మ సంగీతం.

ఇన్న పాట మర్యాద రామన్న సినిమా నుంచి. కారుణ్య చైత్ర పాడిన పాటది, అనంత శ్రీరామ్ గీత రచన. ఈ పాటకు సంగీతం ఎంఎం కీరవాణి. ఉదయరాగం సినిమా పాటలు వింటున్నారు 107.5 103.2 MHz పై. ఇప్పుడు విందాం అడ్డా సినిమా నుంచి ఈ పాట.

పిన్నపాట అడ్డా సినిమా కోసం బాబా సెహగల్ పృథ్వీ ధనంజయ్ రమ్కి కలిసి పాడిన పాట అది. ఈ పాటకు కృష్ణ చైతన్య గీతం, అనుప్రుబిడ్ సంగీతం.

మీరు విన్న పాట సయ్యాట సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ రీటా కలిసి పాడిన భాషశ్రీ గీతరచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. చివరిగా మీరు వినబోతున్న పాట సర్వం సినిమా నుంచి. జావేద్ అలీ మధుమిత కలిసి పాడిన ఈ పాట వినండి. వెన్నెలగంట గీతం, యువన్ శంకర్ రాజా సంగీతం.

0: On to sports now. In football, India scripted history by qualifying for the quarterfinals of the AFC Under-17 Women's Asian Cup for the first time with a commanding 4-0 victory over Lebanon in their final Group B fixture at Suzhou in China yesterday. For India, Pritika Barman, Alva Devi St. Jam and Joya scored goals. Reaching the semi-finals of this tournament would guarantee India a spot in the 2026 FIFA Under-17 Women's World Cup. In IPL cricket, Kolkata Knight Riders defeated Delhi Capitals by 8 wickets at Arun Jaitley Stadium in Delhi last night. Today, Rajasthan Royals will face Gujarat Titans at Sawai Man Singh Stadium in Jaipur. The match will begin at 7:30 p.m. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Shagun. All the newspapers cover the nation's political fervor. Dada to replace Didi in West Bengal. Vijay meets governor again. Left on hold is the headline in Hindustan Times. While the Times of India writes, Bengal's Adhikari Suvendu to be state's first BJP CM. Uncertainty continues in Tamil Nadu government formation, cites the Hindu. The Indian Express quotes Rajnath Singh describing Operation Sindoor as short duration, deep penetration and high impact operation. Under the headline, Operation Sindoor showcased our capabilities ethos. China admits backing Pakistan during conflict with India, writes the Pioneer. SC raps Punjab police for letting off drug sharks, cites the Tribune. US awaits Iran response to peace proposal as Gulf fighting flares up, reports the Indian Express. The Asian Age in an exclusive title for both US and Iran, peace the only choice, writes that the reality of the war is that the two major combatants need peace, and it is up to the US to rein in Israel and its action in Lebanon. The only hope is negotiations will begin in earnest during another 30-day ceasefire, as envisaged in the latest peace plan. And finally, Google explores major AI infra investments in India, notes Financial Express. Elaborating, tech giant Google is exploring investment opportunities in India across AI as well as of servers and drones. And with that, it's back to you, Shagun.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Suvendu Adhikari to take oath as first BJP Chief Minister, West Bengal this morning. Prime Minister Narendra Modi and Home Minister Amit Shah to attend the swearing-in ceremony. Uncertainty continues over government formation in Tamil Nadu. Lieutenant General N.S. Raja Subramani appointed new Chief of Defence Staff. IMD forecasts heavy rainfall over Keralam, South Interior Karnataka, Tamil Nadu and Puducherry during next 2 days. And in football, India scripts history by qualifying for AFC Under-17 Women's Asian Cup quarterfinals for the first time. And with that, we end the morning news. Have a nice day.
2: Akasivani, ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధ్యాదేవి, కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన, జిల్లాకు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 2వ స్థానం, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎం మూర్తి. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధ్యాదేవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అల్లవరం మండలం వాడలరేవు తీర ప్రాంతం భౌగోళికంగా చాలా కీలకమైనదని, తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టేందుకు గ్రోయిన్స్ తోటల పెంపకానికి ఓఎన్జిసి సహకారంతో సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఓఎన్జిసి అటవీ రెవెన్యూ శాఖల అధికారులతో అమలాపురం కలెక్టరేట్లో సమావేశమై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓఎన్జిసి కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహిస్తున్న వాడలరేవు సముద్ర తీర ప్రాంత రక్షణ కవచంగా నిలిచేలా తోటల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో 12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీనివాసం భవనం మరియు 54 గదుల డార్మెటరీలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులకు మెరుగైన వసతి దర్శన సౌకర్యాలు కల్పించేందుకు

ఆలయాలు అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. మందపల్లి మందేశ్వరస్వామి ఆలయానికి 4.2 కోట్ల రూపాయలు, మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి 4 కోట్ల రూపాయలు, కుండలేశ్వరంలోని అన్నదాన భవన నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. భారతదేశంలో 17వ జనాభా గణన 2027 ఒక చారిత్రాత్మక ఘట్టమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. తహసీల్దారులు, ఎంపీడీఓలు సాంకేతిక సహాయకులతో జనాభా గణన ప్రక్రియను పారదర్శంగా నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ విప్లవం ద్వారా మునుపెన్నడూ లేని విధంగా పౌరులు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే స్వయం గణన సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మూసివేత సమయంలో ఆధునీకరణ, రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 74.2 కోట్ల రూపాయలు కేటాయించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. లొల్లలాకులు బొబ్బర్లంక రావులపాలెం రోడ్డును 12.5 మీటర్ల వెడల్పుతో రాష్ట్ర రహదారి విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. తీర ప్రాంత మహిళలు వినూత్న ఆలోచనలతో ఆర్థిక పరిపుష్టి సాధించాలని, సముద్రపు నాచు సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు మత్స్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో తీర ప్రాంత 7 మండలాల డ్వాక్రా మహిళలకు జీవనోపాధుల కల్పనలో సముద్రపు నాచు పెంపకం జీవనోపాధి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న మే 15 నాటికి 100 క్లస్టర్లను ప్రారంభించాలని కలెక్టర్ లక్ష్యంగా నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. 100 రోజుల ప్రణాళికను అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలను సాధించగలిగాయి. జిల్లా నుండి 19,038 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 18,343 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 95.85% ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లాలోని సామంతగూడు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సిరిగినేడి రిషిత లక్ష్మీనిహారిక 596 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. రబీ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని ధాన్యం సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నదాతలకు అండగా నిలవడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అన్నదాత సుఖీభావ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 8:35 దాటి 6 సెకండ్లు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఇప్పుడు విందాం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయలిన్ వాద్యం.

0: ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు దాటి 40 సెకండ్లు. ఇప్పుడు విందాం వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. హాయ్ శ్రోతలు, వాట్సాప్ కార్యక్రమానికి, వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలు బాగున్నారా? మరి కార్యక్రమానికి చాలామంది వాట్సాప్ చేశారు. మరి మీ పాటలన్నీ కూడా నేను ప్రసారం చేయడానికి రెడీగా ఉన్నాను. మరి మీరంతా కూడా వినడానికి రెడీగా ఉన్నారనుకుంటున్నాను. మరి ముందుగా మా వాట్సాప్ నెంబర్ చెప్పేస్తాను. 8772246605 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా నువ్వే కావాలి సినిమా నుంచి అనగనగా ఆకాశం ఉందనే పాట వినిపించగలరంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, పూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందామా? వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు దేశంలో మొదటి

0: డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎనుమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: కార్యక్రమంలో తర్వాత హాయ్ మేడం అంటూ మాకు నీ స్నేహం సినిమా నుండి పాట వినిపించండి, చినుకు తాకిడి అని పాట వినిపించగలరు అంటూ చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం అక్కడ నుంచి శ్రోతలు కోరుతున్నారు. తోజేష్, నాగార్జునగిరి అలాగే ద్రాక్షాయణి వీరంతా కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందామా? నన్నూరు వారిపల్లి నుంచి ఈ పాటను కోరుతున్నారు, పులిచెర్ల నుంచి. ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. తర్వాత మనకు వాట్సాప్ చేశారు శ్రోతలు, గుడ్ మార్నింగ్, శుభోదయం మేడం అంటూ, మాకు అబ్బాయి గారి పెళ్లి సినిమా నుంచి ఓయి నా తిలోత్తం అనే పాట వినిపించండి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందాం.

తర్వాత జానకరాముడు సినిమా నుంచి మాకు పాట వినిపించండి అంటే గుడ్ మార్నింగ్ మేడం అంటూ కార్తిక్ సాయి మనకు మెసేజ్ చేశారు, పుల్లంపేట మండలం తిరుపతి జిల్లా. ఓకే, మీరు కోరిన ఈ పాట మీకోసం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం, మా ఫ్రెండ్స్ కోసం ఈ రిక్వెస్ట్ అంటూ మెసేజ్ పెట్టారు. మీరు కోరిన పాట ఇప్పుడు విందామా?

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తర్వాత శ్రోత జానకిరాముడు సినిమా నుంచి మా కోసం పాట వినిపించమని కోరారు కదా, ఇప్పుడు తర్వాత పాట మా కోసం వినిపిస్తున్నాము. నమస్తే ఆకాశవాణి, శుభలగ్నం సినిమా నుండి మా కోసం పాట వినిపించగలరా అంటూ తిరుపతి జిల్లా వెంకటగిరి నుండి పెరిమిడి సురేష్ కుమార్, వర్ష, శ్రీదేవి కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందాము.

వాట్సప్ చిత్రమందిరం వింటున్నారు 107.5 103.2 మెగాహెడ్స్ పై. తర్వాత సంకల్పం మూవీ నుంచి మాకు పాట వినిపించండి అంటూ నవీన్, వీరు శ్రీకాకుళం జిల్లా పెద్దసన గ్రామం నుంచి టెక్కిల్ నుంచి మరి కోరుతున్నారు, టెక్కిల్ మండలం అది. ఓకే, మీ కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు. ఒకసారి మా వాట్సాప్ నెంబర్ చెప్పేశాను, చెప్పేస్తున్నాను 8772446605. సరేనండి శ్రోతలు, తర్వాత శ్రోత గులాబీ సినిమాలో మేఘాలలో తేలిపోతున్నా అనే పాట మా కోసం వినిపించండి అంటూ అన్నమయ్య జిల్లా నుంచి శుభోదయం, వాట్సాప్ చిత్రమంజరికి స్వాగతం అంటూ మొదలుపెట్టేశారు. మదనపల్లి చౌడేశ్వరి నగర్ నుంచి చేనేత కార్మికులు వీరు ఎవరు అంటే చంద్రశేఖర్, తులసి, భార్గవి, నాని, జోగారావు, సీతమ్మ, ప్రసాద్, లక్ష్మి, వేదాంత, కేదారి, కిరణ్, చందు, కొండా సుబ్రహ్మణ్యం, గాయత్రి, హరిబాబు. వీరి కోసం పాట విందామా?

0: వాట్సప్ చిత్రమంజరికి మరొక శ్రోత వాట్సప్ పంపారు. గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా అంటూ వాట్సప్ మెసేజ్ మొదలుపెట్టేసి, మేము చిన్న గొట్టిగిల్లు మండలం కోటబైల్ నుంచి, మీరు బాగున్నారా, స్టాఫ్ అంతా బాగున్నారా అంటూ వాట్సప్ చేశారు. చాలా సంతోషం అండి, మేమంతా బాగున్నాం, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మరి వీరెవరంటే సుకన్య వారి కుటుంబ సభ్యులు అందరి కోసం, నువ్వు లేక నేను రేణు సినిమా నుంచి నిండు గోదారి అనే పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. వారి కోసం ఈ పాట విందాం. వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5/103.2 MHz పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు మీరు జీవన రాగం సినిమా నుంచి పాట వినిపించమని కోరుతున్నారు. హైదరాబాద్ వనస్థల్లిపురం నుంచి, సాయినగర్ నుంచి దోర్నాల రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయిబాబా వీరంతా కోరుతున్న పాట జీవన రాగం సినిమా నుంచి. ఆ పాట ఇప్పుడు విందాం.

తర్వాత పాట వారసుడు వచ్చాడు సినిమా నుంచి మాకు పాట వినిపించండి వాట్సాప్ చిత్రమంజరిలో అంటూ మనకు వాట్సాప్ చేసిన శ్రోతలు కడప జిల్లా పెడన నుండి నర్సన్న శివగంగా వారి కుటుంబ సభ్యులు వారి కోసం ఇప్పుడు పాట విందామా?

ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఈరోజు రాత్రి 9:30 ఏకచిత్ర గానం శీర్షికన బామ్మ మాట బంగారు పాట సినిమా నుంచి అన్ని పాటలు వినవచ్చు. శ్రోతలు 8:15 ఈరోజు రాత్రి 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వారు గత నెల 16 నుండి 18 వరకు పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేక కార్యక్రమాలు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలోని కొన్ని భాగాలు ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రసారమవుతాయి. శ్రోతలు ఈ విషయాన్ని గమనించగలరు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10:00 అవుతోంది. ఇక కొంచెంసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో యుద్ధం గత వారం రోజుల్లో అత్యంత కీలక దశకు చేరుకుంది. హార్మౌ జలసంధిలో ఇరాన్ అమెరికా దేశాలు నౌకలపై పరస్పరం దాడులు చేసుకోవడంతో పాటు నౌకల దిగ్బంధనంతో ఈ దాడులు తదుపరి స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హార్మౌ జలసంధిలో అమెరికా యుద్ద నౌకలపై ఇరాన్ దాడులు జరిపింది. వీటికి బదులుగా అమెరికా దళాలు కూడా ఇరాన్లోని బందర్ అబ్బాస్ కేష్మ దీవులోని మిలిటరీ స్థావరాలపై దాడులు చేశాయి. అదేవిధంగా హార్మౌ జలసంధిలో అమెరికా నౌకాదళం రెండు ఇరాన్కు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై కాల్పులు జరిపింది. ఆ ట్యాంకర్లు తమ నౌకా నిర్బంధాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించాయని అమెరికా అధికారులు తెలిపారు. ఈ పరస్పర దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. హార్మౌ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో ఈ దాడులు ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. చమురు ధరలు 2022 తర్వాత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సింగపూర్ వంటి ఆగ్నేయాసియా దేశాలు ఆహార ఇంధన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే పలు దేశాలు విద్యుత్ ఆదా కోసం వర్క్ ఫ్రం హోం ప్రభుత్వ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. నౌకా నిర్బంధంతో పాటు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు కొనసాగుతుండటంతో గల్ఫ్ దేశాల్లో వాణిజ్య నౌకలు ఆయిల్ ట్యాంకర్లు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయాయని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ చీఫ్ వెల్లడించారు. వీటిలో చాలా వరకు నౌకలు ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్లోనే ఉండిపోయాయన్నారు. వాటిలో 20,000 మంది నావికులున్నారని 2 నెలలకు పైగా వారు అందులోనే చిక్కుకుపోయారని తెలిపారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 30 నౌకలపై దాడులు జరిగాయని 10 మంది సెయిలర్లు మరణించారని ఆయన వివరించారు. అమెరికా ఇరాన్పై దిగ్బంధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాకు 14 అంశాలతో కూడిన శాంతి ప్రణాళికను పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో పంపించింది. ఈ శాంతి ప్రణాళిక

0: ప్రకారం యుద్దాన్ని 30 రోజుల్లో ముగించేలా 3 దశల వ్యూహాన్ని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, అలాగే జప్తు చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరింది. ఇరాన్ శాంతి ప్రణాళికకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఈ ప్రణాళికను పరిశీలిస్తాం కానీ దీనిని అంగీకరించడంపై మాత్రం తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పారు. అయితే ఓవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతుండగానే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బెయిరూట్లోని హిజ్బుల్లా బలమైన ప్రాంతాలపై ఇజ్రాయెల్ బుధవారం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 46 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్ మాలిక్ బలౌట్ కూడా మరణించారు. ఇక అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్దంపై ఒక సందర్భంలో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభానికి పూర్తిస్థాయి పరిష్కారం కోసం ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, అయితే అణ్వాయుధాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణుబాంబు సంపాదించకుండా నిలువరించడం అమెరికా ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్తో చర్చలు సాఫీగా జరుగుతున్నాయని, ఇరాన్ చర్చలకు రావాలని కోరుకుంటోందని, ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని, కానీ అది అమెరికాకు సంతృప్తికరంగా ఉండాలా లేదా అనేది తామే నిర్ణయిస్తామన్నారు. ఇరాన్కు అణ్వాయుధాలు ఉండటాన్ని తామెప్పటికీ అనుమతించబోమని, అదే జరిగితే ప్రపంచ భద్రతే ప్రమాదంలో పడుతుందన్నారు.
1: We have it very much under control. The blockade is unbelievable. The Navy's been incredible. The job they did, it's like a wall of steel. Nobody goes through. In particular, the Iranians, they're not getting anything through one way or the other. So they're out of business. And we'll see whether or not they are agreeing. And if they don't agree, they'll end up agreeing shortly thereafter.
0: అలాగే ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ పలు హెచ్చరికలు చేశారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మో జలసంధిలో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే హార్మో జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. ఇక మరోవైపు హార్మో జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్ పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఈమెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ముసాయిదాను ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టింది. అమెరికా ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు శత్రుదేశాల నౌకల ప్రయాణానికి టోల్ సిస్టమ్ తీసుకురావాలని భావిస్తోంది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్దం నేపథ్యంలో పోప్ లియో 14 చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆ తరువాత అమెరికా వాటికన్ సిటీ మధ్య సంబంధాలు క్షీణించడంతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీని సందర్శించి పోప్ లియోతో చర్చలు జరిపారు. ప్రపంచ నేతలందరూ ద్వేషం తగ్గించుకుని శాంతి దిశగా పనిచేయాలని ఈ సందర్భంగా పోప్ లియో పిలుపునిచ్చారు. మార్కో రూబియో పోప్ లియోతో పాటు వాటికన్ సిటీ ఉన్నత స్థాయి దౌత్యవేత్తలతో కూడా సంప్రదింపులు జరిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అమలవుతోంది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య 9 నుండి 11 వరకు 3 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. రష్యా ఈరోజు జరుపుకునే విక్టరీ డే 2వ ప్రపంచ యుద్దం విజయోత్సవం సందర్భంగా ఈ శాంతి ఒప్పందం కుదిరింది. యుక్రెయిన్ కూడా ఈ విజయంలో భాగస్వామి కావడంతో ఇరు దేశాలు గౌరవప్రదంగా ఈ రోజును జరుపుకోవాలని ట్రంప్ సూచించారు. ఇది చిన్న విరామమే అయినప్పటికీ భవిష్యత్తులో యుద్దం శాశ్వతంగా ముగియడానికి ఒక నాంది కావచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విరామ సమయంలో ఇరు దేశాలు 1000 మంది చొప్పున యుద్ద ఖైదీలను పరస్పరం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందు వరకు కూడా సరిహద్దుల్లో ఇరువైపులా ఉద్రిక్తతలు కొనసాగాయి. శుక్రవారం నాటికి రష్యా సుమారు 400 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. మరోవైపు యుక్రెయిన్ కూడా రష్యాలోని చమురు శుద్ది కర్మాగారాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. యుద్దరంగంలో యుక్రెయిన్ దళాలు జపోరిజియా ప్రాంతంలో స్వల్పంగా ముందుకు కదులుతుండగా రష్యా దళాలు హులీపోల్ దిశలో తమ పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే విక్టరీ డే వేడుకలకు ఏవైనా ఆటంకాలు కలిగిస్తే యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై భారీ క్షిపణి దాడులు చేస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో 14-15 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో డొనాల్డ్ ట్రంప్ సమావేశమవడం అత్యంత చర్చనీయాంశమవుతోంది. గత 10 ఏళ్లలో అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. చివరిగా 2017లో డొనాల్డ్ ట్రంపే ఆ దేశ అధికారి పర్యటన చేశారు. వాస్తవానికి ఈ పర్యటన మార్చిలోనే జరగాల్సి ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం కారణంగా వాయిదా పడింది. అయితే పలు కీలక అంశాలు ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య చర్చకు రానున్నాయని అధికారులు

వెల్లడించారు. ముఖ్యంగా గత ఏడాది బుసాన్లో కుదుర్చుకున్న ట్రేడ్ రూస్ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం 2026 నవంబర్తో గడువు ముగియనుంది. దీనిని పొడిగించే అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే అమెరికా నుండి సోయాబీన్, విమానాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించే అవకాశముందని అమెరికా అధికారులు వెల్లడించారు. వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం ఒక ద్వైపాక్షిక బోర్డు ఆఫ్ ట్రేడ్ను ఏర్పాటు చేయాలని కూడా ఇరుపక్షాలు భావిస్తున్నాయి. ఇక భౌగోళిక రాజకీయాలు, ఇరాన్ సంక్షోభంపై కూడా ఈ పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముందన్నారు. ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాల్పులు విరమణకు అంగీకరించేలా చేయడంలో చైనా సహకారాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ కోరనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అంటార్కిటికా ఖండంలోని మారుమూల దీవులను సందర్శించడానికి బయలుదేరిన ఎంవీ హాండియస్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ గుర్తించబడింది. ఆ నౌకలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు ఈ వైరస్ సోకడంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఆ క్రూయిజ్ నౌకలో 88 మంది పర్యాటకులు, 55 మంది సిబ్బంది ఉన్నారు. 22 దేశాలకు చెందిన వీరంతా గత నెల 1వ తేదీన దక్షిణామెరికాలోని అర్జెంటీనా నుంచి బయలుదేరారు. హంటా వైరస్ సోకడంతో ఇప్పటికే ముగ్గురు మరణించారు. మరికొంతమందికి ఈ వైరస్ సోకిందని అనుమానించడంతో వారిని క్వారంటైన్లో ఉంచారు. హంటా వైరస్ సోకిందన్న అనుమానంతో బుధవారం 3 రోగులను అధికారులు నెదర్లాండ్స్కు తరలించారు. ఈ నౌకతో ప్రమేయం ఉన్న వారిలో 8 మందికి ఈ వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. అయితే ఇది కోవిడ్లా వ్యాపిస్తోందా అన్న పలు అనుమానాలకు WHO స్పష్టతనిచ్చింది. ఇది కోవిడ్ కాదని, ఇన్ఫ్లుయెంజా కూడా కాదని WHO డైరెక్టర్ మరియా వ్యాన్ కర్కోవ్ స్పష్టం చేశారు. ఇది చాలా భిన్నంగా వ్యాపిస్తుందని, ప్రస్తుతం ఆ నౌకలో వైరస్ లక్షణాలున్న ప్రయాణికులు గాని సిబ్బంది గాని ఎవరూ లేరని పేర్కొన్నారు. ఆండిస్ వైరస్ ప్రధానంగా సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి మాత్రమే వ్యాపిస్తుందని, ఇది కరోనా వైరస్ కాదని, చాలా కాలంగా ఉన్న ఓ విభిన్నమైన వైరస్ అని ఆమె తెలిపారు. ఆ నౌకలో పరిమిత ప్రదేశంలో మాత్రమే దీనిని గుర్తించామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2018-19 సమయంలో అర్జెంటీనాలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని WHO మరో డైరెక్టర్ అబ్ది రెహమాన్ మహమ్మద్ పేర్కొన్నారు. వైరస్ లక్షణాలున్న ఒక వ్యక్తి సామూహిక కార్యక్రమంలో పాల్గొనడంతోనే అక్కడ ఇది వ్యాపించిందన్నారు. ఇది తీవ్రమైన ఘటన అయినప్పటికీ ప్రజారోగ్యంపై దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని WHO చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఫ్రాన్స్లో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు వామపక్ష నాయకుడైన జీన్ లుక్ మెలన్కోన్ ప్రకటించారు. గతంలో ఆయన 4 సార్లు అధ్యక్ష పదవి కోసం పోటీ చేశారు. లా ఫ్రాన్స్ ఇన్సోమిస్, LFY అనే వామపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆయన, ఫ్రాన్స్లో పెరుగుతున్న సామాజిక అసమానతలు, మితవాద శక్తుల ప్రాబల్యం, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త తరం నాయకులకు అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత వల్ల అనుభవం ఉన్న నాయకుడు అవసరం ఉందని భావించి తాను ఈ నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ వరుసగా 2 సార్లు పదవిలో ఉన్నందున ఆ దేశ రాజ్యాంగం ప్రకారం 3వ సారి పోటీ చేయడానికి అవకాశం లేదు. దీంతో 2027 ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. దక్షిణాఫ్రికాలో విదేశీయులపై, ముఖ్యంగా ఇథియోపియా వలసదారులపై జరుగుతున్న దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత వారంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో 5 ఇథియోపియా వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. జోహన్స్బర్గ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లోని ఒక రెస్టారెంట్లో అల్పాహారం తింటున్న 3 ఇథియోపియా పౌరులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన 48 గంటల వ్యవధిలోనే మరో 2 ఇథియోపియా వలసదారులు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు గురై మరణించారు. దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులకు విదేశీ వలసదారులే కారణమని, అక్కడి స్థానిక యువత భావిస్తున్నారని, ఈ క్రమంలోనే వారిపై దాడులు జరుపుతున్నారని దక్షిణాఫ్రికా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ దాడులను ఇథియోపియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ పౌరులకు రక్షణ కల్పించాలని దక్షిణాఫ్రికా అధికారులను కోరింది. కేవలం ఇథియోపియా మాత్రమే కాకుండా నైజీరియా, ఘనా, జింబాబ్వే వంటి దేశాలు కూడా తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఇండోనేషియాలోని మలుక్కులో ఉన్న మౌంట్ డుఖోనో అగ్నిపర్వతం నిన్న బద్దలైంది. ఈ ఘటనలో 20 పర్వతారోహకులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో 3 మృతి చెందారని పేర్కొన్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో పలువురు విదేశీయులతో సహా 20 పర్వతారోహకులు పర్వతంపై ఉన్నారని, వారిలో 7 సురక్షితంగా కిందకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. విస్ఫోటనం కొనసాగుతున్నందున మృతదేహాలను పర్వతం నుంచి ఇంకా వెలికి తీయలేదన్నారు. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తుకు మందపాటి బూడిద ఎగిసిపడి సమీప గ్రామాలను కప్పివేసిందని వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ PVMBG అధికారులు పేర్కొన్నారు. దీంతో సమీప గ్రామాలను ఖాళీ చేయించి అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కెనడా విదేశీ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్

0: సిఎస్ఐఎస్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ నిర్దిష్టమైన అంశంపై భారత్ వైఖరి స్పష్టంగా స్థిరంగా ఉందని, భారత్ అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించే ప్రజాస్వామ్య దేశమని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోవడం న్యూఢిల్లీ విధానం కాదని, ఇలాంటి ఆందోళనలను ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పలు మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో భాగంగానే కెనడాలోని ఖలిస్తానీ గ్రూపుల గురించి మాట్లాడారు. వేర్పాటువాద శక్తులు కెనడా భూభాగాన్ని సురక్షిత స్వర్గధామంగా ఉపయోగించుకోవడంపై భారత తన ఆందోళనలను వ్యక్తం చేస్తూనే ఉందని రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: We have consistently spoken out about concerns regarding the use of Canadian territory as a safe haven by extremists and separatists. The CSIS assessment acknowledges the presence of supporters of the Khalistan separatist movement in Canada and notes that Canada-based Khalistani extremist groups continue to pose national security threat not only to India but also to Canada. It further highlights that such elements misuse democratic freedoms and institutions to promote extremism and raise funds that are diverted towards violent activities.
0: ఇక భారత పొరుగు దేశమైన బంగ్లాదేశ్ ఇరు దేశాల మధ్య వివాదంగా ఉన్న తీస్తా నదిపై చైనా మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. దీనిపై స్పందించిన రణధీర్ జైస్వాల్, భారత్ బంగ్లాదేశ్ దేశాలు 54 నదులను పంచుకుంటున్నాయని, నీటికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చించడానికి ఇరు దేశాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేశాయని, ఇవి క్రమం తప్పకుండా సమావేశమవుతూనే ఉన్నాయని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ ల్యాండౌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయడం ఒక్కటి మాత్రమే మిగిలిందన్నారు. ఈ ఒప్పందానికి తుది పరిష్కారం లభించడం చాలా ముఖ్యమని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ చర్చల్లో పురోగతి సాధించామని, ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు చాలా సమీపంలోనే ఉన్నామని ల్యాండౌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: దేశం ఏది అంటే కెనడా అన్నమాట. సో దీని తీరరేఖ పొడవు 2,02,080 కిలోమీటర్లు ఉంటుందంట. సో నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసాను, బట్ స్టిల్ కొన్ని మెసేజెస్ అయితే వచ్చినాయి అనమాట. సో పంపించారు కాబట్టి వాళ్ళ పేరు చదివేస్తాను. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు, ఎస్ కెనడా అనే రైట్ ఆన్సర్ పంపించేశారు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యు రాజే దీపు. అండ్ మనం ఉన్న హార్వెల్లో ప్రోగ్రామ్ లో అండ్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు అని చెప్పేసి. సో చాలా మెసేజ్లు అయితే వచ్చేసింది, సో ఎవరెవరు పంపించారో చూసేద్దాం.

సో మెసేజ్ అయితే పంపించేస్తున్నారు. లోషిత నోజివ్యూ నుంచి పంపిస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కొంచెం నీట్గా పంపిస్తే బాగుండదు కదా, ఏదో ఒక మనిషిని పిలిచినట్టు చాలా సింపుల్గా పంపించేశారు అనమాట. ఎనివే, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కడప వినయ్ ఉత్తమ్ రెడ్డి నిషిత పంపించేస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ నుంచి, ధర్మవరం నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు గంగా నదిని బంగ్లాదేశ్లో అంటూ, ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి. అండ్ అలాగే కమతం వెంకట లక్ష్మీ రెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గోపాలరావు గారు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించేస్తున్నారు, కోనసీమ జిల్లా శంకర్ గుప్తం ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీకుమారి గారు పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి కర్ణాటక నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే తిరుపతి నుండి నాగమునయ్య సుమలత సెమంత్ రుచిశ్ర శ్రీ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి కూడా అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు.

సో చాలా మంది పంపించారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్. సో అండ్ ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు అనమాట. నెక్స్ట్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే నెక్స్ట్ ఆంటోనీ గారు ఆరోగ్య స్వామి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ సంగీత మలయాళం నుంచి పంపిస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అంటే పద్మానది అనమాట. సో పద్మానది అని పిలుస్తారు అనమాట. సో ఇప్పుడు ఒక్క మెసేజ్ వచ్చింది, చెల్ల పందిరాంపురం నుంచి మనీషా మధురై తమిళనాడు నుంచి. ఎస్, మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఎనివే నేను చదువుతున్నప్పుడే పంపించారు కాబట్టి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రపంచంలో కల్లా అతి పెద్ద ఇతిహాసం ఏంటి. సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్.
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు చెస్పక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం అరవెల్లు ప్రోగ్రామ్ లో. సో ఇందక్కడ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద ఇతిహాసం ఏది అని చెప్పి. నాకు తెలిసి దీనికి కూడా బోల్డ్ అని మెసేజ్లు వచ్చినాయి, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే కదా. ఎనివే, మరి పెడన నుంచి జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఈ రోజు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తం, మచంట, పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కడప నుంచి వినయ్, ఆదిత్య, సమంత పంపిస్తున్నారు రైట్ ఆన్సర్స్. సో ఇందాకడ సారీ కోనసీమ జిల్లా శంకర్ గారు కూడా ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగనందరావు కాలనీ నుంచి తిరువీధుల శ్రీనివాసరావు గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యభార్గవి తాడిపత్రి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున

అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి మానస గారు రాంగ్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే అభిరామ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశాడు. అండ్ అలాగే సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంగీత మల్యాల ముంబై నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ సత్య సాయి డిస్ట్రిక్ట్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ లోషిత నూజివీడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక శ్రీరామ్ ఖమ్మం నుంచి మీరు రెండు ఆన్సర్లు పంపించారు, బట్ అందులో ఒకటే రైట్ ఆన్సర్ అనమాట. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు మా మనవుడు భువన్ రామ్ అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు.

సో ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయన్నమాట. సో ఇది మనకి సంబంధించింది కాబట్టి వెంటనే చాలా మంది ఆన్సర్లు చెప్పేస్తున్నారు కదా. ఎనీవే నెక్స్ట్ పి బాను ఓబుల్ రెడ్డి ఫ్రమ్ పులివెందుల నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సంతోష్ కుమార్ గారు శివ శ్రావ్య కర్నూలు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ప్రపంచంలోకి వెళ్ళిన అతిపెద్ద ఇతిహాసం ఏది అంటే మహాభారతం అనమాట. సో మహాభారతం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మహిళలకు ఓటు హక్కు కలిగించిన తొలి దేశం ఏది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మహిళలకు ఓటు హక్కు కలిగించిన తొలి దేశం ఏది. సో దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866 244 8814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: ఎస్ మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యు రాజే. దీపు, మహిళలకు ఓటు హక్కు కలిగిన తొలి దేశం ఏది అని అడిగాను కదా, సో రైట్ ఆన్సర్ పంపించారు చాలా మంది. చెల్లా పండిమార్ అండ్ మొనీష మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే అబ్దుల్ కలాం ఆషిక్ ఇలాకి పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం డిస్టిక్ నుంచి సత్యభార్గి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ పి భాను ఓబుల రెడ్డి గారు పులివెందుల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే వినయ్ కావ్య రైట్ ఆన్సర్ పంపించేశారు అలాగే సంతోష్ కుమార్ శివసావ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ పెడన జోగనంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే కోనసీమ జిల్లా శంకర్ గుప్త మచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు అలాగే భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక గోపాలరావు గారు ఖమ్మం నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎనివే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే న్యూజిలాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో న్యూజిలాండ్ పంపిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సమయం 10:45 కావస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ డి అనూష, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744. 9154064744.
3: డాక్టర్ డి అనూష గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ డి అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ తో పాటు ఇంకొక ఆరోగ్య సమస్య కూడా చాలా ఫ్రీక్వెంట్ గా అడగటము, దానికి సంబంధించినటువంటి నిర్ధారణ

0: పరీక్షలు చేయడం కూడా చేస్తున్నారండి. ఫ్యాటీ లివర్, ఈ ఫ్యాటీ లివర్లు చాలా బయటపడుతున్నాయి, సైలెంట్ కిల్లర్గా బయటపడుతున్నాయి అన్నట్టుగా వింటున్నాం డాక్టర్ గారు. ఏమిటి డాక్టర్ అనుష గారు, ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, అసలు దాని గురించి ఒకసారి వివరించండి.
1: నమస్కారం అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది మనకు తెలియకుండానే మన జనరల్ గా చూస్తున్న ఒక ఆరోగ్య సమస్య అండి. ఫ్యాటీ లివర్ అనేది చాలా మందికి మీరు అన్నట్టు సైలెంట్ డిసీజ్ కింద ఉందండి. పొట్ట ఇన్ఫెక్షన్ అనో, లేకపోతే ఇంకేదో యూరిన్ ఇన్ఫెక్షన్ అనో, ఇంకేదో దానికోసం మనం పొట్ట స్కానింగ్ చేయించినప్పుడు అలాంటప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది బయటపడుతుందండి. కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం జాగ్రత్తతో చూసుకోవాలండి, ఎందుకంటే ఫ్యాటీ లివర్ ని మనం అశ్రద్ధ చేయటానికి వీల్లేదు. అసలు ముందు మనకి ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి అంటే, మన లివర్ లో కొంచెం ఫ్యాట్ ఉండడం అనేది సహజం. కాకపోతే ఎప్పుడైతే ఈ లివర్ వెయిట్ లో 5% కన్నా వెయిట్ కొవ్వు చేరిందనుకోండి, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువగా మనకి లక్షణాలు ఏమి కనిపించవండి. తర్వాత ఈ ఫ్యాటీ లివర్ లో మనకి చాలా మందికి అపోహ ఏంటంటే ఓన్లీ మందు తాగే వాళ్ళకే లివర్ సమస్యలు వస్తాయి అని. కాకపోతే ఇప్పుడు మనం చూసినాం దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం. ఇప్పుడు మనం చూసే ఈ ఫ్యాటీ లివర్ అండి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇది చాలా ఎక్కువగా నాష్ అనేది దీని నెక్స్ట్ సమస్య అండి. నాన్ ఆల్కహాలిక్ NAFL అంటాం, అది ఫస్ట్ స్టేజ్. అంటే జనరల్ గా ఈ డయాబెటీస్ వాళ్ళకి కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ జనరల్ గా మనం ఇప్పుడు మనం జనరల్ స్కాన్ లో బయటపడుతుంది అంటున్నాం, దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఇది మనకి ఫస్ట్. దీని తర్వాత వచ్చే దశ ఏంటంటే అప్పుడు ఓన్లీ ఫస్ట్ కొవ్వు చేరుతుంది, దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. తర్వాత దశలో లివర్ కణాలు కొంచెం వాపు చెందుతాయి. ఆ వాపు ఉన్నప్పుడు మనం ఇందాక మీరు అన్నట్టు నాష్ టియటో హెపటైటిస్ అంటాం. ఈ వాపు తర్వాత ఫైబ్రోసిస్, ఈ ఫైబ్రోసిస్ అంటే గట్టి పడిపోతుంది లివర్. ఈ ఫైబ్రోసిస్ తర్వాత మనకి ఇంకా ఫైనల్ గా సిర్రోసిస్ అంటాం,
0: లివర్ సిర్రోసిస్.
1: లివర్ సిర్రోసిస్ ఇది మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదు. ఇప్పుడు ఆల్కహాల్ లివర్ కన్నా కూడా మనం ఈ రెండో రకంది మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే మన జనరల్ పబ్లిక్ లో మనకి జనరల్ స్కాన్స్ లో ఇప్పుడు మనం రేడియాలజిస్ట్ దగ్గర ఒక డేటా తీసుకున్నాం అనుకోండి, ఒక 100 పొట్ట స్కాన్లు చేశారనుకోండి, దాంట్లో 70 నుంచి 80 మందికి మనకి ఫ్యాటీ లివర్ ఏదో ఒక స్టేజ్ 1 కానీ గ్రేడ్ 1 కానివ్వండి గ్రేడ్ 2 కానివ్వండి 70 నుంచి 80% మంది వరకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది చూస్తున్నాం. అంత బాగా ఎక్కువగా పెరిగిపోయిందండి ఇది.
0: డాక్టర్ అనుష్ గారు, ఫ్యాటీ లివర్ అనేటువంటిది మీరు రెండు రకాలుగా చెప్పారు, అంటే మద్యం ఎక్కువగా తాగేటువంటి వాళ్ళకు వచ్చే ఫ్యాటీ లివర్ ఒకటి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేటువంటిది ఒకటి. ఎక్కువగా ఈ మధ్య నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్లు బాగా డయాగ్నోస్ అవుతున్నాయండి అని కూడా చెప్పారు మీరు. ఏ ఫ్యాటీ లివర్ అయినా మీరు చెప్పినట్టు దశ చివరికి సిర్రోటిక్ లివర్ కండిషన్కి వెళ్ళిపోతుంది, నిర్లక్ష్యం చేసి ఆ వ్యాధి తీవ్రత పెరిగితే. అసలు ఏమిటండి మూల కారణం, ఏంటి, ఎందుకు వస్తుంది ఫ్యాటీ లివర్ అంటే? ఓహో, ఫ్యాట్ ఎక్కువగా తినడం వల్లనో లేకపోతే తీసుకోవడం వల్ల వస్తుందేమని ప్రజలు అనుకుంటారు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల అని అంటుంటారు. మీ వైద్యం, మీ స్టడీస్ ఏం చెబుతుంది?
1: ఇది ఫ్యాట్ తీసుకునే వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉంటుంది అనేది ఒక అపోహ అండి. చాలా మంది అనుకుంటారు లావు ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్యాటీ లివర్ ఉంటుంది అనుకుంటున్నారు, అది కూడా ఒక అపోహ అండి. ఎందుకంటే బయటికి సన్నగా ఉండే వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఉండే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనకి థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్ సైడ్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓన్లీ ఫ్యాట్ తీసుకోవటం అనేది కారణం కాదు, ఫ్యాటీ లివర్ కూడా ఒక మెటబాలిక్ డిజార్డర్ అండి. అంటే ఇప్పుడు ఈ డయాబెటీస్ బీపీ ఇలాంటివి ఎలాగో ఫ్యాటీ లివర్ కూడా అదే కోవలోకి వస్తుంది. అంటే ఇప్పుడు డయాబెటీస్ కి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బరువు ఎక్కువ ఉండటం, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా శారీరక శ్రమ ఉండకపోవటం, ఇవన్నీ కూడా మనకి ఫ్యాటీ లివర్ కూడా కారణాలండి. ప్లస్ ఈ ఫ్యాటీ లివర్ కి షుగర్, డయాబెటీస్ ఎక్కువ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ప్లస్ ఇంకొకటి ఇప్పుడు రీసెంట్ గా మనం యువతలో కూడా చూస్తున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా చాలా పెద్ద కారణం అండి. ఈ ఎందుకు ఎక్కువగా వస్తుందంటే ఇది రెగ్యులర్ గా చాలా మంది మనలో చాలా మంది రోజుకి 3 నుంచి 4 సార్లు ఇడ్లీ దోశలు వైట్ రైస్ ఇలా హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటుంటాం. ఈ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్న ప్రతిసారి మనకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. జనరల్ గా ఇలా షుగర్ పెరిగినప్పుడు ఇలా బ్లడ్ లో షుగర్ వచ్చినప్పుడు మనకి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రియేట్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ మన బాడీలో ఉండే అన్ని కణాలకి ఈ షుగర్ చేరేలా చేస్తుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ షుగర్ ఇలా 3 నుంచి 4 సార్లు మనం ఎక్కువ ఇలా హై కార్బోహైడ్రేట్ హై షుగర్స్ పెంచడం వల్ల ఆ కణాలకు ఉండే ఆ శక్తి తగ్గిపోతుంది, అంటే ఇన్సులిన్ సెన్సిటివ్ గా ఉండే శక్తి పనిచేయటం మానేస్తుంది. అప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి బాడీలో బ్లడ్ లో షుగర్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే కణాలు మటుకు దాన్ని యూజ్ చేసుకోలేకపోతుంటాయి. సో మనకి ఎప్పుడు నీరసం ఉంటూనే ఉంటుంది. మన బాడీ దానికి కౌంటర్ ఎఫెక్ట్ గా మనకి బ్లడ్ లో ఉన్న షుగర్ మొత్తాన్ని ట్రైగ్లిసరైడ్స్ కింద మార్చి మన లివర్ లో, మన లివర్ అనేది ఒక స్టోర్ హౌస్ లాంటిది మన బాడీ, ఈ ట్రైగ్లిసరైడ్స్ అన్నింటినీ మన లివర్ లోకి చేరుస్తుంది.

0: సో మొత్తం డంప్ చేయటం వల్ల లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డయాబెటీస్ లోనే కాదండి, ఫ్యాటీ లివర్ కూడా ముఖ్య కారణం మనకి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనం తగ్గించుకోగలిగితే ఈ ఫ్యాటీ లివర్ ని కూడా తగ్గించుకోవచ్చు.
1: ఒక రకంగా రెండు ఉపయోగాలు ఉంటాయి, షుగర్ ని కంట్రోల్ లో ఉంచవచ్చు,
0: ఫ్యాటీ లివర్ ని కూడా తగ్గించు. ఇది మెయిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా మంది ఇప్పుడు యువతలో చూస్తున్న ఫ్యాటీ లివర్ కి కారణం ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్. తర్వాత ఈ జనరల్ కారణాలు ఏంటంటే ఈ ఓవర్ వెయిట్, డయాబెటీస్ ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం, తర్వాత అసలు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువ, స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా కారణాలండి. ఇందాక మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో అనుకున్నాం, మనం షుగర్ తిన్నా కార్బోహైడ్రేట్స్ తిన్నా చివరికి ఫ్యాట్ కింద మారుతుంది. అది మనం నెయ్యి తినో లేకపోతే నూనె తినోనే మనకి ఫ్యాటీ లివర్ రావాల్సిన అవసరం లేదు. ఇలా హై షుగర్స్ తిన్నా కూడా మనకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సరే డాక్టర్ అనూష్ గారు, ఇప్పుడు బీపీ షుగర్లు వీటికి కొన్ని లక్షణాలు తెలుస్తుంటాయి, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన, ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ ఆకలి వేయడం, ఇలాంటి కొన్ని ఏదో ప్రాథమిక లక్షణాలు. ఒకసారి ఎందుకైనా మంచిది షుగర్ చూపించుకో అని అంటుంటారు ఈ లక్షణం. అలాగే బీపీకి కూడా కొంచెం ఆవేశపడడం, లేకపోతేనేమో కళ్ళు తిరగడం, తూలొచ్చి పడిపోవడం, కొన్ని లక్షణాలు మనకు తెలుస్తూ ఉంటాయి డాక్టర్ బీపీ షుగర్లకి. ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏమి తెలుస్తాయండి?
0: ఇది మనం ఇందాక అనుకున్నట్టు అండి, ఇది ఒక సైలెంట్ డిసీజ్ అండి. అంటే దీనికి లక్షణాలు అనేవి, మనకి లివర్ కి ఒక గొప్ప గుణం ఉంది ఏంటంటే 70% డ్యామేజ్ అయ్యే వరకు కూడా ఎటువంటి లక్షణాలు కానీ ఎటువంటి ఇబ్బంది కానీ మనకి బయటపడదండి. ఆ 70% డ్యామేజ్ అయ్యే వరకు అసలు మనకి లక్షణాలే తెలియవు. సో అందుకని దీనికి సింప్టమ్స్ కోసం వెయిట్ చేయటం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ సింప్టమ్స్ అనేది ఇంకా ఆల్రెడీ 70% డ్యామేజ్ అయిపోయి ఉంటుంది మనకి సింప్టమ్స్ వచ్చేసరికి. కాకపోతే కొద్ది మందులో ఇలా ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు రైట్ సైడ్, రైట్ హైపోకాండ్రియం దగ్గర కొంచెం లైట్ గా ఇబ్బందిగా నొప్పిలా ఉండటం, కొంచెం అలసట, ఇలాంటి లక్షణాలు రావటం జరగవచ్చు. ప్లస్ అరుగుదల సరిగా లేకపోవటం లాంటివి కొంతమందికి తెలియచ్చు. కాకపోతే చాలా తక్కువ మందికి మొదటిగా అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో ఇలాంటి లక్షణాలు వస్తాయండి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లో మనకి లక్షణాలు ఏవి కనిపించవు. నెక్స్ట్ స్టేజ్ కు వెళ్ళినప్పుడు లేకపోతే ఫైబ్రోసిస్ కు వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి లక్షణాలు అన్ని వస్తాయండి. ప్లస్ తర్వాత ఈ ఫైబ్రోసిస్ పెరగడం, ఈ సిర్రోసిస్ పెరిగినప్పుడు మనకి ఇంకా కాళ్ళ వాపులు రావటం, పొట్టలో నీరు చేరటం, జాండీస్ రావటం, ఇవన్నీ ఇంకా స్టేజ్ పెరిగే కొద్ది లక్షణాలు వస్తాయండి. కాకపోతే మనకి స్టార్టింగ్ లో లక్షణాలను బట్టి కనుగొనడం అనేది ఇది చాలా వరకు అసాధ్యం అనే చెప్పాలి.
1: జనరల్ హెల్త్ చెకప్ లోనే
0: తెలియాలి.
1: అందుకనే చెప్తుంటారు డాక్టర్లు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఏ ఇబ్బంది లేకపోయినా జనరల్ హెల్త్
0: ఇయర్లీ ఒకసారి జనరల్ హెల్త్ చెకప్, లివర్ ఫంక్షన్, బేసిక్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే ఎంజైమ్స్ పెరుగుతున్నాయా లేదా, జాండీస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ప్లస్ జనరల్ అల్ట్రాసౌండ్, ఈ జనరల్ అల్ట్రాసౌండ్ లో మనకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది తెలుస్తుందండి. సో 30 ఇయర్స్ దాటాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇయర్లీ వన్స్ ఒకసారి ఈ జనరల్ హెల్త్ చెకప్ విత్ అల్ట్రాసౌండ్ చేయించుకోవడం మంచిది. ఆ అల్ట్రాసౌండ్ లో మనకి ఈ ఫ్యాటీ లివర్ గ్రేడ్ ని బట్టి మనకి డాక్టర్స్ ఒకవేళ అవసరమైతే ఫైబ్రో స్కాన్ అనేది సజెస్ట్ చేస్తారండి. ఈ ఫైబ్రో స్కాన్ లో మనకి ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా లివర్ ఫైబ్రోసిస్ ఉందా లేదా, సిర్రోసిస్ అవుతుందా లేదా, అంటే స్టేజింగ్ కోసం మాత్రమే మనకి ఫైబ్రో స్కాన్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ జనరల్ అల్ట్రాసౌండ్ లో మనకి ఉందా లేదా అనేది తెలుస్తుంది, దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ అవసరమైన వాళ్ళకి చేపిస్తుంటాం.
1: మరి లివర్ ఫంక్షన్ టెస్ట్ కి బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారా?
0: లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ అది. ఆ బ్లడ్ టెస్ట్ లో మనకి ఆ లివర్ ఎంజైమ్స్ అంటే ఇందాక అనుకున్నాం ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇట్లా, అలాంటప్పుడు మనకి కొన్ని మార్కర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు SGOT, SGPT లివర్ ఎంజైమ్స్ అంటాం, అవి పెరగటం, కొద్ది మందికి జాండీస్ కూడా, కామెర్లు కూడా ఉండొచ్చండి కొద్ది మంది. కొంచెం మైల్డ్ గా అంటే మనకి బిలిరూబిన్2 దాటితే గానీ మనకి బయటికి కనిపిదు పచ్చ కామెర్లు లాగా. కాకపోతే ఒక్కొక్కసారి 1.8, 1.9 ఇలా ఉన్నా మనకి బయటికి తెలియదు. ఓన్లీ బ్లడ్ టెస్ట్ లో ఓకే లైట్ గా పెరిగింది, కొంచెం ఎంజైమ్స్ పెరిగాయి, ఇలాంటప్పుడు మనకి అల్ట్రాసౌండ్ తీసుకుంటే ఇలాంటి ఫ్యాటీ లివర్ అనేది బయటపడుతుంది.
1: డాక్టర్ అనూష్ గారు, అసలు లివర్ ఫంక్షన్ ఏమిటండి, ఏమిటది చేసే పని ఏమిటి?
0: లివర్ ఇందాక మనం అనుకున్నట్టు స్టోర్ హౌస్ అండి, మొత్తం అన్నిటినీ స్టోర్ చేస్తుంది. తర్వాత మనకి ఏమైనా టాక్సిన్స్ ఉన్నా వాటిల్ని డిటాక్సిఫై, ఫిల్టర్ చేస్తుంది. ఇలాంటి చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి. B12 ఇవన్నీ స్టోర్ అవుతాయి. పర్టికులర్ గా ఈ మెడిసిన్స్ అన్ని కూడా ఏది మనం తీసుకున్నా లివర్ ని దాటే మన బాడీలోకి వస్తుందండి.
1: ఒక రకంగా కిడ్నీలు గనక కొన్ని ద్రవాలని ఫిల్టర్ చేస్తున్నట్టు ఘనాహారము, ఘన పదార్థాలన్నీ లివర్ చేస్తూ ఉంటుంది. అంటే జీర్ణ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగంగా చెప్పబడేటువంటి ఈ కాలేయం, లివర్ ఇలాంటి పేర్లతో పిలుస్తుంటాము, మరి దీనికి ఫ్యాటీ లివర్ అనేటువంటిది రాకుండా నివారణ చర్యలు ఏమిటండి?
0: ఈ నివారణ చర్యలు అండి, మనకి ముందు మెయిన్ మనం ఇందాక అనుకున్నట్టు ఇన్సులిన్ రెసిస్టెంట్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్, ముందు డైట్ అనేదే మెయిన్ గా ముఖ్యంగా దీన్ని నివారించుకోవడానికి ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్ అంటే పర్టికులర్ గా ఏదో మ్యాజిక్ మెడిసిన్ ట్రీట్మెంట్లు

0: అనేది ఏమీ లేదు. మెయిన్ అది మన చేతుల్లో మాత్రమే ఉంది. ఫస్ట్ డైట్, డైట్ ఇందాక అనుకున్నట్టు హై షుగర్స్ ఉండకూడదు. ముందు షుగర్స్ అన్నింటినీ కట్ ఆఫ్ చేయాలంటే టీ కాఫీలో షుగర్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ పూర్తిగా తగ్గించేయాలి. తర్వాత కార్బోహైడ్రేట్స్, అంటే కార్బోహైడ్రేట్స్ ని మార్చాలి. ఇందాక అనుకున్నట్టు వైట్ రైస్ కాకుండా మిల్లెట్స్, జొన్నలు, కొర్రలు ఇలాంటి వాటి కార్బోహైడ్రేట్స్ ని చేంజ్ చేయటం వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ సమస్య కొంతవరకు తగ్గుతుందండి. ఆ తర్వాత ప్రోటీన్ ఫుడ్ పెంచుకోవటం, గుడ్ ఫ్యాట్ అంటే నట్స్, నట్స్ లో కూడా ఫ్యాట్ ఉంటుంది కాకపోతే గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో హై ప్రోటీన్ గుడ్ ఫ్యాట్ డైట్ అంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇలాంటివి తీసుకోకుండా ఉండటం, ఇలాంటివి డైట్ లో మనం చేయాల్సిన ముఖ్యమైన చేంజెస్.
1: ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ ఫుడ్,
0: బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ, తర్వాత వెజిటబుల్స్ ఎంతగా ఎక్కువగా వీలుంటే అంత ఎక్కువగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవటం, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవటం, ప్లస్ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవటం. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది మెయిన్ గా మనకి లివర్ లో చేరే కొవ్వు. సో ఆ ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించుకోవటం. ఆ ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించుకోవడం అంటే ఇందాక మనం అనుకున్నట్టు షుగర్స్ తీసుకోకూడదు, బ్యాడ్ ఫ్యాట్ తీసుకోకూడదండి. ఈ షుగర్స్ తీసుకున్నా చివరికి ట్రైగ్లిజరైడ్స్ కిందే మారుతుంది, అది మళ్ళీ లివర్ లో చేరుతుంది. తర్వాత ఇది ఫస్ట్ డైట్ అనేది మెయిన్ కాంపోనెంట్ అంటేనండి. ఇప్పుడు ఒక మనిషి ఒక 80 కేజెస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 7 to 10% అంటే ఒక 8 కేజెస్ తగ్గారనుకోండి, మోస్ట్లీ వాళ్ళ ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. ఒక 7 to 10% వెయిట్ లాస్, బాడీ ఉన్న వెయిట్ లో ఒక 7 to 10% వెయిట్ లాస్ అయినా మనకి ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా వరకు నివారించవచ్చు. ఫ్యాటీ లివర్ అనేది ఫస్ట్ ఇనీషియల్ గా గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చు, అంటే పూర్తిగా మనం బ్యాక్ తీసుకొచ్చే
1: రివర్సిబుల్,
0: రివర్సిబుల్ అది. కాకపోతే ఆ స్టేజ్ ని బట్టి అండి, మనకి ఇనీషియల్ స్టేజెస్ లో కొంచెం మైల్డ్ ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది మనం ఇలాంటి మనం ఇప్పుడు చెప్పుకున్న డైట్ చేంజెస్ తో, ఎక్సర్సైజ్ తో, వెయిట్ లాస్ తో మనం మోస్ట్లీ 100% రివర్స్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి ఎప్పుడైతే దాని స్టేజ్ మారి ఫైబ్రోసిస్, సిర్రోసిస్ లకు వెళ్తే మటుకు మనకి దాన్ని మటుకు రివర్స్ చేయలేమండి. సో ఈ ఫ్యాటీ లివర్ అందుకని మనకి ముందుగా గుర్తించటం అనేది ముఖ్యం. రివర్సిబుల్ చేసే స్టేజ్ లో గుర్తిస్తే జాగ్రత్తలు తీసుకున్నప్పుడు టోటల్ గా రివర్స్ చేయొచ్చు.
1: సరే డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ అని నిర్ధారణ అయింది అనుకోండి, ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, చికిత్సా విధానాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అసలు మనం ఇలాంటి ఇబ్బందులు రాకుండా?
0: చికిత్సా విధానాలండి, మోస్ట్లీ మనం అనుకున్నట్టు మందులు అనేది చాలా వరకు తక్కువగానే ఉంటుందండి. అది మనం నెక్స్ట్ స్టేజ్ అంటే సెకండ్ థర్డ్ స్టేజెస్ లో మాత్రమే మనం మందులు ఇవ్వటం అనేది జరుగుతుందండి. అది కూడా సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే. కాకపోతే మనకి ఫస్ట్ రివర్సిబుల్ చేసుకోవడానికి మనం చెప్పుకున్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ మాత్రమే మనకి మెయిన్ గా ఉపయోగపడుతుంది. దానికి కొద్దిగా హెల్ప్ చేయడానికి ఇప్పుడు చాలా రకాల మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి, కొత్తగా ఈ వెయిట్ లాస్ మెడికేషన్ కానివ్వండి, కొన్ని లివర్ సపోర్టివ్స్ అంటే ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ లో ఉంది అప్పుడు లివర్ కి కొంచెం సపోర్టివ్ మెడికేషన్ ఇట్లా ఇవ్వటం, కొన్ని విటమిన్స్, కొన్ని మల్టీవిటమిన్స్ ఏంటంటే లివర్ హెల్దీగా గ్రో అవటానికి దానికి ఉపయోగపడడానికి సపోర్టివ్ మెడికేషన్ ఇస్తూ మన ప్రయత్నం చేస్తే మాత్రమే దీనికి పూర్తిగా రివర్సిబుల్ చేసుకోవచ్చు.
1: ఈ ఫ్యాటీ లివర్ కానీ లేదా లివర్ లో ఏదైనా అబ్నార్మాలిటీ కానీ ఉన్నట్లయితే ఒళ్ళు దురద పుడుతుంది, అంటే మామూలుగా ఏదైనా ఎలర్జీ ఉంటే దురద పుట్టడం ఒక విధానం కాకుండా, ఈ లివర్ లో ఏదైనా ఫంక్షన్ లో తేడా కానీ ఫ్యాటీ లివర్ కానీ ఉంటే ఒళ్ళంతా దురదలు వస్తుంది అనే ఒక ఇది అక్కడక్కడ వింటుంటాం డాక్టర్ గారు, ఇది కరెక్టేనా?
0: అది కొంతవరకు కరెక్టేనండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కొంతమందికి బిలిరుబిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బిలిరుబిన్ పెరిగినప్పుడు ఇది మన చర్మం కింద పెరిగిపోయినప్పుడు మనకి ఎలర్జీ లాంటిది, దురదలు లాంటివి వస్తాయండి. అది కేవలం ఫ్యాటీ లివర్ అని కాదు, ఆ బిలిరుబిన్ అనేది మనకి చర్మం కింద ఉండడం వల్ల, పెరుగుపోవటం వల్ల ఈ దురద అనేది వస్తుంది.
1: ఈ రకంగా కూడా రావడానికి
0: అవకాశం ఉంది. కాబట్టి ఎలర్జీకి వన్ ఆఫ్ ద కాజ్ కూడా మనకి జాండీస్ అంటాం. అంటే ఎలర్జీ ఉంది, ఎందుకు ఉంది, ఒళ్ళంతా దురద వస్తుంది అన్నప్పుడు మనం చెక్ చేసుకునే వాటికి లివర్ ఫంక్షన్ కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకుంటాం.
1: ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఏమైనా మందగిస్తుందా?
0: అది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు లివర్ అనేది మన జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. సో ఈ లివర్ అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి ఆకలి తగ్గటం, అరుగుదల సరిగా లేకపోవటం అనేది చూస్తామండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ డి అనూష గారు, నమస్కారం అండి.
0: నమస్కారం.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: ఇప్పటి వరకు ప్రకటించిన కార్యక్రమం విన్నారు. స్టూడియోలో టైం చూస్తే 10 గంటల దాటి

58 నిమిషాల 48 సెకండ్లు కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుందామని అనుకుంటున్నాను. ఇంకొక రోజు ఇంకొక షోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటాను. టిల్ దెన్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

ఇంటినారో వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. ఇంటినారో వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపడతరాణి. దస్తరాలు వేగంగా పరిష్కరిస్తేనే ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 24 గంటల్లోపు ఈ ఫైల్స్ పరిష్కరించేలా మంత్రులు అధికారులు శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. రాష్టంలో చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించే విషయమై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుమలలో ఏఐ ఆధారిత అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి ఎదురుచూసే సమయం తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ రోజు ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను, మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన అనివిట్టి మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరులోని రెడ్క్రాస్ కార్యాలయ ఆవరణలో ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని, తలసేమియా దినోత్సవ కార్యక్రమాలను నిన్న ఘనంగా నిర్వహించారు. పిడుగుపాటు నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పిడుగులు పడటంపై కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా భౌతిక రక్షణ, సామాజిక అవగాహన తదితర అంశాలతో సమగ్ర భద్రతా విధానాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని అమలు చేయనున్నారు. కిశోర బాలికల్లో అనీమియా నిర్మూలనతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి జీవన నైపుణ్యాలు ఎంతో అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా బాలల సంరక్షణాధికారి ఎంఎం నాయుడు తెలిపారు. బందలుప్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిశోర్ వికాస్ ప్రత్యేక వేసవి శిబిరాన్ని నిన్న నిర్వహించారు. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీ చేంజెస్ వింటున్నారు 101.3 వివిధ భారతీయ రాచి సీతా స్టూడియోస్ లో టైం 11 o'clock 38 minutes అయితే అలా అలా అలా క్రాస్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అండ్ మీ అందరికీ కూడా వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి నేను ఇప్పుడే గుడ్ మార్నింగ్ చెప్తాను అనమాట. ఎనీవేస్

మనం సినిమా కబుర్లలో అయితే ఈ రోజు కొంతమంది సెలబ్రిటీ స్పెషల్ డేస్ అయితే ఉన్నాయి. సో దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చెప్దాం అనుకుంటున్నాను. సో ఆ సెలబ్రిటీస్ ఎవరు, ఏంటి స్పెషల్, ఏంటి అన్నది చూద్దాము. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఆడపిల్ల అంటూ అశోక్ వనంలో అర్చన కళ్యాణ మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది. పింక్ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ആശുക്കുവനല്ലോ അർജുൻ കല്യാണ മൂവിനിച്ച് ലവ്ലി സോങ് കേട്ട വിനയ് സംഗത സ്റ്റുഡിയോസിലോ ടൈം 11:30 14 മിനിറ്റ്സ് అయితే క్రాస్ అయిపోయింది సో ఈ రోజు స్పెషల్ డే ఎవరు అసలు సెలబ్రిటీస్ అంటే కనుక మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్డే అనమాట. May 9, 1989 హైదరాబాద్ లో పుట్టారు అండ్ విజయ్ మూవీస్ ఎక్కువ హిట్ కాకపోయినా ఆడియన్స్ లో మాత్రం మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడని చెప్పుకోవచ్చు. మీకు విషయం తెలుసా, విజయ్ కి నాటకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, కాబట్టే అంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు కదా. నువ్విలాలో క్రికెటర్ గా తన కెరీర్ ని చిన్న క్యారెక్టర్ తో అయితే స్టార్ట్ చేశారనమాట తన మూవీ కెరీర్ ని. అండ్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ చేసినా సరే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో మాత్రం మంచి పేరుని అయితే సంపాదించుకున్నారు అండ్ పెళ్లి చూపుల మూవీతో అయితే ఆడియన్స్ మనసుల్ని గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం బోల్డ్ అన్ని డీటెయిల్స్ మన విజయ్ దేవరకొండ గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ టాక్సీ వాలా మూవీ నుంచి. మాటే వినదుగా వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: Yes,
1: ఆ వైబ్ వినిపిస్తుందా? తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్.
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: ఉంటది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

11:28 అయిపోయింది. మన స్టూడియో స్లో టైం అండ్ సినిమా కబుర్లలో మనం మాట్లాడుకుంటున్నాం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి. సో అర్జున్ రెడ్డితో స్టూడెంట్స్ ని తన వైపుకి లాగేసుకున్నాడని చెప్పొచ్చు కదా. తన డైలాగ్ డెలివరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడం వల్ల జనాల్లోకి ఈజీగా రీచ్ అయితే సంపాదించేసుకున్నారు. అండ్ టాక్సీ వాలా అండ్ గీత గోవిందల్ లాంటి

లవ్ స్టోరీతో అమ్మాయిల మనసుని దోచేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏమంటారు రౌడీ గర్ల్స్, ఏమంటారు చెప్పండి. అండ్ డియర్ కామ్రేడ్ అండ్ మహానటి మూవీకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు కదా. సో అదనమాట సంగతి మన విజయ్ దేవరకొండ గురించి. అండ్ ఇంకొక సెలబ్రిటీతో మీ ముందుకు రాబోతున్నాను. ఆఫ్టర్ దిస్ సాంగ్ వెయిట్ చేస్తూ ఉండండి మన వివిధ భారతి ఎఫ్ఎం లో. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం అయితే అర్జున్ రెడ్డి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

भारती एफएम 101.3। మన తెలుగు అమ్మాయిలాగా కనిపించే నటి ఎవరు? సాయి పల్లవి. అండ్ ఈ రోజు సాయి పల్లవి బర్త్డే అన్నమాట. May 9, 1992 కోటగిరిలో పుట్టారు. అండ్ జార్జియాలో మెడిసిన్ కూడా చేశారు. అండ్ సౌందర్య లాంటి మరో హీరోయిన్ ఎవరు అంటే సాయి పల్లవి అని టక్కుని చెప్పేస్తారు చాలా మంది ఫ్యాన్స్. మరి ఆమె డాన్స్ కనుక చేస్తే నెమలి నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారనమాట, ఇంక్లూడింగ్ కొరియోగ్రఫర్స్ కూడా. అండ్ తెలుగు లాంగ్వేజ్ లోనే కాదు, తమిళ్ మలయాళం మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. అండ్ కళారంగంలో విశేష కృషి చేసిన సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం అందించిన కలైమామణి అవార్డును 2025లో 2021 సంవత్సరానికి గాను సాయి పల్లవి అయితే అందుకున్నారనమాట. సో ఆవిడ గురించి ఎంత తక్కువ చెప్పినా ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సో ఆవిడ యాక్టింగ్ కానీ ఎంచుకునే రోల్స్ కానీ అన్నీ చాలా చాలా వెరైటీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి, ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆలస్యం ఎందుకు, మరి సాయి పల్లవి మూవీస్ నుంచి సాంగ్స్ విందామా? ఫిదా మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది వచ్చిండే మెల్ల పిల్ల మెల్లగా వచ్చిండే. సో సిద్ధాల అశోక్ టీచర్ గారి లిరిక్స్ లో శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ అందించగా మధు ప్రియారామ్ కి అండ్ సింధూరి పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం.

కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇయాలున్నాలు ఇయాలా లేలు అనుకుంటూ ఒక డైలాగ్ భలే ఉంటుంది. ఇక చెప్పింది ఎవరో గుర్తొచ్చిందా మీకు? మన కల్పన రాయండి. ఈరోజు 9 మే 1950 కాకినాడలో అయితే పుట్టారు. అండ్ దాదాపు 430 మూవీస్లో నటించారు. అండ్ నాకు ఇంకో మూవీ కూడా చాలా ఇష్టం కల్పన గారిది, అదేంటంటే జంబలగడి పంబ మూవీలో టేబుల్స్ చెప్తుంటారా, ఆ టేబుల్స్ చెప్పే చోట ఎంత అంటే అసలు నవ్వు పొట్టబట్టుకొని. ఇప్పటికి కూడా సరే జంబలకడి పంబ మూవీ కనుక మనం చూసామంటే పొట్టబట్టుకోవాల్సిందే. ఒక్కొక్క కొన్ని కొన్ని సీన్స్ అసలు ఇలా కూడా తీస్తారా, ఇలా కూడా ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా అన్నట్టుగా డైరెక్ట్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు అని అంటే కొన్ని సీన్స్ పర్టికులర్గా అది అంతా నటించిన వాళ్ళ గొప్పతనం అనుకోవచ్చు. అండ్ పర్టికులర్గా ఆ టేబుల్స్ చెప్పే సీన్ అయితే కల్పన గారు చించేశారని చెప్పచ్చు. సో అదనమాట సంగతి. స్టూడియోస్లో టైమ్ 11:54 అయితే క్రాస్ అయిపోయింది. ఇంకా బ్యూటిఫుల్ సాంగ్తో అయితే మన సినిమా కబుర్ నేను క్లోజ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మీకు తెలుసాలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుంచి వమ్మో వాయో అంటూ వింటూ ఎంజాయ్ చేయండి మన 101.3 వివిధ భారతి ఎఫ్ఎంలో. లో

స్టూడియోస్లో టైం 11 o'clock దాటి 52 మినిట్స్ క్రాస్ అయిపోయి 53 మినిట్లు కూడా ఎంటర్ అయిపోయాం అనమాట. సో మన సినిమా కబుర్లలో సూపర్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా, లవ్ స్టోరీ మూవీ నుంచి సాంగ్ అయితే ఇప్పుడు విన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీ గురించి కూడా స్పెషల్ ఈ రోజు ఏంటి అన్నది చెప్తాను. ప్రేమించుకుందాం రా మూవీ గుర్తుందా మీకు, ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది అది, ఓలున్నారు ఓలు లేరు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది.

0: కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైమ్ కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైమ్ ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైమ్ మాత్రం మనందరిది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోని ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తిరాణి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ రాష్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 31న దినేష్ కుమార్ త్రిపాఠి పదవీ విరమణ చేయనున్నారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ 2026కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ చైర్మన్ జేఎన్టీయూ కే ఉప కులపతి సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు తెలిపారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు తిరిగి 18న ఇంజనీరింగ్, 19 20వ తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాలకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సింగపూర్లో అధికారికంగా పర్యటించనున్నారు. ఖరీఫ్ పంట కాలానికి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్దంగా ఉన్నాయని, ఈ నెల 15 నుంచి కాలువలకు విడతల వారీగా సాగునీరు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్టంలో సహాయ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఉంటుందని, అదే రోజున కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రాష్టంలోని 5 చోట్ల బేలింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో చెత్త సంపద కేంద్రంలో ఈ యంత్రాన్ని ప్రారంభిస్తారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట వ్యాప్తంగా హబ్ స్పోక్ నమూనాలో దీన్ని అమలు చేస్తారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 216 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. వీరికి పోస్టులు కేటాయించేందుకు ఈ రోజు జూమ్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఇన్ఛార్జ్ డీఎంఈ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు. ఉత్తర కోస్తా యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. 3 రోజుల పాటు కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

స్లో టైం 12:10 అయితే క్రోస్ అయిపోయింది. మనం ఉన్నాము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, అండ్ బోల్డన్ విశేషాలతో అయితే నేనైతే వచ్చేసాను. అండ్ ఒక మంచి సాంగ్ తో అయితే నేను స్టార్ట్ చేసేసాను ఈ ప్రోగ్రామ్ ని. రాజా సాబ్ మూవీ నుంచి అయితే విన్నారు, అండ్ ఇప్పుడైతే సమ్మర్ కదండి. సమ్మర్ అంటే ఎండతో పాటు హాలిడేస్ కూడా వచ్చేస్తాయి కదా బేసిక్ గా. సో ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి అని అంటే, అండ్ కిడ్స్ గొడవలు కూడా ప్రారంభమయ్యాయి ఇంట్లో అని చెప్పుకోవచ్చు. అంతేనా, అవునా కదా? పేరెంట్స్కి బాగా అర్థమవుతుంది ఈ ఇబ్బందులన్నీ. అండ్ సెకండ్ అండ్ అది సెకండరీ అవ్వచ్చు, ప్రీ స్కూల్ గొడవలు కూడా ఉండుండొచ్చు. అండ్ గొడవలు మాత్రం అయితే కామన్ గా అయితే ఉంటాయి. అంటే సెకండరీ స్కూల్ అయినా అవ్వచ్చు, ప్రీ స్కూల్ అన్న కూడా అయ్యి ఉండొచ్చు కదా. పెద్దవాళ్ళు అయితే చిన్న వాళ్ళు ఏంటి, పిల్లలు పిల్లలే కదా. గొడవలు స్టేజ్ ని బట్టి ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. సో ఇంట్లో గొడవ చేయకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేస్తాం, డైవర్ట్ చేయడానికి చాలా కొంతవరకు అయితే చేయగలం. ఎందుకంటే పేరెంట్స్ ఎకంపనీ ఎంతవరకు చేయగలరు, కొన్ని ఆటలు ఆడతారండి, 1 hour 2 hours ఆటలు ఆడతారు. తర్వాత ఏం చేస్తారు, బిజీ లైఫ్ ఆబ్వియస్లీ గ్యాడ్జెట్స్ కి అలవాటు చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉన్నా కూడా ఎంతసేపు వాళ్ళకి బాగా ఈ మధ్య జెన్జీ జెన్ ఆల్ఫా కిడ్స్ అందరూ ఉన్నారు కదా. సో వాళ్ళకి బ్రెయిన్ బాగా ఎక్కువైపోయి ఎంత ఆడిచ్చినా కూడా వాళ్ళకి సరిపోవట్లేదన్నమాట. అండ్ దాంతో పాటు గ్యాడ్జెట్స్ కూడా అలవాటు పడడం వల్ల ఇంకా డెప్త్ ఇన్ డెప్త్ గా వెళ్ళిపోతున్నారు. ఫన్ కోసమే కాదు, వాళ్ళ హోంవర్క్స్ కానీ రీసెర్చెస్ కానీ గ్యాడ్జెట్స్ పైన ఎక్కువ ఆధారపడి ఉంటున్నారు ఈ కిడ్స్ అందరూ. మాక్సిమం పెద్దవాళ్లే కానీ కిడ్స్ ఎక్కువగా ఆధారపడి ఉంటున్నారు. ఒక స్క్రీన్ లిమిట్ కూడా ఉండడం లేదనమాట. మనం పెట్టచ్చు కానీ అవసరం కొద్దీ చూడాలి. అయ్యో నా హోంవర్క్స్ దాంట్లోనే ఉన్నాయి అని అంటే ఏం చేస్తారు, చచ్చినట్టు తీసి ఇవ్వడమే కదా. అండ్ దాని తర్వాత ఒక దాంట్లో నుంచి వెళ్ళిపోయి చక్కగా వాళ్ళకి కావాల్సిన గేమ్స్ అన్ని ఆడుకుంటూ ఉంటారు, అండ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. కానీ అంత టైం గ్యాడ్జెట్స్ మీద ఉంటే అస్సలు మంచిది కాదు అని డాక్టర్స్ దగ్గర నుంచి ఇంట్లో పెద్దవాళ్ళ దాకా చెప్తూనే ఉంటారు. ఈవెన్ మనం కూడా చెప్తూనే ఉంటాం కదా, మంచిది కాదు అన్న విషయానికి ఒకళ్ళు ఒక రీసెర్చ్ చేసి దాన్ని ఫైనలైజ్ చేశారు. ఇది నిజంగా మంచిదా కాదా, ఇంత స్క్రీన్ టైం ఇంతసేపు చూస్తున్నారు ఏంటి అన్నది చాలా రీసెర్చ్ చేసి అవును మంచిది కాదు అని చెప్పారట. అంటే ఇప్పుడుకున్న జనరేషన్కి విత్ ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోతే వాళ్ళు తొందరగా నమ్మడం కూడా లేదు కదా. ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళు పెద్ద పెద్ద బ్రెయిన్స్ అయిపోయినాయి. సో అసలు ఏం చెప్పారు, ఈ రీసెర్చ్ లో ఏం జరిగింది, ఏం తెలుసుకుంటున్నారు అన్నది ఒక మంచి సాంగ్ తర్వాత మీతో షేర్ చేస్తాను. మీ అందరి కోసం ఛాంపియన్ మూవీ నుంచి గిర గిర గిర గింగిరా గిరే సాంగ్ అయితే వచ్చేస్తాను. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3

0: 93.3
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఉంటుంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

12:21 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మీకు తెలుసాలో ఈ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలు పడే ఇబ్బందులు ఏంటి, ఎందుకు మంచిది కాదు అన్నది మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా, చెప్తున్నాను కదా. అండ్ ఏం రీసెర్చ్ చేశారు అంటే 3 to 5 ఏజ్ లో ఉన్న 60 మంది పిల్లలకు ఎంఆర్ఐ స్కాన్ తీశారట డాక్టర్స్. ఆ రీసెర్చ్ లో చాలా విషయాలు అయితే బయటపడ్డాయట. అదేంటంటే పిల్లల బ్రెయిన్ లో ఉండే వైట్ మ్యాటర్ అన్నది అయిపోతుందట. అసలు ఈ వైట్ మ్యాటర్ అంటే ఏంటంటే ఏంటి అని మీరు అంటే గనక, ఈ న్యూరాన్స్ లో ఉండే యాక్సాన్ కి మైలిన్ అనే ప్రొటెక్షన్ లేయర్ అయితే ఉంటుందన్నమాట, దాన్నే వైట్ మ్యాటర్ అంటారు. ఈ మైలిన్ ప్రొటెక్షన్ లేయర్ డ్యామేజ్ అయితే కనుక పిల్లలలో నర్వ్ వీక్నెస్ తో స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ దాని తర్వాత చిన్నగా ఐసైట్ పోవడం, అండ్ నెక్స్ట్ బాడీలో యాక్షన్ అండ్ రియాక్షన్ కూడా సరిగ్గా జరగకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయట. సో బ్రెయినే కదా జనరల్ గా మన బాడీని మొత్తం కంట్రోల్ చేసేది, యాక్షన్ కైనా రియాక్షన్ కైనా. అది మనం జనరల్ గా మనం చేస్తున్నాం, లేకపోతే మాట్లాడుతున్నాం ఇలాంటివన్నీ చేస్తున్నామంటే ఫస్ట్ బ్రెయిన్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇవన్నీ బయటకు వస్తాయి. పర్మిషన్ అంటే అది కనెక్టివిటీలో ఉంటేనే యాక్షన్ అండ్ రియాక్షన్ అయితే ఉంటుంది. సో ఆ లేయర్ డ్యామేజ్ అవడం వల్ల ఈ ప్రొటెక్షన్ లేయర్ అన్నది మనకి ఆ రియాక్షన్ యాక్షన్ అన్నవి ఉండవట. సో ఈ పని చేయకపోతే ఏమవుతుంది, మొత్తం బాడీ మొత్తం ప్యారలైజ్డ్ అయిపోతుంది. ఈ విషయాన్ని ఒక ఫేమస్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ అండ్ న్యూరో సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. మరి పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే కదా, ఇంత పెద్ద రీసెర్చ్ చేసి ఇంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అంటే దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మెయిన్గా ఈ 3 to 5 ఇయర్స్ ఏజ్ వాళ్ళ మీద, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి బాడీ పార్ట్స్ ఆ టైంలో. ఎదగడం, ఫుడ్ తీసుకున్నా జాగ్రత్తగా ఉన్నా, మనం నేర్పించేవి అన్ని కూడా ఆఫ్టర్ బర్త్ ఇట్స్ అ వెరీ క్రిటికల్ ఏజ్ అనమాట. సో అందుకని జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టండి, నేర్పించండి, కనెక్ట్ చేయండి. బోల్డ్ అన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వాటిల్లో జాయిన్

చేయండి, మీరు ఫ్రీ టైంలో మీరు టైం స్పెండ్ చేయండి. తప్పితే ఒక టైం లిమిట్ దాటి వాళ్ళకి గ్యాడ్జెట్స్ అయితే ఇవ్వద్దు, ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కరెక్ట్ కాదు కదా, పెద్దవాళ్ళ సామెత కాలిపోతాయి ఎప్పటికే, మనం ఏం చేయలేం. దాని తర్వాత మనం ఎంత డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తామన్నా పోయిన ఆరోగ్యం కానీ అలా తిరిగి రాదు కదా. సో అదన్నమాట సంగతి. అండ్ ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేస్తాను, ఇంకొక టాపిక్, బట్ ఒక మంచి సాంగ్ తర్వాత. మీ అందరి కోసం గద్దలకొండ గణేష్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎంలో లో.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: పన్నెండు గంటల 30 నిమిషాలు కావస్తుంది, మరి కాసేపట్లో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఇక వార్తలు వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, నిసిత్ ప్రామాణిక్, సుధీరామ్ తుడు ప్రమాణం చేశారు.
4: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
3: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమవుతుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియాతో సహా 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ 5 రోజుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు జూన్13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సదస్సు 2 దశలు నిర్వహిస్తారు. ఈ రోజు నుండి జూన్13వ తేదీ వరకు జరిగే మొదటి దశ సమావేశంలో ఆహార భద్రత, స్మార్ట్ ఫార్మింగ్, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై సీనియర్ అధికారులు సాంకేతిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇండోర్లోని రూరల్ హాట్ బజార్లో ఒక ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. 2వ దేశ సమావేశంలో ప్రపంచ స్థాయి వ్యవసాయ సహకారం, విధానపరమైన అంశాలపై చర్చిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పోచిషే బొయిషాక్ ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఘనంగా నివాళులర్పించారు. గురుదేవ్ ఠాగూర్ చేసిన సేవలు సాహిత్య రంగానికి అతీతంగా విస్తరించాయని ఉపరాష్టపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఠాగూర్ను ఒక మార్గదర్శక ఆలోచనపరుడు, కళాకారుడు, విద్యావేత్తగా ఉపరాష్టపతి అభివర్ణించారు. ఆయన రచనలతో భారత నాగరికత గొప్పతనాన్ని, మానవత్వపు సార్వత్రిక విలువలను ప్రతిబింబిస్తూ సమాజంపై తమదైన ముద్ర వేశారని ఉపరాష్టపతి అన్నారు. ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత అని, విశ్వకవి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఠాగూర్ ఒక విశిష్ట తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా భారతదేశ నాగరికతకు కళాతీత స్వరంగా నిలిచారని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేశారని రక్షణ మంత్రి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భారతదేశపు గొప్ప నాగరికత, సాంస్కృతిక విలువలను అరుదైన ప్రతిభతో ప్రపంచానికి ఠాగూర్ పరిచయం చేశారని ఆయన అన్నారు. మానవాళికి శాంతి, సామరస్యం, మానవ ఐక్యత అనే విశ్వజనన సందేశాన్ని ఠాగూర్ అందించారని పేర్కొన్నారు. సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం ద్వారా స్వాతంత్ర్య స్ఫూర్తికి ఠాగూర్ సరి

ఎంత ఉత్తేజాన్ని ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఠాగూర్ కళాతీత రచన గీతాంజలి మానవాళికి ఆధ్యాత్మికతకు కొత్త దిశను చూపిందని, అలాగే జన గణ మన జాతీయ సమగ్రతకు గౌరవానికి ఆత్మగౌరవానికి గొంతుకగా నిలిచిందని ఆయన కొనియాడారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. మహారాణా ప్రతాప్ అఖుంఠిత ధైర్యానికి అచంచలమైన గర్వానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం ఆత్మగౌరవం త్యాగానికి మహారాణా ప్రతాప్ స్ఫూర్తి అని, ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని మాతృభూమి సంస్కృతిని పరిరక్షించడానికి అంకితం చేశారని అమిత్ షా చెప్పారు. మహారాణా ప్రతాప్ సాటిలేని శౌర్యం, మాతృభూమి పట్ల ఆయనకున్న భక్తి ఈనాటికీ ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకిన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకిన్నా పాల్గొంటారు. సోమవారం రోజు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన సమావేశమై సీఐఐ అలాగే సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భారత్ చిలీ సంయుక్త వ్యాపార ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడీపీ గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందిన దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. జాతీయ న్యాయ సేవల అథారిటీ నల్సా 2026 సంవత్సరానికి గాను 2వ జాతీయ లోక్ అదాలత్ ను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. నల్సా సభ్య కార్యదర్శి సంజీవ్ పాండే మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం, కేంద్రీకృత వ్యవస్థల ద్వారా వివాదాలను పరిష్కరించడం, కోర్టులపై భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునల్స్, వినియోగదారుల ఫోరంలు, శాశ్వత లోక్ అదాలత్లతో సహా పలు స్థాయిల్లో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తామని తెలియజేశారు. లోక్ అదాలత్లో క్రిమినల్, రాజీపడదగిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ వివాదాలతో సహా అనేక రకాల వివాదాలను స్వీకరిస్తారని తెలిపారు. కాగా 2023 నుండి 2025 మధ్య 12 జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించగా వాటిలో 26 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీతో జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారు. మరోవైపు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ను తదుపరి నావికాదళ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్తుతం వెస్ట్రన్ సేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత నావికాదళంలోని కీలక పదవుల్లో విస్తృతమైన కార్యాచరణ, వ్యూహాత్మక సిబ్బంది నిర్వహణ అనుభవంతో పాటు అడ్మిరల్ స్వామినాథన్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా నావికాదళంలో విశిష్ట సేవలు అందజేశారు. న్యూఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ ఈయూ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన యూరప్ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత్ ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు విజయవంతంగా ముగియడం, భద్రతా రక్షణ భాగస్వామి ఒప్పందంపై సంతకాలు చేయడం, మొబిలిటీపై సహకారం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం వంటి పరిణామాలు ఇండో ఈయూ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో 2030 దిశగా భారత్ ఈయూ సంయుక్త సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అంశాన్ని కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు రోజుల పాటు జరిగిన ఇండియన్ ఓషన్ డైలాగ్ నిన్న న్యూఢిల్లీలో ముగిసింది. పరివర్తన చెందుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని కీలక పరిణామాలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి ఐఓఆర్ఏ సభ్య దేశాలు, సీనియర్ అధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సదస్సు

0: సదస్సులో పాల్గొన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తల ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

పోలీసుడు మూవీ నుంచి లవ్లీ ట్రగర్ వినేశాం కదా, అండ్ చూడస్ లో టైం 12:47 అయితే అయిపోయింది. మన వివిధ భారతిలో ఎఫ్ఎం లో అండ్ మనం ఉన్నామో మీకు తెలుసాలో. సో నేనైతే ఇంకొక విషయం గురించి మీతో షేర్ చేయబోతున్నాను. అది ఏంటంటే, చైనాలో చాలా ప్రాజెక్ట్స్ ని తయారు చేస్తారు కదా, అండ్ తక్కువ కాస్ట్ లో కూడా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, చాలా కొత్తగా కూడా ఉంటాయి. అండ్ ఇది కూడా అందరికీ తెలుసు, అలా ఇంకొక కొత్త దానాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ దేశానికి. అదేంటంటే గ్లోయింగ్ ట్రీస్ అట. స్ట్రీట్ లైట్స్ కి బదులు ఈ గ్లోయింగ్ ట్రీస్ ను రీప్లేస్ చేశారట. వీటిని ఒక రకమైన ఫంగస్ నుంచి బయోలూమినెన్స్ జీన్స్ ని తీసుకొని మొక్కల్లో పెడతారట ఈ సైంటిస్టులు అనమాట. ఇదంతా చేసేది సో దాంతో నైట్ టైం ఈ మొక్కలు కానీ ట్రీస్ కానీ వెలుగుతూ ఉంటాయట. ఇప్పటికే 20 రకాల ప్లాంట్స్ ని ఇలా వెలిగేటట్టుగా చేశారట. అండ్ పార్క్స్, రోడ్స్ ఎక్సెట్రా అన్నిట్లోనూ కూడా వీటితో నింపాలని వాళ్ళ ప్లాన్ అట. ఇంతకీ విషయం ఏంటంటే, దీనివల్ల వచ్చే లాభాలు, పొల్యూషన్ తగ్గుతుంది, కరెంటు ఖర్చు ఉండదు, అండ్ బ్యూటిఫుల్ గా కూడా కనిపిస్తుంది. జస్ట్ వాటర్ అండ్ ఎరువులు మాత్రమే. ఇలాంటి ఐడియాస్ చాలా బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చేసింది. అండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అండ్ మనకి ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ ప్లాంట్స్ ఉండడం మూలంగా కూడా. మీరేమంటారు, కరెక్ట్ కదా నేను చెప్పింది? ఎనీవేస్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అప్డేట్ అయితే ఉంది, అది కూడా ఒక లవ్లీ సాంగ్ తర్వాత అయితే ప్లే చేస్తాను. ఆంధ్ర కింగ్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి సాంగ్ అనమాట. స్టూడియోస్ లో టైం 12:49 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా.

0: అసలు పీంచి లారనా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుకున్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

సంగీత వినేశారు కదా స్టూడియోస్ లో. టైం 12:33 అయితే క్రాస్ అయిపోతుంది. సో ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే కనుక, అంటే ఇంట్రెస్టింగ్ విషయం, మనం ఇప్పుడు హైగా అంటే కాస్ట్లీగా ఫుడ్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు హైగా అంటే హై కాస్ట్లీగా ట్రీట్ చేస్తే తింటున్న ఫుడ్స్ అన్నమాట, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మనీ ఎర్నింగ్ తక్కువగా ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు ఒక

అప్పుడు మనీ ఎర్నింగ్ అన్నది తక్కువగా ఉన్నవాళ్ళు ఆ ఫుడ్ని తీసుకునేవారు అనమాట. అంటే ఒకప్పటి చీప్ చీప్ అనకూడదు కానీ అలా తక్కువగా ఈజీగా దొరికే ఫుడ్ ఇప్పుడు మనకి చాలా కాస్ట్లీగా తయారయ్యాయి. అందులో ఎగ్జాంపుల్గా చెప్పేది ఏంటంటే లాబ్స్టర్స్ అనమాట. ఇప్పుడు 5-స్టార్ హోటల్లో 5-స్టార్ ఫుడ్ గా ట్రీట్ చేస్తున్నారు, కానీ 17th or 18th century టైంలో దాన్ని సముద్రపు చెత్త అనేవారట. ఇంకా చెప్పాలంటే ఆయిస్టర్స్ కూడా అంతే, ఫ్రీగా పంచేవారట ఆయిస్టర్స్ కూడా. బట్ అవే ఆయిస్టర్స్ కొనాలంటే ఇప్పుడు అంతే సంగతులు. ఒకప్పుడు వైట్ బ్రెడ్ స్టేటస్ సింబల్ అనమాట, వైట్ బ్రెడ్ తింటున్నాము అని. బట్ ఆ అదే టైంలో బ్రౌన్ బ్రెడ్ తినడం అనేది ఎలా ఉంటుంది అంటే సంపాదన తక్కువగా ఉండే వాళ్ళు తినే ఫుడ్ అనమాట. అంటే కాస్ట్లీ అండ్ లో కాస్ట్లో ఉండే ఫుడ్ అనమాట. సో కానీ ఇప్పుడు ఆ బ్రౌన్ బ్రెడ్ ఏమైంది, అది స్టేటస్ సింబల్ అయిపోయింది అండ్ అది హెల్దీగా కూడా తయారైంది. ఒకప్పుడు వైట్ బ్రెడ్ చాలా కాస్ట్లీ అనమాట అండ్ స్టేటస్ సింబల్ అన్నీ ఉండేవి, ఇప్పుడు రివర్స్ అయిందనమాట, వైస్ వర్సా. సో ఇందాక చెప్పిన ఫుడ్ ఐటమ్స్ ఆయిస్టర్స్ ఏంటి, బ్రౌన్ బ్రెడ్ ఏంటి అండ్ లాబ్స్టర్స్ ఏంటి, ఇలా ఒకప్పుడు లగ్జరీ ఫుడ్ గా ఉండేవన్నీ కూడా ఒకప్పుడు నార్మల్ గా ఉండేవి ఇప్పుడు లగ్జరీ ఫుడ్ గా తయారైపోయింది. అండ్ ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే నాకు ఈ విషయం విన్న తర్వాత, కాలక్రమేణా హెల్దీ అండ్ లగ్జరీగా ఉన్న మారిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా చాలానే అయితే ఉన్నాయి. అంటే కాలక్రమేణా చాలా మార్పులు వస్తూ ఉన్నాయన్నమాట. అలా ఆలోచన విధానమా లేకపోతే తెలుసుకోవడమా, అది సెకండరీ విషయం. సో అదనమాట సంగతి. ఒకప్పుడు ఉంటే ఇంకా ఎన్నెన్ని చూసేవాళ్ళమో అనిపిస్తుంది కదా నాకైతే. ఒకప్పుడు మనీతో పోల్చుకొని ఇప్పుడు మనీతో పోల్చుకుంటే అబ్బో ఇప్పుడు ఉన్న డబ్బులతో అప్పుడు ఎన్ని చేసి ఉండేవాళ్ళం అనుకుంటారు. కాకపోతే అప్పటికి తగ్గట్టుగా అప్పుడే ఉంటే ఇప్పటికి తగ్గట్టుగా ఇప్పుడే ఉండేవి. అప్పుడు ఎక్కువ దొరికే కాబట్టి వాళ్ళకి అది నార్మల్గా అయ్యుండి ఉండొచ్చు, ఇప్పుడు తక్కువ దొరుకుతున్నందు మూలంగా హై కాస్ట్లీ అయ్యుండి ఉండొచ్చు, ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు. బట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పడం అనమాట. స్టూడెంట్స్లో టైం 12:56 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ యూ టర్న్ మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టు సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోట్ల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా స్వర సంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రేపు సాయంకాలం 6 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్టంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. కైలాసగిరిని మరింత అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా కొనసాగుతోందని నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజశేఖర్ తెలిపారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి నగరంలో ఉన్న నీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల 21న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మాదక ద్రవ్యాల నివారణపై మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషా ముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాగ్దాన్ 2026ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ ప్రారంభించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఉత్తర కోస్తా యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో బాబా సైకిల్ అండ్ ప్రియదర్శిని పాడిన యముడు మూవీ నుంచి సాంగ్ ఇది విన్నారు. స్టూడియోస్ లో టైం 1:38 అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము తీరాలో. సో ఆకాశవాణి చూడలేకపోయినా ఊహలకు రంగులు అద్దది. 90 ఏళ్ల ప్రజల గుండెల్లో మోగుతున్న స్వరం ఆకాశవాణి. కోట్లాది భారతీయుల భావోద్వేగాలకు, సమాచారానికి, సంస్కృతికి వేదిక.

90 సంవత్సరాల ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. ఆకాశవాణి కార్యక్రమాలు ఒక స్పెషల్ సిగ్నేచర్ ట్యూన్తో ప్రారంభమై ఇంకా అదే సిగ్నేచర్ ట్యూన్తో కొనసాగుతుంది. ఇలాంటి ఆకాశవాణిలో మన ధీరాస్ పాత్ర గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. స్టూడియోస్లో టైం 1:39 అయితే క్రాస్ అయిపోయింది అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత నేను మళ్ళీ అసలు ఎవరు ఏంటి మన ఆకాశవాణి నుంచి ఒక కొంతమంది ధీరాస్ ఎవరు ఆ ధీరాస్ వాళ్ళ స్వరాలేంటి ఎలా పరిచయం అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మీ అందరి కోసం మీ మై చాయిస్ అవే మూవీ నుంచి శ్వాసై స్వరమై సాంగ్ అయితే వచ్చేస్తుంది. కార్తిక్ పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ గారు అయితే లిరిక్స్ అందించారు. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: 114 అయితే క్రాస్ అయిపోయింది మన వివిధ భారతిలో. టైమ్స్ ఆఫ్ ధీరాలో ఫస్ట్ ధీరా ఎవరు మన ఆకాశవాణిలో అన్నది చెప్తాను. ఫస్ట్ అంటే ఫస్ట్ కాదు, జస్ట్ ధీరాస్ లో ఫేమస్ అయిన ధీరాస్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే తురగా జానకి రాణి గారు రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలని ముందుకు నడిపి నేటికి కూడా రేడియో అక్కయ్యగా అందరి మనసులో నిలిచిపోయిన వ్యక్తి. మంచి రచయితగా, సంఘ సంస్కర్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆనాటి ఆ తరం వ్యక్తులు రేడియో అక్కయ్యను అస్సలు మర్చిపోలేరు. చిన్నపిల్లలు పబ్లిక్లో మాట్లాడడానికి కానీ, భయం లేకుండా ధైర్యంగా మైక్లో మాట్లాడడానికి కానీ ఆవిడ ఒక వారధిలా ఉండేవారట. సో గ్రేట్ కదా, ఆ టైంలో అసలు మన ఇంటి కుటుంబ సభ్యుల్లాగా అనిపించేవారు కదా. రేడియోలో నుంచి మాటలు ఏంటంటే, ఇప్పటికీ మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి కానీ గ్రాండ్ మదర్స్ నుంచి కానీ మాటలు విన్నప్పుడు వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు చాలా అంటే చాలా పంచుకున్నారు మన ఆకాశవాణి గురించి. ఎనీవేస్, ఒక ధీర ఇంతమందితో కనెక్ట్ అయ్యి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రేడియో అక్కయ్య అంటే తెలియని వాళ్ళు లేకుండా ఫేమస్ అయ్యారు అని అంటే నాట్ ఎ జోక్ అనమాట. సో అదనమాట సంగతి. అండ్ ఇంకొకళ్ళ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను, బట్ ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. విక్రమ్ సింహ మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది, ఏదేమైనా సఖీ విడువను నిన్నే. స్టూడియోస్లో టైం 1:15 అయితే క్రాస్ అయింది. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ఈ సాంగ్ మీకోసం. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: వికసిత భారత్

0: అది
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్టంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు సామాజికవేత్త గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు హాళ్లు, ఆధునిక సదుపాయాలను న్యాయమూర్తులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ,
1: It would ensure that justice percolates to one and all who is in need of it. Our digitization, digitalization, it is often now quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become very much a part of our system. This is something we have to get used to. I would like to emphasize the importance of technology.
0: ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ ఉదయం ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను, 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభించారు. రాష్టంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం, డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కైలాసగిరిని మరింత అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం మరోసారి సర్వే చేయిస్తుందని తెలిపారు. మెట్రో రైలు ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని మంత్రి నారాయణ పేర్కొంటూ,
2: విశాఖపట్నంలో అనేక వర్క్స్ టేకప్ చేసింది, వాటిలో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది అన్ని దేశాల్లో ఉంది. ఈ సమస్యను వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డీ ఆల్రెడీ 15 రోడ్లని వైడెన్ చేయడానికి యాక్చువల్ టేకప్ చేసి, అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కండిషన్ లాగానే ఉండడానికి 7 రోడ్ టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, మిగతా కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది.
0: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, సామాజికవేత్త, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1866 మే 9వ తేదీన మహారాష్టలోని రత్నగిరి జిల్లా కోట్లక్లో జన్మించిన ఆయన 1889లో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే 1905లో మితవాదుల ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశారు. 1902 నుండి 1915 వరకు భారత శాసనమండలి సభ్యులుగా కొనసాగిన గోఖలే 1915 ఫిబ్రవరి 19వ తేదీన ముంబైలో కన్నుమూశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషా ముక్త్ భారత్

0: మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాకథాన్ 2026ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హంతేమ్ శాంతాసింగ్ ప్రారంభించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు సాగింది. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థుల ఫ్లాష్ మ్యాబ్ కిట్స్తో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వరసంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం పసుపులేటి అయ్యప్పస్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలియజేస్తూ,
1: ఆల్ ఇండియా రేడియో అనేది 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాక్థాన్ ఆ 19th ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం మెంట్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో వెళుతున్నాం. అది నాట్ ఓన్లీ హెల్త్, ఇట్ ఇండికేట్స్ యూనిటీ అండ్ డిసిప్లిన్ ఆల్సో. అందరికీ చేరువ అవ్వాలని, పబ్లిక్ మేము అమాయకం అవ్వాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా రేడియోలో విజయవాడలో స్టార్ట్ చేసి బెంజీ సర్కిల్ వరకు వాక్థాన్ నిర్వర్తించాలని మేము తలంచాం. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటూ అందరికీ హెల్త్, యూనిటీ అండ్ డిసిప్లిన్ ఉండాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ.
0: గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని ఏ ప్లస్ గ్రేడును ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి వెల్లడించారు. రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆమె నిన్న మాట్లాడుతూ పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలను సమయానికి సరఫరా చేయడం, నిరంతర పర్యవేక్షణ చేపట్టడం వల్ల 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం, తక్కువ బరువు సమస్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. పోషన్ ట్రాకర్లో వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాలని కలెక్టర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహార కేంద్రాలుగానే కాకుండా చిన్నారులకు ఆహ్లాదకరమైన విద్యను అందించే ప్రీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా తాగునీటి సరఫరా కొనసాగుతోందని నగరపాలక సంస్థ ఎస్సీ రాజశేఖర్ తెలిపారు. అనంతపురంలో తాగునీటి సరఫరాపై పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి నగరంలో ఉన్న నీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఎస్సీ రాజశేఖర్ తెలియజేస్తూ,
2: ఎక్స్టెన్షన్ ఏరియాస్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా నిర్విరామంగా సమృద్ధిగా నీరు డైలీ ఇచ్చే ఏరియాలో డైలీ ఇచ్చాం. ఆల్టర్నేట్ డేస్ లో ఇచ్చే ఏరియాలో 13 డివిజన్లను డైలీ కింద మార్చాం. చిన్న తక్కువపాటి ఖర్చుతో చేసేసాం మేము. ఇంతేకాకుండా ఇంకా కొన్ని చోట్ల బూస్టర్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తున్నాం. నీటి ఎద్దడి అనేది 99% నగరపాలక సంస్థకు ఈ సంవత్సరం ఉండదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను.
0: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజెల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై ఒకటవ తేదీన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను, వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 23వ తేదీన అందించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విసా గిల్ పేర్కొన్నారు. రాష్టంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు.

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Shakti FM 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఏడాది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

శంకర్ బోస్ గారి లిరిక్స్ లో శంకర్ మహాదేవన్ గారు అండ్ గోపిక పూర్ణిమ పాడిన గబ్బర్ సింగ్ మూవీ నుంచి సంగీతం విన్నారు. స్టూడియోస్ లో టైం 1:37 అయితే అలా క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము ధీరాలో. సో ఆకాశవాణిలో మన ధీరాస్ ఏం చేశారు, ఎంత ఫేమస్ అయ్యారు అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో నెక్స్ట్ తెలుగు గర్వాన్ని ప్రపంచానికి ఆకాశవాణి తరంగాలపై వినిపించిన సూర్యకుమారి గారు. ఆకాశవాణి ప్రారంభ దశల్లో సూర్యకుమారి గారి పాటలు రేడియోలో వినడం ఒక ప్రత్యేక అనుభూతిని అయితే ఇచ్చేది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఎంతో ప్రసిద్ధి చెందింది. అండ్ టీవీలు లేని టైంలో మన ఆకాశవాణి ద్వారా ప్రజలు సంగీతాన్ని ఆనందించేవారు. తెలుగు పాటలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, సాంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహించడం, దేశభక్తి భావాలను పెంపొందించడం లాంటి పనులు సూర్యకుమారి గారు ఆకాశవాణి ద్వారా చేసిన గొప్ప సేవలు. సో అలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎంతండి ఇప్పుడు అంటే బోల్డ్ అన్ని మీడియాస్ వచ్చాయి, కానీ ఒకప్పుడు కేవలం మన రేడియో ద్వారానే, అందులో ఆకాశవాణి ద్వారానే వెళ్ళేవి. ఇంత దేశభక్తిని కానీ ఒక సంగీతాన్ని కానీ, అసలు మనకి ఆకాశవాణి ప్రత్యేకత అన్నది ఈ సంగీతమే కదా. అవునా కదా. సో ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం మన ధీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం లీడర్ మూవీ నుంచి మా తెలుగు తల్లికి పాటనైతే వినబోతున్నారు. Stay tuned to 101.3 with the Bharti FM.

TFM 101.3. ಸ್ವರ ಸಂಧ್ಯ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

స్టూడియోస్ లో టైం 1 o'clock 30:45 అయితే అయిపోతోంది. అండ్ నెక్స్ట్ మన ధీరాలో నేను చెప్పబోయే ఇంకొక ధీర భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రతీకగా నిలిచిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. మన ఆకాశవాణిలో ఎంతో గొప్ప అనుబంధం ఉంది ఆవిడికి. ఆకాశవాణి ద్వారా సుబ్బలక్ష్మి గారు కర్ణాటక సంగీతాన్ని కోట్లాది శ్రోతలకు అందించారు. ఆవిడ కచేరీలు, భక్తి గీతాలు ఆకాశవాణిలో ప్రసారం అవుతాయి. అంతెందుకు వెంకటేశ్వర సుప్రభాతం వింటుంటే ఆ వెంకటేశ్వరుడే కూడా తప్పక మేల్కొనాల్సిందే అన్నంత మధురంగా ఉంటుంది ఆవిడ గాత్రం. ఆవిడ గాత్రం ఎంతో మందికి ఆసక్తిని కూడా కలిగించిందనమాట. ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. అండ్ ఆవిడ గాత్రాన్ని మన ఆకాశవాణి ద్వారా ఎంతో మంది విని అనుభూతి చెందారు. ఇంకా మాట్లాడుకుందాం, మన ఆకాశవాణిలో వర్క్ చేసిన, సేవను అందించిన చాలా మంది ధీరాస్ గురించి. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉంచి చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: జనాభ గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కూడా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

స్టూడియోస్ లో టైం 1:54 అయితే క్రాస్ అయిపోయింది మన ధీరాలో టైం. అండ్ నెక్స్ట్ సినీ ప్రపంచంలో తనదైన మార్కం సృష్టించుకున్న గాయని, రచయిత్రి, నటి అయిన భానుమతి రామకృష్ణ గారు. అంతేకాదండోయ్, ఆవిడ మంచి వాగ్గేయకారిణి కూడా, ఆవిడ వాగ్గేయకారిణిగా కూడా గుర్తింపు పొందారు. మన ఆకాశవాణిలో భానుమతి గారి పాటలు, సంగీత కార్యక్రమాలు, సాహిత్య ప్రసంగం

గాలు ఆవిడ చేసేవారు. ఆమె గాత్రంలోని ప్రత్యేకత వల్ల ప్రజలు బాగా ఆకట్టుకునే ఆ ప్రజలను బాగా ఆకట్టుకునేవారట. ఆ కాలంలో స్త్రీ ప్రతిభను చూపించడం చాలా కష్టం కదా. కానీ తాను ఆకాశవాణి ద్వారా తన ఆలోచనలను, కళలను ప్రజల్లోకి అందించి తన ప్రతిభను అయితే చాటారు. ఆకాశవాణిలో భానుమతి గారి గాత్రం కేవలం పాట కాదు, భావోద్వేగాల ప్రయాణం అని అనిపించేదన్నమాట. అదన్నమాట సంగతి. ఇంకా చాలా మంది అయితే ఉన్నారండి మన ఆకాశవాణిలో, చాలా మంది ధీరాస్ వారి గాత్రం ద్వారా, వాళ్ళ మాట ద్వారా వాళ్ళ సేవను ప్రజలకు అందించి ఆనందింపచేశారు. కానీ మనకున్న టైం అయితే చాలా తక్కువ కాబట్టి కొంతమంది మాత్రమే నేను మీకు పరిచయం చేయగలిగాను. ఎనీవే, స్టూడియోలో టైం 1:55 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక షార్ట్ బ్రేక్, తర్వాత మల్లీశ్వరి చిత్రం నుంచి పరుగులు తీయాలి పాట అయితే వస్తుంది. దేవులపల్లి గారి లిరిక్స్ లో ఘనశాల గారు అండ్ పి భానుమతి గారు పాడిన ఈ పాట మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: changes went to 101.3 వివిధ భారతి ఎఫ్ఎం చిరాజ్య సీత అండ్ స్టూడెస్ లో టైం 2:30 అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము సందడి సందడి ప్రోగ్రామ్ లో. సో ఇప్పుడైతే మీరు ఆకాశమే నీ హద్దురా మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు కదా, నెక్స్ట్ మీ అందరి కోసం నవాబ్ అండ్ రాయుడు మూవీ నుంచి సాంగ్స్ వచ్చేస్తున్నాయి. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మేజర్ జస్ వింటున్నారు 101.3 విత్ భారతి ఎఫ్ఎం. ఇట్స్ రాజీ సీ టైమ్ స్టూడియోస్ లో టైం 2:30 అయితే క్రాస్ అయిపోయింది. సో నేను సందడే సందడిలో సందర్శించడానికి రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, సిల్లీగా ఆలోచించండి క్వశ్చన్ కి, అండ్ కొంచెం యూజ్ చేయాలన్నమాట ఏంటిది అని. బట్ ఈజీగా చెప్పేస్తారనుకుంటున్నా, ఇంత ఉపోద్ఘాతం అక్కర్లేదని అని కూడా అనుకుంటున్నా. సో క్వశ్చన్ ఏంటంటే 11, 69, 88 అంటే 11, 69, 88 ఈ మూడు నెంబర్స్లో ఒకే ఒక విషయం కామన్ గా ఉంది, అది ఏంటి? 11, 69, 88 అంటే 11, 69, 88 ఈ నెంబర్స్ లో ఒక విషయం కామన్ గా ఉంది, అది ఏమిటి? ఆన్సర్ చేసేయండి 8662488141 నెంబర్ కి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పులి నుంచి, చంద్రబోస్ గారి లిరిక్స్ లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో, నరేష్ అయ్యర్, శ్వేత మోహన్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆ వైఫ్ వినిపిస్తుందా? తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
3: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది.
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
3: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
3: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
3: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
3: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
3: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
3: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
3: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

239 అయితే క్రాస్ అయిపోయింది. సో క్వశ్చన్ ఏం అడిగాను, 11 69 88 11 69 88 ఈ నెంబర్స్ లో ఒక విషయం కామన్ గా ఉంది, అది ఏంటి అని అడిగాను. లెట్స్ సీ ద ఆన్సర్స్ అయితే మంచి జోష్ మీద వచ్చేస్తున్నాయండి. అండ్ ఫస్ట్ వచ్చి నమస్తే శుభమధ్యాహ్నం అంటూ క్యాదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి పంపించారు. అలాగే నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అండి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ శుభ మధ్యాహ్నం, వెల్కమ్ టు సందడి సందడి, స్వాగతం సీతమ్మ తల్లి అంటూ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ, వెంకటగిరి నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన్న జోగానంద్ర కాలనీ అప్పల రాజు గారు, హాయ్ సీత గారు ఎలా ఉన్నారు, భోంచేశారా, వెల్కమ్ టు సందడి సందడి అని అంటూ. కాదండి, ఇంకొంచెం ట్విస్ట్ ఉంది దాంట్లో, ఒక్కసారి ఆలోచించండి. అండ్ హాయ్ మేడం జాఫర్ 11 ఏళ్ల మనవడు. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి, కనెక్టివిటీ అడగలేదు బట్ కామన్ గా ఉన్నది ఒకటి ఉంది అని అడిగాను. అండ్

ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ జి రెడ్డన్న, ఎన్జీఓ కాలనీ, సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు అంటూ యాక్చువల్ గా ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ ఫ్రమ్ కొత్తగూడెం యాకూబ్ బాషా నూర్జహాన్ పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి శేఖర్ ఎమ్మిగనూర్ నుంచి. రాజోలి మండలం నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వివి రెడ్డి గారు, సీత గారు మీరు భలే చెప్పారండి, నాకు కూడా అదే పరిస్థితి కాబట్టి నేను కొంచెం పక్కన వాళ్ళ దగ్గర నుంచి అరువు తీసుకొని వాడి మీకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. కొంచెం మీరు కూడా అదే అదే మూసలో వెళ్ళి అడిగేసారండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘన, చాణిక్య, శంకర్, కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ క్వశ్చన్ వన్స్ అగైన్ ప్లీజ్ అంటున్నారు. ఎస్ షూర్ అండి. ఇప్పుడైతే మీకోసం మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. 11 69 88 11 69 88 ఈ నెంబర్స్ లో కామన్ గా ఒక విషయం ఉంది, అది ఏంటి? ఆన్సర్ చేసేయండి 8662488141 నెంబర్ కి. ఇప్పుడైతే మీ అందరి కోసం రోబో మూవీ నుంచి కీరి మంజర సాంగ్ ఏదో వచ్చేస్తుంది. భువనచంద్ర గారి లిరిక్స్ లో, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లో, జావేద్ అలీ అండ్ చిన్మయి పాడిన ఈ సాంగ్ మీకోసం విన్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

స్టూడెంట్స్ లో టైం 2:47 అయితే క్రాస్ అయిపోయింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇంకా అలా ముందుకి వెళ్తూనే ఉంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 11, 69, 88 11, 69, 88 ఈ నెంబర్స్ లో ఒకటి కామన్ గా ఉంది ఒక విషయం, అది ఏమిటి అని అడిగాను. లెట్స్ సీ ద ఆన్సర్స్. ఇంకా ఆన్సర్స్ పంపించిన వాళ్ళు 8662488114 నెంబర్ కి అంతే ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే నమస్తే అండి. మీరు అడిగిన ప్రశ్న విన్నాను అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారండి. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్ద మస్తానరావు గారు పంపించారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కమతం వెంకటలక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా ఒకటి ఉంది. అండ్ శుభ మధ్యాహ్నం సీతామేడం గారు, ఎలా ఉన్నారు? క్షేమమైన సందడి సందడికి స్వాగతం అంటూ మహమ్మద్దీన్ అయితే భవాని పేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ గా. అండ్ వివిధ భారతి విజయవాడ కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి స్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాను జైనుద్దీన్ పంపించారు. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి ఐ థింక్ మీరు షార్ట్ కట్ లో పంపించిన, నాకు ఆన్సర్ ఫుల్ కట్ లో కనిపించింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. అండ్ నమస్తే అజయ్ మేడం, ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, ఓకే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. మీరు ఎలా చెప్పారు తెలుసా, ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ కి ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంత వివరంగా పంపించారు. అండ్ మంగళగిరి సాయినగర్ తిరువీధుల బాబు మిత్ర బృందం శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. అంకయ్య గడ్డం బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదర్ వీరేష్ రాజౌళి మండలం నుంచి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సీత గారు, మీ ప్రోగ్రామ్ చాలా రోజుల తర్వాత వింటున్నాను అని అంటున్నారు. ఎస్ నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు పాలెం పోలయ్య ఆడగడ్డ అంజల్ జిల్లా నుంచి. సీత మేడం హవ యూ, భోజనం చేశారా, వెల్కమ్ అంటూ పంపించారు కూడా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సీత మ్యామ్ అంటూ

రాంగ్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్ అండ్ అలాగే భాస్కర్ గారు పెనం నుంచి కామన్ గా ఉన్న విషయం ఏంటంటే అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారండి. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా చూద్దాం. బట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. 11 69 88 11 69 88 ఈ నెంబర్లో ఒక విషయం కామన్ గా ఉంది, అది ఏంటి? ఆన్సర్ పంపించేసేయండి 8662488 14 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం డ్యూడ్ మూవీ నుంచి సింగారి సింగదన సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంత చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

256 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మనం ఉన్నాము సందడిస్ అందరిలో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ అండ్ వెరైటీ క్వశ్చన్స్ వింటూ అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే రివీల్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో క్వశ్చన్ ఒక్కొక్కసారి రిపీట్ చేసి రిమైనింగ్ ఆన్సర్స్ అయితే చదివేస్తాను. 11, 69, 88 ఈ నెంబర్స్ లో ఒకటి కామన్ గా ఉంది అని అన్నాను. అదేంటో అడిగేశాను, చూసేద్దాం. ఫ్రమ్ కొత్తగూడెం యాకుపాషా నుంచి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. యాక్చువల్ గా మీ ఉద్దేశం నాకు అర్థమైంది. చాలా మంది ఇలాంటి ఆన్సర్స్ ఏ పంపిస్తున్నారు, సో కరెక్ట్ అని చెప్పాలి. ఎలా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ పెడన జోగానందరావు కానీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి పెద్ద దామన పెద్ద మస్తానరావు గారు, దామన చిన్న మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఇప్పుడే జాయిన్ అయ్యాను అంటూ మహేష్ రెడ్డి వాయల్పాడు మదనపల్లి జిల్లా నుంచి. నో ప్రాబ్లం, నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దరు కానీ అండ్ రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశానండి. ఎవరు అంటే కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండల ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సీతమ్మలో అల్లరి తగ్గింది షోలో, సీరియస్ వచ్చింది. వివి రెడ్డి గారు కాదండి, సీరియస్ కానీ కాదు, సిల్లీగానే అడిగాను బట్ కొంచెం సీరియస్ కనిపిస్తుంది. నేను ఈ మధ్య మా కజిన్స్తో ఆడుకున్నాను అందుకని గొంతు పోయింది, అందుకని సీరియస్ కనిపిస్తున్నట్టుంది. అండ్ ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం మురహరి యశోద జానకిరాజు గారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుకు నారాయణ అంశు యమున జానకంపేట నిజామాబాద్ నుంచి. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే అందరూ ఎటు చూసినా అని అంటున్నారు, బట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి అని అంటే నాకు మీ ఉద్దేశం అర్థమైంది. తలకిందులుగా చేసి చూసినా సేమ్ ఆన్సర్ అదే వస్తుంది, అది ఆన్సర్. తలకిందులుగా చేసిన చాలా మంది, 70% మంది నాకు ఆన్సర్స్ ఎటు చూసినా అని అంటున్నారు. ఎటు అంటే లెఫ్ట్ టు రైట్ అని కూడా అనుకోవచ్చు కదా, కానీ అది కాదు. బట్ నేను అనుకోవడం మీరు తలకిందులుగా చూసినా అదే ఆ నెంబర్ వస్తుంది అని చెప్పడం మీ ఉద్దేశం అనుకుంటున్నాను. ఎనీవే, సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ప్రతిరోజు రాత్రి చెప్పింది, ఉదయం లేచే లోపలే చేసేస్తుంది, అది ఎవరు? నన్ను అలా చేసినా సరే నన్ను తిడతారు అని అడుగుతోంది. అది ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చెప్పింది, ఉదయం లేచే లోపల చేసేస్తుంది, అయినా సరే తిడతారు, ఇంతకీ ఎవరు? నేను ఆన్సర్ పంపించేసేయండి 8662488141 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం న్యూస్ వస్తుంది, న్యూస్ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, తర్వాత ఆన్సర్స్ వస్తాయి. స్టేట్ 21.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఎడిషన్స్ వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టు సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిల్లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోట్ల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. రాష్టంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా తాగునీటి సరఫరా కొనసాగుతుందని నగరపాలక సంస్థ ఎస్సీ రాజశేఖర్ తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషాముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాక్థాన్ 2026ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కొత్తగా 3 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడును ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ సూర్యకుమార్ వెల్లడించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనిల్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. అండ్ మీరు రోజు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి వివి రెడ్డి గారు. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి, మాట్లాడుకుందాం. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా రివీల్ చేస్తూ ఉంటాను ఆన్సర్స్. క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ప్రతిరోజు రాత్రి చెప్పింది ఉదయం లేచే లోపలే చేస్తాను, అయినా సరే నన్ను తిడతారు, నేను ఎవరిని? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఆన్సర్స్ పంపించేసండి 8662488144 నెంబర్ కి. ఇప్పుడు అయితే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రా సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఏ సాంగ్ ప్లే చేయాలి? హాయ్ నానా మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది, వింటూ వచ్చేసేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ಸ್ವರ ಸಂಧ್ಯಾ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

18 అయితే క్రాస్ అయిపోయింది మన ఫిఫ్త్ బర్త్డేలో టైం. అండ్ మనం ఉన్న ముసందర్లో సెకండ్ క్వశ్చన్ లో, అండ్ అదేంటి అంటే ప్రతిరోజు రాత్రి చెప్పింది ఉదయం లేచే లోపలే చేసేస్తాను, అయినా సరే నన్ను తిడతారు, నేను ఎవరిని అని తెగ బాధపడిపోతుందో అది ఎవరో చెప్పేసేయండి. అండ్ ఆన్సర్స్ అయితే బాగానే ఇంకా బాగా వచ్చాయి అనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి ప్రభాకర్, లావణ్య, చరణ్, పూజి, తేజ, గగన్ అంటూ పంపించారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ నంగళగిరి నుంచి దామర్ల పెద్దమస్తానరావు గారు, దామర్ల చిన్నమస్తానరావు గారు, అండ్ అలాగే ఎస్ భీమేశ్వరరావు గారు పేడ నుంచి హాయ్ సీతమ్మ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సీతమ్మ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలంటే కొంచెం కష్టం అంటూ మహేష్ రెడ్డి ఫ్రమ్ వాయల్పాడు మదనపల్లి జిల్లా నుంచి పంపించారు. నిజం చెప్పండి, కొంచెం కష్టమా లేకపోతే నన్ను నవ్వించడానికి ఆట పట్టించడానికి చెప్తున్నారు చెప్పండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుక నారాయణ ఆన్సర్ ఎంన జనకంపేట నిజామాబాద్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు

మంగళూరు నుంచి, రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు అక్షయ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు, హాయ్ సీత గారు శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు. హాయ్ అండి, అండ్ నమస్తే ఆర్జే మేడం గారు, నిజమే చాలా గ్యాప్ తర్వాత మీ వాయిస్ వింటున్నాం అంటూ రాంగ్ ఆన్సర్ అండి.

హాయ్ సీపీ గారు, శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు. హాయ్ అండి, అండ్ నమస్తే ఆర్జే మేడం గారు. నిజమే, చాలా గ్యాప్ తర్వాత మీ వాయిస్ వింటున్నాం అంటూ రాంగ్ ఆన్సర్ అండి. ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు స్పందన కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించారు శ్రీధర్ రావు మంగళగిరి ఆదోని నుంచి. అండ్ సీతా మేడం గారు అంటూ ఆన్సర్ ఏమని పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాను జైనుద్దీన్. అలాగే పాలంపోలయ్య ఆడగడ్డ నుంచి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన గారు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. అండ్ అలాగే ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కమటం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మళ్ళీ చెప్పండి కర్నూలు నుంచి నజీర్ అండ్ నజరీన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే 11, 69, 88 ఈ నంబర్స్ లో కామన్ గా ఉన్నది ఏంటి అని అడిగాను. దాని అప్ సైడ్ డౌన్ తలకిందులుగా చేసిన అవే నెంబర్స్ కనిపిస్తాయి. సో క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ మలాన్ బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి తాతారావు గారు చిక్ చిక్ చిక్ చిక్ చిక్ చిక్ రాంగ్ ఆన్సర్ అండి. కొంచెం తేడా అనమాట. అండ్ రాంగ్ ఆన్సర్ శేఖర్ ఎమిగనూరు నుంచి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ శ్రీను ఐరాల నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అనంటే ఎస్ కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చెప్పేస్తున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ అలారం క్లాక్ అండి. రాత్రి చక్కగా సెట్ చేసుకొని పట్టుకుంటాం, ఉదయాన్నే మోగుతుంది. బా ఇది మోగిందే ఇప్పుడు అని చిరాకుతో అరుచుకుంటూ లేస్తాను చూసారా. అది పాపం చెప్పిన పని చేసింది కానీ మనమే తిడతాం అనమాట. అది సంగతి స్టూడియోస్ లో టైం 3:22 అయితే క్రాస్ అయిపోయింది. నేనైతే మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. అదేంటంటే ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? ఆన్సర్ చేసేయండి 8662488114 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. జులై మూవీ నుంచి ఓ మధు సాంగ్ అయితే వచ్చేస్తుంది దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ లో. అండ్ మ్యూజిక్ డైరెక్షన్ దేవిశ్రీ ప్రసాద్ పాడింది అద్నాన్ సానీ. మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ వచ్చేసేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఏడాది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ముచ్చటగా మూడో ప్రశ్న కూడా అడిగేశాను. ఇంతకీ స్టూడియోస్ లో టైం 3 గంటలు దాటి 28 నిమిషాలు దాటి అలా పరుగులు పడుతుంది మన సందడి సందడిలు క్లాక్. అండ్ ఇప్పుడు నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక గదిలో 5 క్యాండిల్స్ ఉన్నాయి, వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడిగాను. లెట్ సీ ద ఆన్సర్స్. అమ్మో చాలా వచ్చేసాయండి, నేను ఒక్క సాంగ్ అలా విని ఇలా వచ్చే లోపల ఇన్ని వచ్చేసాయా. కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ గారు రాజల మండలం నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు గారు. అండ్ అలాగే మలాన్బి కర్నూలు నుంచి, బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్ గారు రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. సీతామేడం గారు అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారండి. మేము జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ రాంగ్ ఆన్సర్ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ. అండ్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ జగదీష్ ఫ్రమ్ మైలవరం నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ పాలంపోలే యాళ్ళగడ్డ నంజల్ జిల్లా నుంచి. అండ్ ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు నందిపేట్ నుండి రంగోలీ శ్రీనివాస్ గౌడ్ ఇందిరా. కరెక్ట్ ఆన్సర్ అండి, సారీ సారీ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బై మిస్టేక్ రాంగ్ అన్నాను. అండ్ సందీప్ సౌమ్య, అండ్ ఇందాక మండూరు మధుకుమార్ గారు లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ అండి, కరెక్ట్ అని చెప్పాను బట్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ మీరు పంపించింది, కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారి పేరు మాత్రం రంగోలీ శ్రీనివాస్ గౌడ్ ఇందిరా సందీప్ సౌమ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పెడన్ నుంచి కోటమల్లయ్య గారు. అండ్ జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ పంపించారు రామకృష్ణారెడ్డి గారు గనగలూరు కర్ణాటక నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ శ్రీధర్.

ఇది పేరు శ్రీధర్ రావు మగళగిరి ఆదోని నుంచి. అండ్ మేడం, మీరు అడిగిన క్వశ్చన్ కి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హాయ్ సీత సీత గారు. కాబట్టి రాంగ్ ఆన్సర్ పంపించారండి సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు పంపించారు. సో ఇంకా ఆన్సర్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా వినండి, వింటే మీకే ఆన్సర్ అర్థమైపోతుంది. చాలా రాంగ్ ఆన్సర్స్ వచ్చాయి. సో ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడిగాను. జాగ్రత్తగా విని జాగ్రత్తగా ఆన్సర్ పంపించండి. ఆన్సర్ చేయాల్సిన నెంబర్ 8662488114 నెంబర్ కి. ఇప్పుడైతే మీ అందరి కోసం రెట్రో మూవీ నుంచి బుజ్జమ్మ సాంగ్ ఏదో వచ్చేస్తుంది, వింటూ ఎంచండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

3:37 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. నేను ఇంకా థర్డ్ క్వశ్చన్ లోనే ఉన్నాను. మరి ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూసేద్దాం. ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి అని అన్నాను, 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలిన్నాయి అని అడిగాను. సో ఆన్సర్స్ చూసేద్దాం. ఇంకా పంపించిన వాళ్ళు 8662488114 నెంబర్కి పంపించేసేయండి. రాంగ్ ఆన్సర్ పంపించారు రాజేష్ చౌదరి న్యూజ్విన్ నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. రాంగ్ ఆన్సర్ అంకయ్య గడ్డం బంగారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి. అండ్ జాంప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి. రాంగ్ ఆన్సర్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేఖర్ ఎమిగనూరు నుంచి. అండ్ రాంగ్ ఆన్సర్ ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అది కాదండి, అన్ని ఆప్షన్స్ ఇస్తే నేను దాంట్లో ఒక ఆప్షన్ అనే వెతుక్కోమంటారు, ఉన్న ఆన్సర్స్ అన్ని చెప్పేశారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురా దగ్గర రాంగ్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు ప్రభాకర్ లావణ్య చరణ్ పూజి తేజ గగన్ రాంగ్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ క్యాదర్ వీరేష్ రాజల మండలం నుంచి. రాంగ్ ఆన్సర్ ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు దామల్ల పెద్దమస్తన్రా గారు, దామల్ల చిన్నమస్తన్రా గారు. అండ్ నెక్స్ట్ మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ బాగున్నారా మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే హాయ్ సీత మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా అంటూ రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. హాయ్ సీత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. సుజాత శ్రీనివాసరావు దొడ్డ దేవరపాడు నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ మైదుకూరు జాఫర్ మేడం అంటూ రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ సీతా మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా అమ్మ నుంచి. మామ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. అండ్ అలాగే తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. పెడన్ జోగానందరావు కానీ అప్పల్ రాజు గారు, అందుకనే నేను అంటూ ఉంటా సీతను అంత ఈజీ కాదు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ చిలుక నారాయణ అంత ఏమన్నా జాన్కంపేట నిజామాబాద్ నుంచి. అండ్ ఇంకా బోలెడని ఉన్నాయండి, చదువుతుంటే వస్తూనే ఉన్నాయి. మిగిలిన రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని తప్పకుండా చదువుతాను. క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఒక గదిలో 5 క్యాండిల్స్ ఉన్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడిగాను. ఆన్సర్ చేసేయండి 8662488114 నెంబర్కి. ఇప్పుడైతే మీ అందరి కోసం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి సుట్టల్లా ససి పోకలా సాంగ్ అయితే వచ్చేసింది. మీ ఇంటి వచ్చేసేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

నేను యాక్చువల్గా ఈరోజు చాలా క్వశ్చన్స్ అడుగుదామని చాలా పెద్ద లిస్టే తీసుకొచ్చాను, కానీ 3 క్వశ్చన్స్తోనే అయిపోవాల్సి వస్తుంది. ఎనీవేస్ స్టూడెంట్స్లో టైం 3:43 అయిపోయిందండి, అప్పుడే టైం తెలియకుండా అయిపోతుంది. నేను ఎన్ని చదివినా సరే అదేదో అక్షయ పాత్ర లాగా ఎంత తీస్తే అంత నిండుతూ ఉంటుంది కదా, అలా ఎన్ని చదివినా అలా ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. సో లెట్స్ సీ క్వశ్చన్ ఏంటి. ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 అర్పిస్తారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అని అడిగాను. అండ్ ఆన్సర్స్ అయితే బాబాయ్ ఏంటిది, ఓకే యూసఫ్ ఫ్రమ్ కొలిపర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చి రాంగ్ ఆన్సర్ పంపించారండి తులసీనగర్ నుంచి మీరా, ఎస్. అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు శ్రీధర్రావు మంగళగిరి యాదవ్ నుంచి. అండ్ అలాగే మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ చంద్రశేఖర్ కడప నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ రాంగ్ ఆన్సర్ కానీ మీరు తప్పని అంటున్నారు, ఏం చేద్దాం, వీఆర్ టాలెంట్లెస్. మహేష్ రెడ్డి ఫ్రమ్ వాయల్పాడు మదనపల్లి జిల్లా నుంచి. బట్ అది ఇది కూడా కాదు కదా, ఇది కాదు కదా, ఇది కాదు కదా. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించారండి స్వరూప్ సాయి ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చి రైట్ ఆన్సర్ పంపించారండి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు. అండ్ జి రెడ్డన కాలనీ కడప నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ శ్రీను గారు ఐరాల నుంచి. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రాంగ్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ శేఖర్ ఎమిగనూరు నుంచి. అండ్ వాయిస్ మెసేజ్ నాట్ అలౌడ్ అండి, బట్ స్టిల్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ ద్వారా కూడా పంపి

ఇచ్చారు. పంపించిన వారు రంగోలీ శ్రీనివాస్ గౌడ్, ఇందిరా, సందీప్, సౌమ్య పంపించారనమాట నందిపేట నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుంచి దామల్ల పెద్దమస్తానరావు గారు, దామల్ల చిన్నమస్తానరావు గారు, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగరాజు లక్ష్మి ఫ్రమ్ వడియంపేట డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ ఇంకా ఆన్సర్స్ ఉన్నాయండో, నాకు గ్యాప్ కావాలి, నేను ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి, ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? ఇంకా ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే 8662488114 నెంబర్కి అయితే ఆన్సర్ చేసేయండి. ఇప్పుడైతే మీ అందరికోసం ఇంకొక సాంగ్ అయితే వచ్చేస్తా ఉంది, రూల్స్ రంజన్ మూవీ నుంచి సమ్మోహనుడా సాంగ్ అయితే వచ్చేస్తుంది. వీటి ఎంజాయ్ చేయండి మన వివిధ భారతి ఎఫ్ఎంలో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

51 అయితే అయిపోయింది మన స్టూడెంట్స్ లో టైం. సో సండే సండే లో థర్డ్ క్వశ్చన్, ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, అందులో 2 ఆర్పేశారు, ఇంకా ఎన్ని మిగిలిన్నాయి అని అడిగాను. ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ అయితే వచ్చాయి, చూద్దాం. మైదుకూరు జాఫర్ మేడం మిగిలి ఉన్నాయి అన్నారు కదా, అంటే రాంగ్ ఆన్సర్ అయితే పంపించారండి, నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అండ్ రాజోలు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి సాయినగర్ తిరువిధుల బాబు మిత్ర బృందం పంపించారు, అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు. తిరుపతమ్మ శ్రీనివాసులు రెడ్డి వారి కుటుంబ సభ్యులు నరసరావుపేట నుంచి అయితే పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ రాంగ్ ఆన్సర్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, రాజేష్ చౌదరి న్యూస్ వీడ్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్, నా పేరు లోకేష్, ఊరు చిత్తూరు. సమాధానం ఓకే, మిగిలేవి 3 ఆరినవి. రాంగ్ ఆన్సర్ అయితే పంపించారండి జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి, ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ దామర్ల ఆంజనేయులు హైమ గారు వలవర్ల గ్రామం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ తిరువిధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కృష్ణా జిల్లా కాజా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సీతమ్మలో రైట్ ఆన్సర్ అనిపించుకోవాలంటే అలా చెయ్యక తప్పలేదు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునికిపాడు నుంచి పంపించారు, అసలు ఏమందా చెప్పారు ఆన్సర్. అండ్ హాయ్, ఐఆమ్ లోహిత ఫ్రమ్ గుంటూరు అంటున్నారు. హాయ్ లోహిత, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు క్యాండిల్స్ అన్నది పాలంపోలయ్య ఆలగడ్డ నంజల్ జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం జయంతి ఆల్వాల్ మై ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ తులిమిల్లి రవి రవి గారు సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. దసగిరి సజ్జ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికల్ని వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, హ్యావ్ ఎ నైస్ డే అంటూ మై ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఎస్ టీవీ హనుమంతాచారి శ్రీనగర్ గుంటూరు నుంచి, అండ్ రాంగ్ ఆన్సర్ పంపించారు కడప వినయ్ గారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆన్సర్ అండి, ఫైనల్ గా తేజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ అయితే పంపించారు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? సో జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్తో సహా ఆన్సర్ ఇస్తున్నాను, వినండి. గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, సో అన్ని వెలుగుతున్నాయి, దాంట్లో 2 ఆర్పేశారు. ఆర్పేసిన తర్వాత మిగిలినవన్నీ కరిగిపోతాయి కదండి, మిగతా 3. సో ఆ 3 కరిగిపోతాయి కదా, సో మిగిలినవి ఎన్ని అని అడిగాను, 2. సో దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ ప్రసన్న కుమార్ అండ్ శ్రీలక్ష్మి ఫ్రమ్ వణుకూర్ ఆన్సర్ 2 అండ్ ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ సో ఆన్సర్ అర్థమైందా, 5 క్యాండిల్స్ వెలుగుతున్నాయి, దాన్ని 2 ఆపేశారు, 2 ఆర్పేశారు, అంటే మిగిలిన 3 కరిగిపోయాయనే కదా, సో ఇంకా మిగిలినవన్ని 2. సో ఎన్ని మిగిలాయి అని మాత్రమే అడిగాను, దిస్ ఈస్ ద ఆన్సర్. సో నన్ను తిట్టుకోవాకండి, ఫైనల్ గా ఆన్సర్ అయితే చెప్పేశాను. అండ్ స్టూడెంట్స్ లో టైం 3:54 అయితే క్రాస్ అయిపోయింది, ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మన సందడి సందడి అయితే క్లోజ్ చేసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గొట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవులపై.

అది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతీయ న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరిగే భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కూడా ఆయన కలుస్తారని అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీకి చెందిన మహిళ మస్కట్ నుంచి క్షేమంగా స్వగ్రహం

గ్రామానికి చేరుకుంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షహనాజ్ కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా మస్కట్ కు వెళ్లి చిత్రహింసలకు గురైంది. తనను రక్షించాలంటూ డిప్యూటీ సీఎంను వేడుకుంది. షహనాజ్ బాధలు విన్న వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మహిళను స్వగ్రామానికి రప్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులకు ఆదేశించారు. ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి చొరవతో షహనాజ్ స్వగ్రామానికి చేరుకుంది. విజయవాడ ఇంద్రకీలా ద్రిపవెలిసిన కనకదుర్గమ్మను ఐటీ శాఖ మంత్రి టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ది గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని అధికారులకు సూచించారు. విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై ఢమురుకంతో కూడిన 65 అడుగుల ఎత్తైన భారీ త్రిశూలం ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ భారీ త్రిశూలాన్ని ప్రారంభించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రభుత్వం 100% సక్సెస్ అయిందని, టోల్ ఫ్రీ నంబర్ 1098 లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించినట్టు రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న 50 ఏళ్లలో విశాఖ నగర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రధానమంత్రి ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన హోమ్ స్టే ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ మండల తహసీల్దార్ మండల అభివృద్ది అధికారులను ఆదేశించారు. గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడ్ను ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: right, you're just went to 101.3 with the Bharati FM. It's your Rajya Seat and students. Look, time 4:39. It's a cross up in the Manamunamo Vividhalo. So, Vividhalo, Erosu, Kajal Agarwal related movie songs. It's a Vinabotunam. And in the Lakshmi Kalyana movie, Nichi song, it's a Vinna Ramajoga Sastrigari. Lyrics low Nihal and Pranavi, Parnapata. And next to me, and there goes some. చందమామ మూవీ నుంచి నాలో ఊహలకు సాంగ్ అయితే వచ్చేస్తోంది. అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ లో కేఎం రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ లో ఆశా భోంస్లే అండ్ కేఎం రాధాకృష్ణన్ పాడిన పాట. అండ్ ఆఫ్టర్ దట్ గణేష్ మూవీ నుంచి సాంగ్ కూడా వచ్చేస్తుంది. వింటూ చేయండి 101.3 ఫిఫ్త్ భారతి ఎఫ్ఎం.
1: ధీమ్ తనక ధీమ్ తాకిటా తాక ధీమ్ తనక ధీమ్ ధీమ్ తనక ధీమ్ తాకిటా తాక ధీమ్ తనక ధీమ్ ధీమ్ తనక ధీమ్ తనక ధీమ్
2: తనక ధీమ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: స్ట్యూడియోస్ లో 4:25 అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము వివిధాలో. కాజల్ అగర్వాల్ సాంగ్స్ వింటూ అండ్ మగధీరా మూవీ నుంచి మంచి సాంగ్ అయితే వినేశాం కదా. ఇంతకీ ఎవరు పాడారు ఏంటి అంటే కనుక చంద్రబోస్ గారి లిరిక్స్ లో, ఎంఎం కిరవాణ్ గారి మ్యూజిక్ లో, అనుజ్ గుజ్వారా అండ్ రీటా పాడిన సాంగ్ అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఆర్యా 2 మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట అండ్ ఆఫ్టర్ దాట్ డార్లింగ్ మూవీ నుంచి బుల్లే నా బంగారు తల్లి బుల్లే మల్లికార్జున్ అండ్ ప్రియామ్ హేమేష్ పాడిన పాటకు అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అయితే అందించారు. వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను

0: పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ ఇంకా.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

శుభ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మన వివిధ భారతి ఎఫ్ఎం లో అండ్ స్టూడియోస్ లో. టైం 4:38 అయితే క్రాస్ అయిపోయింది. వివిధాలో కాజల్ అగర్వాల్ మూవీ సాంగ్స్ అయితే వింటున్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీరు వినబోయే పాట బృందావన మూవీ నుంచి అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ లో శంకర మహాదేవన్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట ఏ రాజా సాంగ్. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఇష్ట పర్ఫెక్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఇప్పుడు మన స్టూడియోస్ లో టైం 4 o'clock దాటి 50 మినిట్స్ అయితే క్రాస్ అయిపోయింది. వెన్నెలా కూడా వినే టైం అయిపోయింది. నాకు కూడా టాటా గుడ్ బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు స్పెషల్ స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెలా అయితే వింటారు. అండ్ దెన్ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ రాజసీత సైనింగ్ ఆఫ్.

పర్సనల్ గ్రోత్ తెలుస్తుంది, అందుకే అంటాను వింటూ ఉండండి. వెన్నెల హాయిగా హాలిడే టూర్ ప్లాన్ చేస్తున్నారా? దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? దూర ప్రయాణాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం అని చెప్పొచ్చు. బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయాణం ఒక గొప్ప మార్గంగా పరిగణించవచ్చు. ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బెస్ట్ రూట్ అని పరిగణించబడుతుంది. వివిధ ప్రాంతాల అందాలను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండి ప్రియమైన వారితో బంధం కూడా బలపడుతుంది. కాబట్టి ట్రావెల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. దసరా సెలవుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇయర్ ఎండ్ వెకేషన్ ఎలా చేయాలి? సంక్రాంతికి కూడా సెలవులు వస్తాయి. ఇలా ఏ వెకేషన్ వచ్చినా ఎలా వచ్చినా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడికైనా టూర్ కోసం చూస్తున్నారా? మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? మీరు కూడా ప్రతిరోజు ఎక్కడికో ట్రిప్ వేస్తారా? అవును, అయితే మీరు లాభం పొందొచ్చు. వాస్తవానికి ప్రయాణం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఇది బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడిని నియంత్రించుకోకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ డిప్రెషన్ లాంటివి వస్తాయి. నిరాశను నివారించడానికి ప్రయాణం చేయాలని సిఫార్సు చేస్తారు. ప్రయాణం డిప్రెషన్ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనం అనేక రకాల సమస్యలను నివారించవచ్చు. సానుకూలతతో నిండి ప్రయాణం చేసే అలవాటు జీవితంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఉండదు, మనసు సానుకూలతతో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ మెదడు వేగంగా పనిచేస్తుంది. సరైన విధానంతో మీరు జీవితంలో ముందుకు సాగొచ్చు. ప్రయాణాల వల్ల మనసు సానుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి మనసుని డామినేట్ చేసినప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లడం మంచిదని భావిస్తారు. ప్రయాణం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మనశ్శాంతిని సృష్టిస్తుంది, హృదయానికి శాంతిని కలిగిస్తుంది. ఎక్కడికైనా వెళ్లడం ద్వారా మన బిజీ లైఫ్లో మన కోసం కొంత నాణ్యమైన సమయాన్ని పొందుతాం. నదులు, జలపాతాలు, పర్వతాల మధ్య చల్లని గాలి మనసును పదును పెట్టడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు దూరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా లోపల సంతోషంగా ఉన్నప్పుడు అతని రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం వల్ల శరీరం ప్రయోజనం పొందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి. అది లేకుంటే సంపాదించిన డబ్బంతా ఆసుపత్రికి కట్టాల్సిందే. నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితంలో డబ్బు కోసం పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనందరికీ ప్రయాణం అంటే ఇష్టం. ప్రత్యేకంగా అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొందరికి ప్రయాణం అంటే హాబీ. వారు ప్రతి చోటు ప్రయాణిస్తూనే ఉంటారు. కొందరేమో రోజువారి కార్యకలాపాల నుండి బ్రేక్ తీసుకుని ఆనందం, స్వేచ్ఛ కోసం ప్రయాణం చేస్తారు. ప్రయాణం మంచి ఔషధం. సైన్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ప్రయాణం చేయాలి. యు హ్యావ్ టు ట్రావెల్. వివిధ రకాలైన జర్మ్స్, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ అవసరం. ఇది ప్రోటీన్ని రక్షిస్తుంది, రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. గట్ హెల్త్ కోసం మనం కూడా కొన్ని కొన్నిసార్లు మురికిని అలవాటు చేసుకోవాలని రీసెర్చ్ చెబుతుంది. ఈ ప్రయాణం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం అత్యుత్తమ ప్రోబయాటిక్ అని సైన్స్ చెబుతుంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాకు అలవాటు పడుతుంది. తద్వారా వ్యాధితో పోరాటానికి మరింత శక్తిని పొందుతుంది. ప్రయాణం నిజంగా మన రోజువారి జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయాణంలో మనం చాలా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రయాణం చేయడం వల్ల మనుషులు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారని, అన్ని రకాల ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయని శాస్త్రీయంగా చెప్తున్నారు. డిప్రెషన్కి ఇది అద్భుతమైన ఔషధం. 3 రోజుల కంటే ఎక్కువ ట్రిప్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువ విశ్రాంతి, మెరుగైన మానసిక స్థితి, తక్కువ ఆందోళన కలిగి ఉంటారు. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి ఆలోచనా ధోరణి అదే ఉంటుంది. మెదడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటే మీరు ఎక్కువగా ప్రయాణించాలి. ఎందుకంటే మీరు ప్రయాణాల వల్ల కొత్త విషయాలను తెలుసుకుంటారు, కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. దీని వలన మీరు చాలా సామాజిక, సాంస్కృతిక జ్ఞానాన్ని పొందుతారు. కొత్త అనుభవం మీకు జ్ఞాపక శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతుంది. జర్నల్ ఆఫ్ పర్సనల్ అండ్ సోషల్ సైకాలజీ ప్రకారం ఓపెన్ మైండెడ్నెస్ తెస్తుంది. విషయాలను తక్కువ చేసి ఉంటారు. కాస్త

0: పెద్దగా ఆలోచిస్తారు. మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడితే రెగ్యులర్ ట్రిప్స్కి వెళ్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ ప్రకారం ఎక్కువ ప్రయాణం చేసే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. వీరు ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే అంత ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పొడిగిస్తుంది. మీరు ప్రయాణిస్తున్నట్లయితే మీరు మీ శరీరాన్ని చాలా చురుగ్గా ఉంచుకోవచ్చు. సుదీర్ఘ నడక లేదా ప్రకృతిలోకి ప్రవేశించడం లేదా బీచ్లో వాలీబాల్ ఇతర గేమ్స్ ఆడటం వల్ల మీ మనసు ప్రశాంతంగా అవుతుంది, శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. మీరు ఇంట్లో కంటే ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా ఉంటారు. మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఒకటి రెండు రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తాం. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు శరీరానికి మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణానికి అవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్కి వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వైద్యులు అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు లేదా శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్లమని రోగులకు సలహా ఇచ్చేవారు. అయితే కాలం మారింది. దీంతో తాము వైద్యుణ్ణి సంప్రదించే ముందే ప్రయాణం చేయాలని ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి రొటీన్ లైఫ్ నుంచి బయటపడడానికి మాత్రమే కాదు అనారోగ్యం నుంచి కూడా విముక్తి పొందేందుకు ప్రయాణం చేసే అలవాటుంటుంది. చాలా మంది చాలా బిజీగా ఉన్నా సరే ఒకటి రెండు రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు శరీరానికి మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. మీరు రోజువారీ జీవితం నుంచి కొంత శాంతి లేదా ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కరోజైనా సరదాగా గడపడం కోసం బయటకు వెళ్ళండి. కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు ప్రకృతికి మరింత దగ్గరవుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేకపోయినా ఒంటరిగా బయటికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచన శక్తి సృజనాత్మకత పెరుగుతుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సమయం గడపడానికి అవకాశం. ఆఫీసు ఒత్తిడి కారణంగా చాలా మంది కుటుంబ సభ్యులతో గడపడానికి తగిన సమయం ఇవ్వలేరు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరం ఏర్పడుతుంది. ఫ్యామిలీ లేదా స్నేహితులతో కనీసం కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లడం వల్ల ఆ దూరం తొలగిపోతుంది. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందండి. కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు భౌగోళిక ప్రదేశంలోని జనం నుంచి వాటి జీవనశైలి వ్యక్తుల గురించి చాలా నేర్చుకోవచ్చు. ఎస్, మీ ప్లేస్ నుంచి కొంచెం జరిగితే మీ మైండ్ పర్స్పెక్టివ్ ఎంత మారుతుందో. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్ వన్స్ పర్సనల్ గ్రోత్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
1: మీరు ఇంతవరకు తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

0: అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: జనహితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.
6: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పచ్చిమామిడికాయలతో పసందైన వంటకాల గురించి డాక్టర్ ఏబి శ్రీలత గారి ప్రసంగం మీరు వింటారు.
7: ఈరోజు మనము పచ్చిమామిడికాయలతోటి పసందైనటువంటి వంటల గురించి ఈరోజు తెలుసుకుందాము. మామూలుగా మనకి పచ్చిమామిడికాయలంటే ఆ సీజన్లో వచ్చేటటువంటి పచ్చిమామిడికాయలతో రకరకాలైన వంటకాల్లో మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఆవకాయ. ఈ ఆవకాయ కాకుండా ఇంకా వివిధ రకాలైనటువంటి పదార్థాలను మనము పచ్చిమామిడికాయలతో తయారు చేసుకోవచ్చు. అవి ఏంటో ఈరోజు మనము తెలుసుకుంటాం. ముఖ్యంగా మనం తయారు చేసేటటువంటి పచ్చిమామిడికాయలతో తెలుసుకోవాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే బెల్లం ఆవకాయ పచ్చిమామిడికాయలతోటి, అదే మాదిరి మామిడికాయలతో పచ్చిమామిడికాయలతోటి స్క్వాష్, టాఫీ, అదేలాగా పౌడర్ పచ్చిమామిడికాయలతోటి ఒరుగులు అంటాం కదా, ఒరుగులతోటి ఒరుగులు ఒక రకంగా తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చు సంవత్సరం పొడవునా. అలాగే ఈ యొక్క పౌడర్స్ పొడిని కూడా తయారు చేసుకుని పచ్చిమామిడికాయలతోటి పౌడర్లు కూడా తయారు చేసుకుని మనము డబ్బాలో ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకుని వాటిని సంవత్సరం పొడవునా కావలసిన రీతిలో రకరకాలైనటువంటి వంటలకి మనము వాడుకున్నట్లయితే మంచి రుచికరమైనటువంటి భోజనం మనము తయారు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ పచ్చిమామిడికాయలతో తయారు చేసే బెల్ల మావకాయ గురించి, అదే మాదిరి మామిడికాయలతోటి పచ్చిమామిడికాయలతోటి స్క్వాష్, టాఫీలు, పౌడర్లు, ఒరుగులు, ఇలా రకరకాలైనటువంటి ఆహార పదార్థాల గురించి మనం తెలుసుకుంటాము. ఇందులో అంతేకాకుండా మనకి పచ్చిమామిడికాయలతోటి రకరకాలైన వాటిలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా అదే కాకుండా మనము మాగాయ మామిడికాయలతోటి పులిహార, తర్వాత తొక్కు పచ్చడి, మామిడికాయ వెల్లుల్లి పచ్చడి, ఇలా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు. నిల్వ ఉంచేటటువంటి పదార్థాలు మనము తయారు చేసుకుని సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు. వీటికి కూడా మనము అంత సంవత్సరం పొడవునా కాకపోయినా అట్లీస్ట్ ఒక 6 మంత్స్ వరకు మంచి ఆయిల్స్ వాడి, అలాగే వాటికి కావలసినటువంటి పదార్థాలు ఆవపిండి కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేస్తామో అవి మంచి సరైన మోతాదులో వేసుకుని సరైన పద్ధతిలో తయారు చేసుకుని 6 మంత్స్ వరకు వాడుకుంటే మంచిది. ఇంకా విషయానికి వచ్చినట్లయితే వీటిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకూడదు. కొన్ని పదార్థాల్లో ఆవకాయలు కానీ ఇట్లా ఊరగాయలు లాంటి పదార్థాల్లో ప్రిజర్వేటివ్స్ లేకుండా మనము పర్మిటెడ్ ప్రిజర్వేటివ్స్ అయినా కూడా వాటిని కలపకుండా మనము మామూలుగా దానికి సంబంధించినటువంటి ఉప్పు సరైన మోతాదులు, అలాగే ఆయిల్ సరైన మోతాదులు, ఆవపిండి సరైన మోతాదులు, ఇలా ప్రపోర్షన్స్ పేస్ట్ చేసుకుని వేసుకున్నట్లయితే మనకి ఎంతకాలం అంటే 6 నెలల పాటు మనము మంచి రుచికరమైనటువంటి పచ్చళ్ళు కానీ ఇలాంటివి మనము తీసుకోవచ్చు. వీటిని ఆస్వాదించవచ్చు. మనం తినేటటువంటి ఆహార పదార్థాలు రెగ్యులర్ డైట్స్లో ఇది కూడా ఒక చిన్న సైడ్ డిష్ లాగా పెట్టుకుని పెరుగన్నంతోటో పప్పుతోటో రకరకాల మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లోకి వీటిని ఒక సైడ్ డిష్ లాగా తీసుకుని తీసుకోవచ్చు. బెల్లంతో ఆవకాయ ఎలా తయారు చేస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి కావలసిన పదార్థాలు బెల్లం ఆవకాయకు కావలసిన పదార్థాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడికాయలు ముక్కలు ఒక 5 కేజీలు తీసుకున్నట్లే మామూలు మనము మామిడికాయలు కొట్టుకుంటాం కదా ఆవకాయకి అట్లా, అలాగే కట్ చేసినటువంటి టెంకతోటి కట్ చేసినటువంటి ఈ యొక్క మామిడికాయ ముక్కలను తీసుకుని ఒక 5 కేజీలు

తీసుకుని అందుకు దానికి తగినట్టుగా ఆవపిండి ఒక 200 గ్రాములు, 200 గ్రాముల ఆవపిండి, బెల్లం ఒక 400 గ్రాములు, అదే కారము 300 గ్రాములు, నూనె 1.5 లీటరు, ఉప్పు వచ్చి 250 నుంచి 300 గ్రాములు తీసుకోవాలి. అంటే మోతాదు సరైన టేస్ట్ మనం చూసుకుని దాన్ని మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కానీ ఈ యొక్క నూనెను కూడా మళ్ళీ కలుపుకోవచ్చు మనం, అత నెక్స్ట్ రోజుకి కలుపుకోవచ్చు. ఇక తయారీ విధానానికి వచ్చినట్లయితే ఈ బెల్లం ఆవకాయతో ముఖ్యంగా ఆవపిండి, ఆవపిండిని ఈ యొక్క కారము ఉప్పు ఇవన్నీ సరైన మోతాదులో ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో ఒక బేసిన్ లాగా పెట్టుకుని వాటిలో కలిపేసుకోవాలి మనం. ఈ ముక్కలు రెడీగా ఉంచుకున్న ముక్కలను అన్నింటినీ కూడాను ఈ యొక్క ఆయిల్ వేసేసి దాంట్లో దాంతోపాటు మనము ఈ యొక్క బెల్లాన్ని ఏం చేయాలంటే మామూలుగా వీటిని పొడి పొడిగా చేసుకుని మంచి బెల్లం తీసుకుని, అంటే వీలైతే మనము పొడిని కూడా బాగా జల్లించి తీసుకుంటే ఇంకా మంచిది. అలాగే ఈ యొక్క బెల్లాన్ని బాగా శుభ్రపరచుకుని దాన్ని దీంట్లో పిండిలో కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని తడుపుతూ, ఆయిల్తో తడుపుతూ ముక్కల్ని క్రమంగా జాడీలోకి తీసుకుంటూ రావాలి. ఇలా తీసుకున్నటువంటి ఈ బెల్లం ఆవకాయ మనకి సుమారుగా 6 నెలల పాటు మరుసటి రోజు దీన్ని ఏం చేయాలంటే బాగా ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి తిరిగి తిప్పాలి. తిప్పిన తర్వాత ఏమైనా మనకు మోతాదుల్లో అంటే మన రుచికి అనుగుణంగా ఉందో లేదో చెక్ చేసుకున్నట్లయితే ఉప్పు అయితేనేమి, కారం అయితేనేమి, అలాగే ఇంకేమన్నా రుచికి సరిపడే విధంగా తక్కువ ఎక్కువ అనిపించినట్లయితే మనం దాని తగినట్టుగా మరుసటి రోజు వేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము ఆవకాయకి కానీ ఈ యొక్క పచ్చళ్ళకి వాడేటటువంటి ఉప్పుని మనము వీలైనంత వరకు అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా మామూలు సాల్ట్ వాడితే మంచిది. ఇక ఇలా తయారు చేసుకున్నటువంటి దాన్ని మరుసటి రోజు బాగా కలియదిప్పి దానికి ఒక కొంచెం ఎండకు ఎక్స్పోజ్ చేసినట్లయితే ఎండకైనా వెలుతురుకైనా గాలి బాగా వచ్చేటట్టుగా వాటిలో బాగా అబ్జర్వ్ చేసుకునే దానికి అనుగుణంగా మనము దాన్ని ఫ్రీగా వదిలేసుకోవాలి. అలా వదిలిపెట్టేసి ఒక 2-3 అవర్స్ వరకు అట్లే పెట్టి మళ్ళీ పైన మళ్ళీ గుడ్డ కప్పుకోవాలి. అదేవిధంగా 3 రోజులు అలా చేసినట్లయితే మనకి పచ్చడి కూడా బాగా అడ్జస్ట్ అయిపోతుంది, అబ్జార్బ్ అయిపోతుంది లోపలికి. అంతా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని మనము మళ్ళీ మామూలుగా రెగ్యులర్గా మూత పెట్టేసుకుని వాడుకోవచ్చు. ఇది ఈ పద్ధతి. ఇకపోతే మామూలుగా మామిడికాయలతోటి స్క్వాష్, పచ్చి మామిడికాయలతోటి స్క్వాష్ ఎలా చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఈ పచ్చి మామిడికాయలతోటి పచ్చి మామిడికాయలన్నింటినీ కూడా మనము బాగా సన్న ముక్కలుగా చెక్క తీసేసి దానిపైన ఉన్నటువంటి తోలును తీసేసి శుభ్రంగా కడిగి కొంచెం ఆరబెట్టి బాగా తడి లేకుండా ఆరబెట్టేసుకుని దాన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని గ్రైండర్లో క్రష్ చేసుకోవాలి. పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకుని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఎంత అంటే ఒక 2 కేజీల మామిడికాయల పేస్ట్, 2 కేజీల మామిడికాయల పేస్ట్ని తీసుకోవాలి. దీనికి 2.5 కేజీ షుగర్ తీసుకోవాలి. అంటే ఇది సంవత్సరం పాటు ఉంటుంది, వీలైతే మనము మధ్యలో ఒక 6 మంత్స్ వరకు తయారు చేసుకుంటే బెటర్. వీలైనంత వరకు సంవత్సరం పొడవును పెట్టుకొని అంత కంటిన్యూస్గా ఇప్పుడు చేసి సంవత్సరం పొడవునా అంటే మనకు అంత ఇదైపోతుంది, మనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఒక 6 మంత్స్ వరకు ఉండేటట్టుగా మనం తయారు చేసి పెట్టుకుంటే బెటర్. వీలైతే మనకి ఎంత కావాలో అంత 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అలా ఉండేటట్టుగా 2-3 రకాలుగా తయారు చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇలా 2.5 కేజీ షుగరు, ఇకపోతే సిట్రిక్ యాసిడ్ ఒక 10 గ్రామ్స్ చాలు సిట్రిక్ యాసిడ్. ఇవి తీసి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. షుగర్ సిరప్ తయారు చేసుకో, 2.5 కేజీకి సరిపడా షుగర్ సిరప్ అంటే దాదాపు 2.5 లీటర్ నుంచి 3 లీటర్ల వాటర్ని యాడ్ చేసుకుని బాగా షుగర్ సిరప్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే అటు తీగకి ఉండకూడదు, ఇట కొంచెం థిక్ పాకం రాకూడదు, మధ్యస్థంగా ఉన్నటువంటి పాకం వచ్చిన తర్వాత దాన్ని దింపేసి అందులో కొద్దిగా చల్లార్చిన తర్వాత దాని సిట్రిక్ యాసిడ్ యాడ్ చేసుకోవాలి. సిట్రిక్ యాసిడ్ యాడ్ చేసుకుని మళ్ళీ కలిగి దిప్పాలి. కలిగి దిప్పిన తర్వాత బాగా కలిసిపోయిన తర్వాత దాంట్లోకి మనము ఈ పొటాషియం మెటాబైట్ సల్ఫేట్, ఇది పర్మిటెడ్ ప్రిజర్వేటివ్, ఒక 2 గ్రామ్స్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 2-3 గ్రామ్స్ చాలు దానికి యాడ్ చేసేసుకుని కలిపేసుకున్న తర్వాత మన దాంట్లోకి మనము ఈ యొక్క ఏదైతే మనం పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చి మామిడికాయల గుజ్జును తీసుకెళ్ళి దాంట్లోకి కలుపుకోవాలి. చల్లారిన తర్వాత ఈ యొక్క షుగర్ సిరప్ అన్నీ తయారు చేసిన వాటిలోకి దాన్ని కలుపుకొని మనము బాగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని బాగా ఓపెన్గా పెట్టేసి కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత బాగా నీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చి ఇంకా మనము తీసుకోవచ్చు అనే టైంలోకి బాగా కొంచెం ఎక్స్పోజ్ చేసేసి ఒక 1 అవర్ 2 అవర్స్ బయటకి గాలి బాగా పారేటట్లుగా పెట్టేసి వదిలేసిన తర్వాత మనం ఎయిర్ టైట్ సీసాల్లో

వేసుకుని వీలైనంత వరకు గాజు సీసాల్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. గాజు సీసాల్లో పెట్టి ఎయిర్ టైట్ కంటైనర్స్ పెట్టేసుకుని ఇంకా లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా బయట పెట్టేసుకున్నా అది మనకి ఒక 6 నెలల పాటు ఈజీగా నిల్వ ఉంటుంది. దీన్ని మనము రెగ్యులర్గా వాడుకొని ఎప్పుడన్నా ఎండ నుంచి వచ్చినప్పుడు కానీ ఆ టేస్ట్ మనం ఆస్వాదించాలి అనుకున్నప్పుడు అలాంటిది ఒక గ్లాస్లో ఎంత కావాలో అంత ఒక 5 ml ఒక 10 ml అట్లా వేసుకుని దాంతోపాటు వాటర్ కలుపుకుని షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చు. దాంట్లోనే ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి బాగా మంచిగా ఫీలింగ్ అనిపిస్తుంది. ఎండలోంచి వచ్చినా కానీ ఎప్పుడైనా మనకు పచ్చి మామిడికాయలతో స్క్వాష్ తాగాలా అనిపిస్తే మనకి అడ బాగా మంచిగా ఆస్వాదించిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రకమైన స్క్వాష్ తయారు చేయడం. ఇకపోతే పచ్చి మామిడికాయలతోటే మనము ఈ యొక్క పౌడర్ కానీ వరుగులు కానీ ఎలా తయారు చేయాలి, దాన్ని ఆమ్చూరీ అంటారు. ఆమ్చూరీ అంటే మామూలుగా మనము దీన్ని తయారు చేసేది చాలా సులభమైనటువంటి పద్ధతి. ఈ సీజన్లోనే మనము పచ్చి మామిడికాయలతోటే మనము ఈజీగా తయారు చేసుకోగలం. దీన్ని తెలివిగా మనం ఏం చేయాలంటే ఈ వచ్చినటువంటి పచ్చి మామిడికాయలు బెంగళూరు వెరైటీ తోతాపురి అంటాము అది అలాంటిది ఒకటి. తర్వాత వచ్చి మనకి మామూలుగా బాగా పుల్లటి కాయలు రకరకాల పుల్లటి ఆవకాయలు ఏదైతే మనం ఆవకాయకి యూజ్ చేస్తామో ఇకపోతే మాగాయకి వాడేటటువంటి కాయలు కానీ ఇలాంటి కాయలు తీసుకుని మనము వాటిని బాగా పీల్ తీసేసేయాలి. తోలు తీసేసిన తర్వాత చెక్కేసి శుభ్రంగా వాటిని స్లైసెస్గా అంటే మనము పీలర్స్ ఉంటాయి కదా పీలర్స్ తోటి శుభ్రంగా కట్ చేసుకుని కడిగిన తర్వాత శుభ్రంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనము దాన్ని అంతా కూడా ఒక మంచి వెడల్పాటి పాత్రలో తీసుకుని ఆ పాత్రలోకి ఉప్పును కలిపేసుకోవాలి. ఉప్పు అంటే ఇప్పుడు మనము దాదాపు 1 kg ఈ యొక్క పచ్చి మామిడికాయలు తీసుకున్నాం అనుకోండి. దీనికి ఏం చేయాలంటే ఒక కేజీ పచ్చి మామిడికాయలు తొక్కు అంటే ఐ మీన్ ఇది మన ఈ స్లైసెస్గా తీసుకున్న దాన్ని దానికి ఒక 200 grams సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా ఊరనివ్వాలి. ఊరనిచ్చిన తర్వాత ఒక 4-5 hours ఊరిన తర్వాత దాన్ని ఎండకు పెట్టేసుకోవాలి. మనం ఎండకు ఒక మంచి ట్రేలో పెట్టి ఎండకు మంచి ఎండ కాసేటప్పుడు పెట్టేసుకున్నామంటే దాంట్లోంచి మనకి ఏంటంటే బాగా అది ఉప్పునంతా అబ్జర్వ్ చేసుకుని నిల్వకి ప్రిజర్వేటివ్స్గా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఏంటంటే సాల్ట్ షుగరు ఇవన్నీ కూడాను మనకి మంచిగా ఆయిల్ దీంట్లో అయితే ఊరగాయల్లో అయితే ఆయిల్ ఎక్కువగా ప్రిజర్వింగ్ ఇది ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి మనం యాడ్ చేసుకుని న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అంటారు వీటిని. ఈ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్తోని మనము మామూలుగా వాటిని బాగా ఎండకి ఎండబెట్టేసి బాగా ఎండిపోయిన తర్వాత ఉరుగుల్లాగా తయారైపోతాయి. ఆ ఉరుగుల్ని యాజ్ ఇట్ ఈస్గా మనము మంచి ఎయిర్ టైట్ కంటైనర్స్ 2-3 రోజులు 4 రోజులు ఇలాగే ఆ దాన్ని తిప్పించి మలిచి ఎండకి ఎండ బాగా ఎండబెట్టేసామంటే దానిలో ఉన్నటువంటి అంతా కూడా అబ్జార్బ్ అయిపోయి బాగా గట్టిగా ఉరుగుల్లాగా తయారైపోతాయి. వాటర్ మనం తీసుకుని శుభ్రంగా ముక్కలుగా చేసుకున్నాం లేకపోతే బాగా ఎట్లుందో అట్లా స్లైసెస్ అంతా కూడా ఒక బాటిల్ నిండుకో వేసి పెట్టుకున్నట్లయితే మామూలుగా సాంబార్లోకి మామిడికాయ సాంబార్ అయినా పప్పు అయినా ఇక మామిడికాయ పచ్చడికైనా కూడా చేసుకోవచ్చు. ఎలాంటి పచ్చడైనా కూడా మనము తీసుకుని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కొంచెం నానబెట్టేసుకుని మనకు కావాల్సిన రీతిలో అన్సీజన్ టైంలో మామిడికాయలు ఉన్న సీజన్లో పచ్చి మామిడికాయలని ఎత్తుపెట్టుకుని ఇలా చేసుకున్నట్లయితే చాలా రుచికరంగా ఉంటుంది. మనము ఆ అన్సీజన్ని మనము ఇది చేసుకోవచ్చు అనమాట, వాడుకునే రకంగా తయారు చేసుకునే విధంగా చేసుకోవచ్చు. ఇలాంటి ఒరుగుల్ని మనము పౌడర్ కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. పౌడర్ని మనము అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. దేంట్లో అయినా మనం వేసుకోవాలనుకుంటే ఆ ఫ్లేవర్ మనకు వస్తుంది, ప్లస్ ఆ పౌడర్ కూడా దానిలోకి మంచిగా మనకి పప్పులో అయినా కానీ ఇంకేదన్నా రకరకాల వెరైటీ సాంబార్లో కానీ మనం తీసుకునే డిషెస్ ఉంటాయి కదా వాటిలన్నిటికి కూడా మనము శుభ్రంగా వాడుకోవచ్చు. కాబట్టి ఇదొక రకమైనటువంటి ప్రిపరేషన్స్. ఇవన్నీ కూడా నిల్వ సంవత్సరం పాటు ఉంటాయి. వీటిని మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ పౌడర్ని ఎలా తయారు చేయాలంటే ఈ విధంగానే ఎండబెట్టినటువంటి ఈ స్లైసెస్ లాగా తయారు చేసినటువంటి ఈ యొక్క ఒరుగుళ్ళంతా కూడాను బాగా ఎండిపోయిన తర్వాత పగిలుతాయి. ఇవి పగిలినట్టుగా ఉన్న వాటిని అంతా ముక్కలు ముక్కలుగా చేసి బాగా పౌడర్ లాగా తయారు చేసేసి ఆ పౌడర్ని మనము ఒక గాజు సీసాలో భద్రంగా భద్రపరచుకుని ఎంత కావాలో అంత మన టయానికి పప్పులోకైనా వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా మామిడికాయ రసం కూడా తయారు చేసుకోవచ్చు. మనం మామిడికాయ రసంకైనా వాడుకోవచ్చు, అలాగే మామిడికాయ అన్నం తయారు చేసుకున్నట్టు మామిడికాయ అన్నం తయారు చేసుకోవచ్చు, ఇలా వచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. దీంతో మనము రకరకాలైన ఆహార పదార్థాల్లాగా తీసుకోవచ్చు. మామిడికాయలు అదే సాల్ట్ బేస్డ్ పెప్పర్ అదంతా వేసేసుకుని దీన్ని జీరా పౌడర్ అవంతా యాడ్ చేసుకుని కూడా మనము తీసుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటి తయారీ పదార్థం. ఇకపోతే మామిడికాయలతోటి టాఫీ అంటే మామిడికాయలతోటి పచ్చి మామిడికాయలు ఇలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మామూలుగా షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకోవాలి. దీనికి ఒక 1 kg ఆఫ్ ఈ యొక్క పచ్చి మామిడికాయలు స్లైసెస్ అంతా కూడా 1 kg తయారు చేసుకున్నట్లయితే దానికి దాదాపు 1.5 kg షుగర్ సిరప్ 1.5 kg షుగర్ సిరప్ అది కూడా కన్సిస్టెన్సీ మనకి ఒక తీగలాంటి పాకంలో కొంచెం గట్టిగా పాకం మధ్యస్థంగా ఉండే పాకం తీసుకుని ఆ

పాకంలో ఈ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ ముక్కల్ని వేసుకున్న తర్వాత బాగా నానబెట్టి వాటిని బాగా ఎండబెట్టాలి. ఒక 2-3 అవర్స్ బాగా నానిపోయిన తర్వాత దాన్ని అలాగే తీసి బయట మనకి ఒక ట్రేలో, మంచి ట్రేలో పెట్టి దాన్ని బయటకి, దానిలో కొంచెం సిట్రిక్ యాసిడ్ యాడ్ చేసుకోవాలి. 1 కేజీకి సుమారుగా 1 గ్రాము 2 గ్రామ్స్ సిట్రిక్ యాసిడ్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసి ఈ ముక్కలను షుగర్ సిరప్లో వేసేసుకుని దాన్ని మామూలు బయటకి ట్రేలల్లో నీట్గా స్లైసెస్గా ఎండబెట్టేసినట్లయితే అవి కనీసం 3-4 డేస్ కంతా కూడా బాగా టాఫీస్ తయారైపోతాయి మనకి. వాటిని నీట్గా మనకు అన్సీజన్లో వీటికి కూడా పుల్లటి మామిడికాయలు కానీ లేకపోతే తోతాపూరి వెరైటీ కానీ చాలా బాగుంటాయి వీటికి. అలాగా మనం వీటిని మనము పచ్చి మామిడికాయలతోటి నీట్గా అన్సీజన్లో వీటిని పిల్లలకి ఇస్తే మంచిగా వాటిని ఆస్వాదిస్తారు. ప్లస్ మంచిగా ఏమీ మనము ఇవి వేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా న్యూట్రిషియస్ డైట్స్ లాగా మనము తీసుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. అన్సీజన్లో బాగా ఎంజాయ్ చేసేదానికి బాగుంటుంది టాఫీస్ ఇవి. ఇకపోతే పచ్చి మామిడికాయలతోటి మనము మామూలుగా మాగాయ చేసుకుంటాం. పచ్చి మామిడికాయలతోటి మాగాయ పచ్చడి అని, ఈ మాగాయ పచ్చడి మామూలుగా మాగాయ పచ్చడి చేసేది మనకు అందరికీ తెలుసు. ఈ మాగాయ పచ్చడిని రకరకాల మంది రకరకాలుగా తయారు చేస్తారు. ఇది మాగాయ పచ్చళ్ళు నిల్వ ఉంచడానికి కొంచెం ఉప్పు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఇది బాగా ఫస్ట్ మనము బాగా మామిడికాయ ముక్కలంతా కూడా బాగా కట్ చేసేసిన తర్వాత ఉప్పు వేసి ఊరబెడతాం. పసుపు ఉప్పు వేసేసి 4-5 అవర్స్ ఊడబెట్టిన తర్వాత బయటకు బాగా ఎండబెట్టేస్తాం. ఎండబెట్టి 2-3 రోజులు బాగా ఎండిన తర్వాత ఏం చేస్తామంటే ఆయిల్ తీసుకుంటాం. ఆయిల్లో నూనెను, మంచి నూనె ఎక్కువగా ఈ యొక్క జింజిలి ఆయిల్ వేస్తే మంచిది. దానికి నువ్వుల నూనె వాడితే మంచిది. ఆవకాయకి కానీ ఇలాంటి పచ్చళ్ళకి కానీ ఇలవ పచ్చళ్ళకంతా కూడాను మంచి జింజిలి ఆయిల్ యూస్ చేసుకున్నట్లయితే మంచిది. మంచి నూనె లేకపోతే నువ్వుల నూనె, ఈ నువ్వుల నూనెని మనము వాడాలి. ఈ నువ్వుల నూనెని ఏం చేయాలంటే జస్ట్ మనం పోపులాగా చేసుకోవాలి. ఆయిల్ ఫస్ట్ బాండిల్లో ఈ యొక్క ఆవాలు దాంతోపాటు ఎండుమిర్చి ఇక జీలకర్ర ఇలాంటివన్నీ వెల్లుల్లిపాయలు వేసేసి బాగా కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేయించేయాలి. ఆయిల్లో కొంచెం బాగా కాగనిచ్చిన తర్వాత అవన్నింటిని కూడా ఈ ఆయిల్లో ఆయిల్ తీసి ఈ ముక్కల్లోకి యాడ్ చేస్తే కారం ఉప్పు పసుపు దీనిలో కలపాలి. దేంట్లో ముక్కల్లోకి కలుపుకోవాలి. ఆయిల్ని చల్లార్చి వేయాలి, వేడి ఆయిల్ని పోయకూడదు. చల్లార్చి ఈ ముక్కలకంతా ఉప్పు ఆల్రెడీ ఉంది, ఇకపోతే కారం ఎంత కావాలో కారము, కొంచెం ఆవపిండి, ఆవాలు ఆల్రెడీ వేసాము, కొద్దిగా ఆవపిండి వేసి ఈ యొక్క నూనెను బాగా చల్లార్చిన తర్వాత దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. బాగా కలి తిప్పేసి ఒక ఎక్స్పోజ్ చేసి బయటకి 1 or 2 అవర్స్ బయట పెట్టేసుకుని అలాగే 3-4 రోజులు అలాగే రిపీటెడ్గా పెడతా ఉండి కిందకి పైకి కదుపుతా తిప్పుతూ ఉన్నట్లయితే ఆయిల్ అవసరమైతే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, అట్ లేకపోతే కారం అవసరమైతే కారం యాడ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా మాకు తక్కువ అనిపించినట్లయితే అప్పటికే 2-3 రోజుల్లో మనం కలిపేసుకుని బాగా ఎక్స్పోజ్ చేసి బాగా బయటకి ఓపెన్ ప్లేస్ ఓపెన్గా పెట్టేసి అట్లా కావాలంటే మన పైన ఒక క్లాత్, ఏదైనా డస్ట్ పడుతుంటే క్లాత్, చన్నటి క్లాత్ పెట్టేసి మజిలింగ్ క్లాత్ అంటారు, మజిలింగ్ క్లాత్ పెట్టేసి శుభ్రంగా టైట్గా కట్టేసుకుని ఎండలో పెట్టేసుకున్నా కూడా 4-5 అవర్స్ చాలు. దాన్ని తెచ్చిపెట్టుకుని మనము 3 డేస్ అలా చేసేసి దాని లోపల పెట్టేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే మనకి ఇప్పుడు ఆవకాయ ఈ యొక్క మాగాయ తయారు చేసినప్పుడు ఎండకి ఎండ పెట్టిన తర్వాత కూడా మనము కొంచెం ఆయిల్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకోవాలా, బయటకు కొంచెం లోపల ఉండేదంతా అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎయిర్ లోపలికి వెళ్తే దానికి బాగా కొంచెం సెటరేట్ అయ్యేదానికి బాగుంటుంది. ఆ ఉద్దేశంతో మనము మళ్ళీ దాన్ని ఎండకు ఎక్స్పోజ్ చేసి ఏదన్నా అదర్ ఏదన్నా ఉంటే మైక్రోస్ ఇవన్న మైక్రోబియల్ ఇవన్నీ కూడా జరగకుండా మనకి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి మాగాయ సంవత్సరం పొడవునా మనము శుభ్రంగా వాడుకోవచ్చు. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు పచ్చళ్ళు తయారు చేసినప్పుడు మనము ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకోవాలి. వీలు తడిగా ఉండాలి, చాలా తడిగా ఉండాలి. క్లాత్తో డ్రై చేసుకుంటూ ఉండాలి, మంచి హైజీనిక్ క్లాత్ ఉండాలి. కంటైనర్స్ అని శుభ్రంగా ఉండాలి, వాడేటటువంటి కంటైనర్స్ అవి జాడీలు యూస్ చేసుకోవాలి. ఆ యొక్క ఇనుప పదార్థాల్లో ఊరగాయలు పెట్టకూడదు. జాడీలు మంచిగా పోర్సిలిన్ మెటీరియల్స్ జాడీ లాంటివి వాడుకోవాలి. ఆ జాడీల్లో కూడా మనకి వైట్ బేస్డ్ వైట్గా ఉన్నట్లయితే మనకి ఏమన్నా డ్యామేజెస్ ఏమైనా జరిగినాయా, లోపల ఏమైనా జరుగుతుందా అనేది మనకి ఈజీగా విజిబిలిటీ కనిపించేదానికి అవకాశం. అలాంటి జాడీలు మనము వాడాలి. ఇకపోతే మనము వాడేటటువంటి ప్రతి లాడిల్, ప్రతి ఒక్క స్పూన్ కానీ గరిటెలు కానీ కంటైనర్స్ ఏదైతే వాడుతామో అవన్నీ కూడా తయారు చేసే ముందర అవి చాలా శుభ్రంగా ఉండాలి. క్లాత్ బాగుండాలి వాడేటప్పుడు క్లాత్ కానీ, దానికని సపరేట్గా మనము అన్ని పక్కాగా పద్ధతిగా పెట్టుకున్న తర్వాతే మనము ఈ యొక్క పదార్థం తయారు చేసుకున్న దానికి ముందుకు రావాలి. ఎందుకంటే ఇవి మనం కొంతకాలం నిల్వ ఉంచుకుంటాము, సీజన్లో వచ్చిన

అని మనం మంచిగా తయారు చేసుకుని ఒక మంచి ఆహార పదార్థాన్ని మనం తయారు చేసుకుని ఒక 6 నెలల పాటు మనం నిల్వ ఉంచుకుంటాము అనుకున్నప్పుడు అది కొంచెం బాగా నీట్గా హైజీనిక్గా తయారు చేయాలి. దాంట్లో ఎటువంటి మాయిశ్చర్ కానీ అదర్ కంటామినేటెడ్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ ఏమీ పడకూడదు. అట్లాంటప్పుడు మనము వాటిని బాగా మంచి మంచిగా ముందుగానే ఏమేమి తయారు చేస్తాము, ఎలా తయారు చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి వీటిని అన్నింటినీ అవన్నీ కూడా ప్రిపేర్డ్గా పెట్టుకుని తయారు చేసుకుంటే ఇది సంవత్సరం కాలం పాటు మనం అనుకున్న రీతిలో మామిడికాయలతో తయారు చేసినటువంటి ప్రతి ఆహార పదార్థం కూడా మనం అనుకున్న రీతిలోనే అవి బాగా వాడుకునేదానికి ఎక్కువగా అవకాశం.

ప్రిపేర్డ్ గా పెట్టుకుని తయారు చేసుకుంటే ఇది సంవత్సరం కాలం పాటు మనం అనుకున్న రీతిలో మామిడికాయలతో తయారు చేసినటువంటి ప్రతి ఆహార పదార్థం కూడా మనం అనుకున్న రీతిలోనే అవి బాగా వాడుకునేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక ఈ మామూలుగా ఈ మామిడికాయలతోటే మనము ఇలా రకరకాలుగా పులిహోర, మామిడికాయలతోటి పులిహోర, అదే మరి తొక్కు పచ్చడి, మామిడికాయ వెల్లుల్లి పచ్చడి. ఇక మామిడికాయ వెల్లుల్లి పచ్చడి, వెల్లుల్లి తీసుకున్నట్లయితే ఇందులో ఏంటంటే ఇప్పుడు మామిడికాయల తొక్కులో తొక్కు మామిడికాయ తొక్కు తీసుకుంటాం కదా, మామిడికాయలు బాగా దాన్ని తీసేస్తాం, అంటే ఐ మీన్ పైన ఉండేటటువంటి దాంతోపాటే నీట్గా పీల్ బాగా చిన్న ముక్కలుగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాం తొక్కు అంటే. ఆ స్లైసెస్ లాగా తీసుకున్న తర్వాత అంటే మామూలు పీలర్ తోటి స్లైసెస్ లాగా చేసుకుని దానికి సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 2 రోజులు ఎండకు పెట్టేసిన తర్వాత దాంట్లో మనం ఏం చేస్తామంటే తిరగబాత్ చేసేటప్పుడు దీన్ని మామూలు మాగాయ పచ్చళ్ళలాగే దీన్ని తిరగబాత్ చేసేటప్పుడు దీనికి కావలసినటువంటి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్, ఇదేం నువ్వుల నూనె, ఇందాక చెప్పినటువంటి ఇదేం నువ్వుల నూనె వేసుకోవాలి. దీంట్లోనే మనం ఏం చేయాలంటే ఈ యొక్క మామిడికాయలు ఆల్రెడీ మనం ఎండబెట్టి నిల్వ ఉంచుకున్నటువంటి ఆవకాయల్లో ఈ యొక్క అదే మామిడి స్లైసెస్గా తీసుకున్న మామిడికాయ తొక్కులోకే మనము కారం వేసుకోవాలి. కారము పసుపు వేసి బాగా శుభ్రంగా కలిగి పెట్టేసుకోవాలి. దాన్ని కలిగి పెట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని వేసినాక ఈ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని కొంచెం బాగా కొంచెం చిట్లు ఇచ్చేసిన తర్వాత బయట పెట్టేసుకోవాలి. బాగా చల్లారాలి అది. చల్లారిన తర్వాత ఈ యొక్క మిక్స్లోకి యాడ్ చేసుకుని బాగా తిప్పుతాం. అందులోనే మనము ఈ యొక్క వెల్లుల్లి రబ్బలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లిని బాగా కట్ చేసేసి వెల్లుల్లంతా తీసుకుని సన్న సన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. లేకపోతే మనము ఎట్లా కావాలంటే ఏ రీతిలో కావాలంటే సన్నగా పొడవుగానే చేయొచ్చు, లేకపోతే అట్లా కూడా వేసేసుకోవచ్చు. ఇది ఎంత ప్రపోర్షన్లో ఉంటుంది, 1 కేజీ స్లైసెస్ ఆఫ్ ఈ యొక్క మామిడికాయల స్లైసెస్ తీసుకున్నట్లయితే ఇది ఒక సుమారుగా 1 1/2 కేజీ, లేకపోతే 200 గ్రామ్స్, 200 గ్రాముల ఈ వెల్లుల్లి రెబ్బల్ని, వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి ముక్కలుగా వేస్తే ఇంకా బాగుంటుంది మనకు తినడానికి. దాంట్లో యాడ్ చేసేసుకుని మనము ఆయిల్ వేసుకునేసి బాగా మంచిగా ఎండకు ఎక్స్పోజ్ చేసుకుని ఆయిల్ కట్టేసి మజ్లిన్ క్లాత్ కట్టేసుకుని పెట్టుకున్నట్లయితే శుభ్రంగా మనము 6 నెలల పాటు శుభ్రంగా మంచి అదే రకమైనటువంటి టేస్ట్తో వాడుకోవచ్చు. ఇక ఇలాంటిది ఆవకాయ. ఇంకా తొక్కు పచ్చడి అన్నాము, ఆల్రెడీ మనము ఎలా తయారు చేసుకోవాలి తొక్కు పచ్చడి గురించి కూడా తెలుసుకోగలిగాము. ఇక అదేవిధంగా ఈ మామిడికాయలతోటి యొక్క తొక్కు తీసేసి స్లైసెస్ తోటి మామిడికాయ పులిహార, పులిహార ఏ విధంగా తయారు చేసుకోవాలి మనకు అందరికీ తెలుసు మామిడికాయ పులిహార ఎలా తయారు చేసుకోవాలో. దీనికి ఏంటంటే ఫస్ట్ మనము మామిడికాయల్ని స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసి క్రష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ క్రష్ చేసినటువంటి మామిడికాయలోకి మనము 1 బాండిల్లో సపరేట్గా ఆయిల్ పెట్టుకోవాలి. 1 కేజీ రైస్ అనుకోండి, కేజీ అన్నానికి సుమారుగా 1.5 కాయ పెద్ద సైజు మామిడికాయ అవసరమవుతుంది. మామిడికాయలు స్లైసెస్ని బాగా పేస్ట్లాగా తయారు చేసుకుని అందులో ఉప్పు పసుపు కలిపి పెట్టుకోవాలి. ఆ పేస్ట్లోకి కలిపి పెట్టుకున్న తర్వాత మనకి పచ్చిమిర్చి సన్నగా తీసుకోవాలి, సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. 1 కేజీకి మనము సుమారుగా 10 నుంచి 12 పచ్చిమిర్చి, 4 ఎండుమిరపకాయలు. ఇప్పుడు తయారు విధానంకి వచ్చినట్లయితే బాగా అన్నము మనము వండేసుకున్న తర్వాత దాన్ని పొడి పొడిగా చేసి 1 ప్లేట్లో తీసుకుని అందులో ఆయిల్ రాసేసి గ్రీస్ లాగా ఆయిల్ రాసేసుకుని మంచినూనెతో ఆయిల్ రాసేసుకుని దాని అన్నాన్ని బాగా అన్నం పైన కొంచెం మనము 1 స్పూన్ ఆయిల్ని బాగా స్ప్రే చేయాలి. చేసేసి బాగా బయటకు పెట్టేసుకోవాలి. ఇంకా పోపు తయారీ విధానంకి వచ్చినట్లయితే 1 బాండల్లో 20 ml ఆఫ్ ఆయిల్ తీసుకొని ఆ 20 ml ఆఫ్ అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే దబ్బుద్ది పప్పు, పచ్చిశనగపప్పు, అలాగే వేయించినటువంటి వేరుశనగ పప్పు మనం తింటాం కదా, వేరుశనగ పప్పు, జీడిపప్పు, ఏ పప్పులు అయితే ఆ పప్పులు మనం తినగలిగే పప్పులు, జీడిపప్పులు ఉన్నా జీడిపప్పులు వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, కొత్తిమీర వేయద్దు, కరివేపాకు వేసేసి బాగా కొంచెం చిట్లు ఇచ్చిన తర్వాత దీంట్లోని బాగా అది తీసి మనము శుభ్రంగా దీనిలోకి కలిపేసుకోవాలి అన్నంలోకి. ఈ యొక్క అన్నంలోకి ఆల్రెడీ మనము ఆరబెట్టినటువంటి దాన్ని ఈ పచ్చి మామిడికాయలో పసుపు ఉప్పు వేసాం కదా, దాన్ని ఎత్తి బాగా కలిపేసి పెట్టేసుకుని దాని తర్వాత ఈ ఆయిల్ ఎత్తి దానిలో వేసేసుకున్నట్లయితే మంచిగా కలిపేస్తే అమోఘమైనటువంటి ఈ యొక్క పులిహార, మామిడికాయతోటి పులిహార తయారైపోతుంది. మనము మంచిగా ఆస్వాదించవచ్చు ఈ సీజన్లో. ఇలాంటి పులిహారనే మనం అన్సీజన్లో కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఆల్రెడీ మన దగ్గర పౌడర్ ఉంది, ఆ పౌడర్ ఫామ్లోది తీసుకొని కూడా మనము తయారు చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఆంచూరి ఉంది, స్లైసెస్ ఉన్నాయి, డ్రైడ్ ఇవి ఉన్నాయి, మామిడికాయ ముక్క, మామిడికాయ స్లైసెస్, వాటిలో కూడా మనం ఇలాగా తయారు చేసుకోవచ్చు అన్సీజన్లో. ఇలా వెరైటీస్ రకరకాలైనటువంటి

0: ఆహార పదార్థాలు మామిడికాయలతో మనం పచ్చి మామిడికాయలతో తయారు చేసుకోవచ్చు. పండు మామిడికాయలతో ఇంకొక రోజు మనం చెప్పుకుందాం, పండు మామిడి పండ్లతో ఎలా ఏ పదార్థాలు తయారు చేసుకోవచ్చు. మంచిగా నిల్వ ఉండేటటువంటి జాములు అయితేనేమి, స్క్వాష్లు అయితేనేమి, నెక్టార్స్ అయితేనేమి, ఇలా రకరకాలైన ఆహార పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలి ఇంకొక దీనిలో మనము తెలుసుకుందాము. అందరికీ నమస్కారం.
1: మీరు ఇంతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పచ్చి మామిడి కాయలతో పసందైన వంటకాల గురించి డాక్టర్ ఏబి శ్రీలత గారి ప్రసంగం మీరు విన్నారు. శ్రోతలు, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానున్న వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి.
2: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
3: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
2: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
3: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
2: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
3: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి FM.
4: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

మీరు ఇంతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో మీరు వినబోయే అంశాలు ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం, ఆ తర్వాత ప్రపంచ వలస పక్షుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్న

0: బోర్డు అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు. అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ముందుగా శ్రోతలకు ఒక గమనిక. 2026-27 విద్యా సంవత్సరానికి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల వారు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థుల నుండి వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కావున ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గిరిజన విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. దరఖాస్తులు సమర్పించవలసిన చివరి తేదీ ఈ నెల 20వ తేదీ. శ్రోతలు గమనించగలరు, ఇది కేవలం అబ్బాయిలకు మాత్రమే. మరిన్ని వివరాలకు ఇప్పుడు చెప్పబోయే మొబైల్ నెంబర్ను సంప్రదించండి. 9989648202 మొబైల్ నెంబర్ మరొకసారి 9989468202 అనే నెంబరుపై పాఠశాల ప్రిన్సిపల్ని సంప్రదించవచ్చు. గమనిక విన్నారు. ఇక ఉద్యోగ సమాచారం. కాన్పూర్లోని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ALIMCO నందు వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 162 కలవు. ఖాళీలను పరిశీలిస్తే విభాగాల వారీగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నందు 8 ఖాళీలు, ప్రొడక్షన్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నందు 2 ఖాళీలు, ప్రాజెక్ట్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ నందు 3 ఖాళీలు, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ నందు 3, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నందు 141, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నందు 5 ఖాళీలు. ఇలా మొత్తం 162 ఖాళీలు కలవు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నవి: ఐటీ కన్సల్టెంట్, లీడ్ ఏఐ ఎక్స్పర్ట్, యుఐ లేదా యుఎక్స్ డెవలపర్, యంగ్ ప్రొఫెషనల్, ఐటీ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, స్పెషల్ ఎడ్యుకేషన్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్. ఇలా పోస్టుల వివరాలు ఉన్నాయి. ఇక అభ్యర్థుల అర్హత విషయానికి వస్తే, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు డిగ్రీ, బీటెక్ లేదా బీఈ, ఇందులో ప్లాస్టిక్, టెక్స్టైల్, సివిల్, ఐటీ, సిఎస్ తదితర విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఈడి, ఎంసీఏ, డిప్లొమా లేదా స్పెషలైజ్డ్ డిగ్రీలు అంటే బీపీఓ లేదా బీఏఎల్ బీఏఎస్ఎల్పి ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును బట్టి 10 వరకు అనుభవం అవసరం ఉంటుంది. క్లినికల్ పోస్టులకు ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇక అభ్యర్థుల వయసు విషయానికి వస్తే, 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి పోస్టును బట్టి 30 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం పోస్టును అనుసరించి నెలకు 25,000 రూపాయల నుంచి

1,80,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం: విద్యార్థులు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 సంవత్సరం మే నెల 13వ తేదీ. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 సంవత్సరం మే నెల 13వ తేదీ. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించండి. వెబ్సైట్ చిరునామా https://alimco.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://alimco.in.

మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం, తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం. శ్రోతలు, తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. శ్రోతలందరూ శ్రద్ధగా నోట్ చేసుకొని ఈ 10 ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోండి. ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలో మొదటి ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? వీటికి సమాధానాలుగా ఆప్షన్ ఏ April 23, ఆప్షన్ బి April 24, ఆప్షన్ సి April 25, ఆప్షన్ డి April 26. ఇక 2వ ప్రశ్న, మే 2026లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? 2వ ప్రశ్న శ్రోతల కోసం మరొక్క వారు, మే 2026లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రోహిత్ జైన్, ఆప్షన్ ఏ రోహిత్ జైన్, ఆప్షన్ బి టి రవిశంకర్, ఆప్షన్ బి టి రవిశంకర్, ఆప్షన్ సి శక్తికాంత్ దాస్, ఆప్షన్ సి శక్తికాంత్ దాస్, ఆప్షన్ డి విఠల్ ఆచార్య. మే 2026లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అన్న 2వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ రోహిత్ జైన్, ఆప్షన్ బి టి రవిశంకర్, ఆప్షన్ సి శక్తికాంత్ దాస్, ఆప్షన్ డి విఠల్ ఆచార్య. ఇక 3వ ప్రశ్న, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO నిర్దేశించిన 2026 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? 3వ ప్రశ్న మరోమారు, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO నిర్దేశించిన 2026 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ ఏ ఆరోగ్యకరమైన మానసిక సామాజిక పని వాతావరణాన్ని నిర్ధారించడం, ఆప్షన్ ఏ ఆరోగ్యకరమైన సామాజిక మానసిక పని వాతావరణాన్ని నిర్ధారించడం, ఆప్షన్ బి కార్మికులందరికీ న్యాయమైన వేతనాలను ప్రోత్సహించడం, ఆప్షన్ బి కార్మికులందరికీ న్యాయమైన వేతనాలను ప్రోత్సహించడం, ఆప్షన్ సి ప్రపంచవ్యాప్త ఉపాధి అవకాశాలను పెంపొందించడం, ఆప్షన్ సి ప్రపంచవ్యాప్త ఉపాధి అవకాశాలను పెంపొందించడం, ఆప్షన్ డి పారిశ్రామిక వృద్ధి మరియు ఉత్పాదకతను బలోపేతం చేయడం, ఆప్షన్ డి పారిశ్రామిక వృద్ధి మరియు ఉత్పాదకతను బలోపేతం చేయడం. ఇక తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలో 4వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. ఎన్ఎస్ఓ సర్వే 2025 ప్రకారం భారతదేశంలోని మొత్తం వ్యాధులలో గుండె సంబంధిత వ్యాధుల వాటా ఎంత శాతం? 4వ ప్రశ్న మరొక

ఎన్ఎస్ఓ సర్వే 2025 ప్రకారం భారతదేశంలోని మొత్తం వ్యాధులలో గుండె సంబంధిత వ్యాధుల వాటా శాతం వాటా ఎంత శాతం? ఆప్షన్ ఏ 18.4%, ఆప్షన్ బి 22.1%, ఆప్షన్ సి 25.6%, ఆప్షన్ డి 30.2%. ఇక 5వ ప్రశ్న. భారతదేశంలో విపత్తు హెచ్చరికల కోసం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ కు ఆధారంగా నిలిచే స్వదేశీ ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్ పేరు ఏమిటి? భారతదేశంలో విపత్తు హెచ్చరికల కోసం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్కు ఆధారంగా నిలిచే స్వదేశీ ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సురక్ష, ఆప్షన్ ఏ సురక్ష, ఆప్షన్ బి సాచేత్, ఆప్షన్ సి రక్షక్, ఆప్షన్ డి అలర్ట్ నెట్, ఇక 6వ ప్రశ్న. మానవ శరీరంలోని ఏ అవయవంలో కార్పస్ కల్లోసం ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది? 6వ ప్రశ్న శ్రోతల కోసం మరొకసారి. మన మానవ శరీరంలోని ఏ అవయవంలో కార్పస్ కల్లోసం ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది? ఆప్షన్ ఏ మెదడు, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి మూత్రపిండం, ఆప్షన్ డి వెన్నుపాము, ఇక 7వ ప్రశ్న. మానవ చర్మానికి రంగును ఇవ్వడానికి ఏది బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్, ఆప్షన్ బి మెలమిన్, ఆప్షన్ సి లూసిఫెరిన్, ఆప్షన్ డి ఫ్లేవనాయిడ్లు. మానవ చర్మానికి రంగును ఇవ్వడానికి ఏది బాధ్యత వహిస్తుంది అన్న 7వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్, ఆప్షన్ బి మెలనిన్, ఆప్షన్ సి లూసిఫెరిన్, ఆప్షన్ డి ఫ్లేవనాయిడ్లు. ఇక 8వ ప్రశ్న. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నృత్య నాటకం యక్షగానం ప్రధానంగా ప్రజాదరణ పొందింది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నృత్య నాటకం యక్షగానం ప్రధానంగా ప్రజాదరణ పొందింది అన్న 8వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. 9వ ప్రశ్న. భారతదేశంలో మాట్లాడే భాషలలో అత్యధికం ఏ భాషా కుటుంబానికి చెందినవి? ఆప్షన్ ఏ ఇండో ఆర్యన్ భాషా కుటుంబం, ఆప్షన్ బి ద్రావిడ భాషా కుటుంబం, ఆప్షన్ సి ఆస్ట్రో ఆసియాటిక్ భాషా కుటుంబం, ఆప్షన్ డి సినో టిబెటన్ భాషా కుటుంబం. ఇక చివరి 10వ ప్రశ్న. యువర్ యునిక్ పుస్తకాన్ని రచించిందెవరు? ఆప్షన్ ఏ అరుంధతి రాయ్, ఆప్షన్ బి ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ సి మహాత్మాగాంధీ, ఆప్షన్ డి విఎస్ నైపాల్. ఇవండి శ్రోతలు, తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలో. 10 ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాట తర్వాత సమాధానాలు తెలుసుకుందాం.

తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు 10 ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అన్న మొదటి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి April 25. April 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక 2వ ప్రశ్న, May 2026లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అన్న 2వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ రోహిత్ జైన్. ఇక 3వ ప్రశ్న, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO నిర్దేశించిన 2026 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి అన్న 3వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఆరోగ్యకరమైన మానసిక సామాజిక పని వాతావరణాన్ని నిర్ధారించడం. ఇక 4వ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుందాం. NSO సర్వే 2025 ప్రకారం భారతదేశంలోని మొత్తం వ్యాధులలో గుండె సంబంధిత వ్యాధుల వాటా ఎంత శాతం? ఈ 4వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి 25.6%. ఇక 5వ ప్రశ్న, భారతదేశంలో విపత్తు హెచ్చరికల కోసం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్కు ఆధారంగా నిలిచే స్వదేశీ ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్ పేరు ఏమిటి అన్న 5వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి సాచేత్. ఇక 6వ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. మానవ శరీరంలోని ఏ అవయవంలో కార్పస్ కల్లోసం ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది? అన్న 6వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ మెదడు. ఇక 7వ ప్రశ్నకు సమాధానం, మానవ చర్మానికి రంగును ఇవ్వడానికి ఏది బాధ్యత వహిస్తుంది అన్న 7వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి మెలనిన్. ఇక 8వ ప్రశ్న, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నృత్య నాటకం యక్షగానం ప్రధానంగా ప్రజాదరణ పొందింది? అన్న 8వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి కర్ణాటక. ఇక 9వ ప్రశ్న, భారతదేశంలో మాట్లాడే భాషలలో అత్యధికం ఏ భాషా కుటుంబానికి చెందినవి?

0: మాట్లాడే భాషలలో అత్యధికం ఏ భాషా కుటుంబానికి చెందినవి అన్న 9వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. ఆప్షన్ ఏ ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. ఇక చివరి 10వ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. యుఆర్ యునిక్ పుస్తకాన్ని రచించిందెవరు? యుఆర్ యునిక్ పుస్తకాన్ని రచించిందెవరు అన్న 10వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి ఏపీజే అబ్దుల్ కలాం. ఆప్షన్ బి ఏపీజే అబ్దుల్ కలాం. ఇవ్వండి శ్రోతలు, తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సమాధానాలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అనేది వలస పక్షులు వాటి ఆవాసాల పరిరక్షణ ఆవశ్యకతను హైలైట్ చేసే వార్షిక అవగాహన పెంపు ప్రచారం. ఇది గ్లోబల్ అవుట్రీచ్ను కలిగి ఉంది మరియు వలస పక్షులు ఎదుర్కొంటున్న బెదిరింపులు, వాటి పర్యావరణ ప్రాముఖ్యత, వాటిని సంరక్షించడానికి అంతర్జాతీయ సహకారం యొక్క ఆవశ్యకత గురించి ప్రపంచ అవగాహనను పెంచడంలో సహాయపడే ప్రభావవంతమైన సాధనం. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం ప్రచారం సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. మే నెలలో 2వ శనివారం, అలాగే అక్టోబర్ నెలలో కూడా జరుపుకుంటారు. ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాలలో వివిధ వలస కాలాలతో పక్షుల వలస యొక్క చక్రీయ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని 2006లో ఆఫ్రికన్ యూరోషియన్ మైగ్రేటరీ వాటర్ బర్డ్స్ AEWA పరిరక్షణపై సెక్రటరియేట్ ఆఫ్ కన్వెన్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ CMS సహకారంతో ప్రారంభించింది. అసలు వలస పక్షులు ఎందుకు వలస వెళ్ళవలసి ఉంటుంది అన్న విషయానికి వస్తే, ఏవియన్ వలస అనేది సహజమైన అద్భుతం. వలస పక్షులు తమ పిల్లలకు ఆహారం, సంతానోత్పత్తి, పెంపకం కోసం ఉత్తమ పర్యావరణ పరిస్థితులు, అలాగే ఆవాసాలను కనుగొనడానికి 100 మరియు 1000 కిలోమీటర్లు ఎగురుతాయి. సంతానోత్పత్తి ప్రదేశాలలో పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు పరిస్థితులు మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు వెళ్ళడానికి ఇది సమయం అని భావిస్తాయి. అనేక విభిన్న వలస సమూహాలు ఉన్నాయి. చాలా పక్షులు ఉత్తర సంతానోత్పత్తి ప్రాంతాల నుండి దక్షిణ శీతాకాల మైదానాలకు వలసిపోతాయి. అయినప్పటికీ కొన్ని పక్షులు ఆఫ్రికాలోని దక్షిణ భాగాలలో సంతానోత్పత్తి చేస్తాయి మరియు శీతాకాలంలో తేలికపాటి తీర వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఉత్తర శీతాకాలపు మైదానాలకు లేదా అడ్డంగా వలసిపోతాయి. ఇతర పక్షులు శీతాకాలపు నెలలలో లోతట్టు ప్రాంతాలలో నివసిస్తాయి మరియు వేసవిలో పర్వతంపైకి వెళతాయి. వలస పక్షులు వేగంగా ఎక్కువ దూరాలకు ఎగరడానికి సరైన స్వరూపం, శరీర ధర్మశాస్త్రాన్ని కలిగి ఉంటాయి. తరచుగా వాటి ప్రయాణంలో చాలా అలసిపోతూ ఉంటాయి. ఆ సమయంలో అవి తమ పరిమితులకు వెళుతాయి. రెడ్ నాటియ పక్షి పొడవైన వలస మార్గాలలో ఒకటి. సంవత్సరానికి 2 సార్లు అంటే 16,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది నైబీరియాలో సంతానోత్పత్తి చేస్తుంది మరియు ఆఫ్రికా యొక్క పశ్చిమ తీరంలో ఓవర్ శీతాకాలం, కొన్ని దక్షిణాఫ్రికా కొన వరకు కూడా వెళతాయి. వలస పక్షులు పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో ఎలా నావిగేట్ చేయగలవు అనేది నిజంగా అద్భుతమైనది. వలస వెళ్లే పక్షులు తమ ఫ్లైవేవెలను ఎలా కనుగొంటాయో పూర్తిగా అర్థం కావటం లేదు. పగటిపూట సూర్యుని ద్వారా, రాత్రి నక్షత్రాల ద్వారా మరియు ఎప్పుడైనా భూ అయస్కాంత క్షేత్రం ద్వారా అవి దిశానిర్దేశం చేయగలవని తేలింది. కొన్ని జాతులు ధ్రువణ కాంతిని కూడా గుర్తించగలవు. అనేక వలస పక్షులు రాత్రిపూట నావిగేషన్ కోసం ప్రయాణించవలసు. వలస అనేది ఒక ప్రమాదకరమైన ప్రయాణం, అనేక రకాల బెదిరింపులను కలిగి ఉంటుంది. తరచుగా మానవ కార్యకలాపాల వల్ల సంభవిస్తుంది. వివిధ దేశాలలో ప్రజలు మరియు వారి అలవాట్లు ఎంత వైవిధ్యంగా ఉంటాయో పక్షులు ఎదుర్కొనే బెదిరింపులు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి. వలస పక్షులు వాటి పంపిణీ

0: తం వెంబడి అనేక రకాల ఆవాసాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి శీతాకాలం మరియు ఆపే స్థలాలను కోల్పోవడం పక్షుల మనుగడ అవకాశాలపై నాటకీయ ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా వలస పక్షుల దుస్థితిపై అవగాహన పెంచడానికి కొత్త భాగస్వామ్యం అధికారికంగా ప్రపంచంలోని 2 అతి పెద్ద పక్షి విద్యా ప్రచారాలను ఏకం చేసింది. అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం IMBD మరియు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం WMBD వలస పక్షులకు ప్రపంచ గుర్తింపు, ప్రశంసలను బలోపేతం చేయడానికి అలాగే వాటి రక్షణ కోసం తక్షణ ఆవశ్యకతను తెలియజేస్తుంది. 2018 నుండి కొత్త ఉమ్మడి ప్రచారం వరల్డ్ మైగ్రేటరీ పక్షుల దినోత్సవం అనేది ఒక పేరును స్వీకరించి మే నెలలో 2వ శనివారం మరియు అక్టోబర్లో ఈ రోజును జరుపుకోవడానికి ప్రధాన కార్యక్రమాలు సంవత్సరానికి 2 సార్లు నిర్వహించబడతాయి. మీరు ఇంతవరకు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు.
1: ఈవినింగ్ పబ్బుల్లో,
2: నైట్ క్లబ్బుల్లో,
1: మార్నింగ్ మబ్బుల్లో
2: దొరకని ఎంజాయ్మెంట్ కావాలంటే ట్యూన్ చేయండి ఆకాశవాణి.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
4: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
5: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
4: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
5: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
4: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
5: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి FM.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు సాయంత్రం 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వారు గత నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై 3 రోజుల పాటు నిర్వహించిన నైపుణ్య శిక్షణా కార్యక్రమం నుండి కొన్ని ముఖ్య భాగాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈరోజు రాత్రి 7:45 సినీ భక్తి గీతాలు, 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాలు. ఈరోజు రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఈరోజు రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన బామ్మమాట బంగారు పాట చిత్రం నుంచి పాటలు మీరు వినవచ్చు. ఈరోజు రాత్రి 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం 6:00 ప్రభుత్వ గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా సూర్య కీర్తనలు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు. 6:30

0: సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీమతి పి హెల్డా గారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాలు. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం మనస్సులోని మనస్సు ధారావాహిక నవల పఠనం 5వ భాగం ప్రసారమవుతోంది. రచన మాలతీ చెందూరు గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. రేపు ఉదయం 7:45 ఉదయరాగం సుమధుర గీతాలు. రేపు ఉదయం 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం కేవీపల్లె గ్రామ ఆదర్శ ప్రాథమిక పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:00 చిత్రకుసుమాలు సినీగీతాలు. రేపు ఉదయం 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ఉదయం 10:15 12:10 12:40 1:30 తిరిగి 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. రేపు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 6:30 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, అనంతరం తరిగొండ గీతరవలి భక్తి గీతాలు. రేపు రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేరుశనగలో సమగ్ర సస్యరక్షణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎం సుబ్బారావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 రేపు రాత్రి క్రైస్తవ భక్తి గీతాలు. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాలు. రేపు రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రకుసుమాలు సినీగీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రేపు రాత్రి 9:30 ఆపాత మధురాలు సినీగీతాలు. రేపు రాత్రి 10:00 రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.
1: The news read by Valsa Williams. BJP leader Shubhendu Adhikari took oath as the Chief Minister of West Bengal today, heading the first BJP government in the state. Governor R.N. Ravi administered the oath of office and secrecy to Mr. Adhikari at a grand ceremony held at Brigade Parade Grounds in Kolkata. Along with him, 5 other MLAs, including Dilip Ghosh, Agnimitra Paul, Ashok Kirtanya, Nishit Pramanik and Khudiram Tudu, were sworn in as cabinet ministers. The newly elected MLAs of the West Bengal Legislative Assembly will take oath on the 13th of May. Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, Chief Ministers of other NDA and BJP-ruled states, BJP President Nitin Naveen and other leaders of the Bharatiya Janata Party were present at the swearing-in ceremony. Prime Minister Modi congratulated Shubhendu Adhikari on taking the oath as the Chief Minister of West Bengal. In Tamil Nadu, C. Joseph Vijay-led TVK has claimed that it has secured support of 120 MLAs to form a new government in the state. Tamiraga Vetri Karagam TVK, which emerged as the single largest party with 108 seats in the recent assembly polls, required the majority mark of 118 in the 234-member house to form a new government. The party said both the VCK and the IUML have extended unconditional support to it for government formation. Vijay, who won from 2 assembly constituencies, will have to vacate 1 seat, reducing TVK's strength to 107. The combined strength of the supporting parties, including Congress with 5 MLAs and CPI, CPIM, VCK and IUML with 2 MLAs each,

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వార్తల వివరాలు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే న్యాయ వ్యవస్థలో మానవీయ విలువలను కాపాడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 న్యాయస్థానాల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ సాంకేతికత అండతో సామాన్యులకు సకాలంలో న్యాయం అందించగలిగామని గుర్తు చేశారు. భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియది కీలక పాత్ర అని, న్యాయ వ్యవస్థలో సాంకేతికతను అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏఐ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడులో ఉన్న రైతు సేవా కేంద్రం రైస్

0: మిల్లులను మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే 94% మేర చెల్లింపులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీని వలన రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం బాయిల్డ్ రైస్ సేకరించాలని తాము కోరగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నాదెండ్ల మనోహర్ పేర్కొంటూ,
1: ఈ సంవత్సరం 70 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోను రబీలోనూ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి కూడా అంటే ఈ రబీ మాసంలో కూడా ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 94% ఆ డబ్బు 24 గంటల్లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి.
0: ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన హోంస్టే ట్రైబల్ హోంస్టే ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమాని శ్రీపూజ మండల తహసీల్దార్ మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూనే స్థానిక యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జిల్లాలో 3 క్లస్టర్లను గుర్తించాలని, అందులో చింతపల్లి మండలం లంబసింగి 1 క్లస్టర్గా, అరకు డుమ్రిగూడ మండలంలో 2 క్లస్టర్లుగా గుర్తించి వివరాలు సేకరించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, పర్యాటక ఆకర్షణలను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక జరగాలని సూచించారు. ఈ పథకం అరకు డుమ్రిగూడ అనంతగిరి చింతపల్లి మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఈరోజు ప్రారంభమైంది. ఒంగోలులోని త్రోవగుంట సమీపంలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాము నుంచి మండల కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా పాఠ్యపుస్తకాలను పంపుతున్నారు. జిల్లాలోని విద్యార్థులకు 13 లక్షలకు పైచిలుకు పుస్తకాలు అవసరం కాగా, మొదటి విడతలో 11 లక్షల పైచిలుకు పుస్తకాలు వచ్చాయని పాఠ్యపుస్తకాల గోదాము ఇన్ఛార్జ్ జిందా భాష తెలిపారు. ఇంకా 2 లక్షల పైచిలుకు పుస్తకాలు రావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు మారాయని, విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలిపారు. రేపు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరిపై నిర్మించిన 65 అడుగుల త్రిశూలాన్ని మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, భారీ త్రిశూలం ఢమరుకం ఏర్పాటు చేయడంతో కైలాసగిరికి మరింత శోభ చేకూరిందన్నారు. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ త్రిశూలాన్ని నిర్మించామని, కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుకు 7 కనెక్టింగ్ రోడ్లను విఎంఆర్డీఏ నిర్మిస్తుందని, ఇప్పటికే 3 రోడ్లు పూర్తయ్యాయని నారాయణ పేర్కొంటూ,
2: ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది. అందుకనే విఎంఆర్డీఏ ఆల్రెడీ 15 రోడ్లని వైడన్ చేయడానికి టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కంజెషన్ లేకుండా ఉండడానికి 7 రోడ్లు టేకప్ చేసింది. ట్రాఫిక్ ని కంజెషన్ తగ్గించాలంటే మెట్రో అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు దాని ద్వారానే కొంతవరకు తగ్గిస్తుంది. మనం కూడా ఇక్కడ విశాఖపట్నం విజయవాడ రెండిట్లో

0: బెటర్ బెటర్నా
1: ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర సంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు ప్రోగ్రామ్స్ విభాగాధిపతి గుడుపూడి దివ్య తెలిపారు. ఆకాశవాణి న్యూస్ విభాగాధిపతి టి హెన్రీ రాజ్ మాట్లాడుతూ మారుతున్న కాలంలో సమాచార విప్లవం ఎన్ని మలుపులు తిరిగినా ఆకాశవాణి తన విశ్వసనీయతను ప్రామాణికతను కాపాడుకుంటూనే ఉందని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను, తిరుమల తిరుపతిలో గదుల కోటాను 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. శుభేందు అధికారి పశ్చిమ బంగాళస్య ప్రథమః భాజపా ముఖ్యమంత్రి సంజాతః. తేన సహ పంచాన్యైః మంత్రిభిః అపి పదగోపనీయతాయాః శపథం గృహీతం. తమిళనాడురాజ్యే నూతనసర్వకారరచనాయై టీవీకే దళేన ప్రమాణితం యత్ తేషాం పార్శ్వే 20-ఉత్తరశతం విధాయకానాం సమర్థనం వర్తతే. రాష్ట్రీయవిధికసేవాప్రాధికరణేన అశేషేహి దేశే వివాదానాం సౌహార్దపూర్ణరీత్యా నిస్తారణార్థం రాష్ట్రీయలోకన్యాయాలయస్య ఆయోజనం విహితం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ద్విపక్షీయ సహయోగం సుదృఢీకర్తుం త్రినిదాద్ అండ్ టొబాగో దేశస్య ప్రధానమంత్రిణా సహ మేలనం సాధితవాన్. అపి చ క్రికెట స్పర్ధామాలికాయాం అద్య జయపురనగరే రాజస్థాన్ రాయల్స్ దళం గుజరాత్ టైటన్స్ దళేన సహ క్రీడిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. శుభేందు అధికారి పశ్చిమ బంగాళస్య నూతన ముఖ్యమంత్రిత్వేన శపథం గృహీతవాన్. ఇత్థం పశ్చిమ బంగాల రాజ్యే ప్రథమం తావత్ భాజపా దళస్య ప్రశాసనం సంఘటితం జాతం. అవధేయం యత్ భాజపా దళం విధానసభా నిర్వాచనేషు ఐతిహాసికం జయం సమర్జ్య తృణమూల కాంగ్రెస్ దళస్య 15 వర్షాత్మకస్య శాసనస్య అంతం కృతవత్. కోలకాతానగరస్య బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఇతి స్థలే రాజ్యపాలః ఆర్ ఎన్ రవిః శ్రీ శుభేందు అధికారిణం పదగోపనీయతాయై ప్రతిశ్రావితవాన్. తేన సహ పంచాన్యైః మంత్రిభిః అపి పదగోపనీయతాయాః శపథం గృహీతం.

0: उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन वर्यः, प्रधानमंत्री नरेन्द्र मोदी, गृहमंत्री अमित शाहः, अथ रक्षामंत्री राजनाथ सिंहः पोचिशे बोईशाख इत्येतस्य अवसरे गुरुदेवाय श्रद्धांजलिं समर्पितवन्तः। भारतीय रिजर्व बैंक इत्यनेन नियामक निर्देशानां तथा च केवाईसी मानकानां उल्लंघनमुद्दिश्य हिंदुजा हाउसिंग फाइनेंस सहैव यस बैंक इत्यनयोः उपरि मौद्रिक दण्डः आरोपितः। पृथक पृथक वक्तव्येषु भारतीय रिजर्व बैंकेन सूचितं यत् तेन हिंदुजा हाउसिंग फाइनेंस इत्यस्योपरि 1.80 लक्ष रूप्यकाणां दण्डः प्रस्थापितः। अपरत्र यस बैंक इत्यस्योपरि 1.80 लक्ष रूप्यकाणां दण्डः आरोपितः। भारतीय ऋतु विज्ञान विभागेन आगामी 5 दिवसेषु केरलम राज्यस्य विविध जनपदेषु विद्युत्पातेन प्रचंड वायुना च सह अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्। विभागेन अद्य राज्यस्य 9 जनपदेषु पीतवर्णीया संचेतना अपि प्रसारिता। श्वः अपि संचेतना तावत् 7 जनपदेषु यथावस्थं कार्यान्विता भविष्यति। प्रतिकूल वातावरणस्य कारणात् मत्स्याजीविभ्यः अद्य केरल लक्षद्वीपतटेषु गमनपरिहारार्थं परामर्शः प्रदत्तः। यद्यपि कर्णाटकतटेषु मत्स्यग्रहणार्थं तादृशः कश्चन प्रतिबन्धः एतावता नैव उपस्थापितः। आईपीएल क्रिकेट स्पर्धा मालिकायां अद्य राजस्थान रॉयल्स दलं गुजरात टाइटन्स दलेन सह क्रीडिष्यति। भारतीय समयानुसारेण इयं स्पर्धा तावत् सायं 7:30 वादने जयपुर नगरे आरप्स्यते। अवधेयं यत् अंकतालिकायां राजस्थान दलं चतुर्थे, गुजरात दलं च पंचमे स्थाने स्तः। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం 90 వసంతాల ఆకాశవాణి. ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు.
2: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
3: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
2: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
3: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
4: పాటల పల్లకిలోన చిగురాకుల సవడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
5: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
6: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
7: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
6: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
7: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
6: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
7: వింటూ ఉండండి 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన 1926లో మొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం అలాగే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చింది. ఆ ఒప్పందం ప్రకారం బొంబాయిలో 1, కోల్కతాలో మరొకటి 2 స్టేషన్ల నిర్మాణానికి లైసెన్స్ మంజూరు లభించింది.

దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జూలై 23వ తేదీన ప్రారంభించబడింది. ఊహించని విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ 1930 మార్చి 1న దివాలా తీసింది. ఇతర దేశాలు మంచి పురోగతి సాధిస్తుండగా భారతదేశంలో ప్రసార రంగ ప్రవేశం విఫలమైనట్లుగా కనిపించింది. అయితే ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బొంబాయి మరియు కలకత్తాలోని 2 స్టేషన్లను 1930 ఏప్రిల్ 1 నుండి 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించింది. చివరిగా 1932 మేలో ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను తమ స్వంత నిర్వహణలో కొనసాగించాలని నిర్ణయించి దాని పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ పరిపాలన నియంత్రణ కింద ఉంచింది. 1935 మార్చిలో పరిశ్రమలు కార్మిక శాఖ కింద పనిచేయడానికి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియో వచ్చింది. ప్రసార రంగం నవంబర్ 1937లో కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడింది. తర్వాత అక్టోబర్ 1941లో సమాచార మరియు ప్రసార విభాగానికి బదిలీ చేయబడింది. ఈ విభాగం 23 ఫిబ్రవరి 1946 నుండి సమాచార మరియు కళ్ళ విభాగంగా పునర్వ్యవస్థీకరించబడింది. ఈ విభాగం పేరు 10వ తేదీ సెప్టెంబర్ 1946 నుండి సమాచార మరియు ప్రసార విభాగంగా మార్చబడింది. తర్వాత 1957లో దీనిని ఆకాశవాణిగా నామకరణం చేశారు. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంతో వచ్చింది. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాల అవసరాలను తీర్చడానికి ప్రసార సంస్థను విస్తరించడం కూడా ఒక అవసరమైంది. చాలా వార్తా సేవలు మరియు బాహ్య సేవలు యుద్ధ సంవత్సరాలలోనే ప్రారంభమయ్యాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఆల్ ఇండియా రేడియో నెట్వర్క్లో కేవలం 6 కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇందులో ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు, లక్నో మరియు తిరుచి, వీటిలో మొత్తం 18 ట్రాన్స్మిషన్లు ఉండగా వాటిలో 6 మీడియం వేవ్పై మరియు మిగిలినవి షార్ట్ వేవ్పై పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినడం ఆయా నగరాల్లోని పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. సంస్థానాల విలీనంతో ఆయా ప్రాంతాలలో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఆల్ ఇండియా రేడియో తన ఆధీనంలోకి తీసుకుంది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన సమయానికి రేడియో పట్ల ప్రజలకు ఉండే ఆసక్తి పట్ల సంఖ్య కేవలం 2,75,000 మాత్రమే. కార్యక్రమాల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం మరియు వివిధ రకాల ప్రసారాలలో ఉన్నత ప్రమాణాలను పాటించడం కోసం మంచి కార్యక్రమాలకు తగిన ప్రతిభను మరియు విషయాన్ని అందించడానికి, అలాగే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేందుకు వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా మరియు ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి సంగీతం, సంస్కృతి, సమకాలీన విషయాలు, సాహిత్యంపై నేపథ్యం మరియు అభిరుచిని పెంపొందించడానికి, అలాగే సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాల మొదలైన వాటిలో నైపుణ్యం కలిగిన కార్యక్రమాల నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉండడం అత్యవసరమని భావించబడింది. ఈ అవసరాలను తీర్చడానికే ఆల్ ఇండియా రేడియో సృష్టించబడింది మరియు ఇది నిరంతరం అభివృద్ధి చేయబడుతూ బలోపేతం చేయబడుతోంది. భారతదేశంలో ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఒక జాతీయ సేవ. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి అతిపెద్ద విభాగం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇది అద్భుతమైన పురోగతిని సాధించింది. 1947లో ఇది 6 ప్రసారాల కేంద్రం.

0: లోపల సహాయంతో దేశంలోని 2.5% ప్రాంతాన్ని మరియు 11% జనాభాను మాత్రమే కవర్ చేసింది. నేడు దేశవ్యాప్తంగా విస్తరించి 479 కేంద్రాలను కలిగి ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 92% మరియు మొత్తం జనాభాలో 99.19% చేరువవుతుంది. ఆకాశవాణి 23 భాషలలో మరియు 179 మాండలికాలలో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తుంది. అలా 90 సంవత్సరాల క్రింద ప్రారంభమైన ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారం అందించడం, గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో అవగాహనను పెంచడం వంటి లక్ష్యాలు ఆకాశవాణిని కేవలం మీడియా సంస్థగా కాకుండా సామాజిక మార్పు సాధనంగా నిలబెట్టాయి. భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా మరియు అగ్రశ్రేణి ప్రజాసేవ ప్రసార సంస్థగా తన స్థాపన నుండి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి మరియు వినోదాన్ని పంచడానికి సేవలను అందిస్తుంది మన ఆకాశవాణి. ఆకాశవాణి తన నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయకు అనుగుణంగా సేవలు మరింత విస్తృతంగా అందిస్తుంది. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.
1: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
2: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
2: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
1: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు 120 మంది సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. అత్యాధునిక అగ్నిక్షిపణిని మన దేశం పరీక్షార్థం విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్ది సేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి రద్దీని తగ్గించేందుకు 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు, కాజీపేట రైల్ అండర్ పాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకి చెందినవి. వివిధ సెక్షన్లున్నాయి. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల రైళ్ల వేగవంతమైన రాకపోకలతో రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్ బలర్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించే రైల్ అండర్ పాస్ కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ లోని ప్యారేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి బెంగళూరు వెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్ లో కూడా నరేంద్ర మోదీ పర్యటిస్తారు. తన పర్యటనలో 2వ రోజున ఎల్లుండి సోమనాథ్ ఆలయ పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పునరుస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత

0: మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ వేడుకల భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటిచెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వడోదరా కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటుగా సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఏక్యూఎం ఒక ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా రోడ్లపై కనిపిస్తున్న ధూళి స్థాయిని అంచనా వేయడం, నగరంలో రోడ్ల శుభ్రత, ఊడ్చే పనులను సమీక్షించడంపై దృష్టి సారించారు. నోయిడా అథారిటీ పరిధిలోని 46 రోడ్డు మార్గాలను కవర్ చేస్తూ మొత్తం 19 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మెకనైజ్డ్ స్వీపింగ్, నీటిని చల్లడం, పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించడం ద్వారా ధూళి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. వాయు కాలుష్యంలో హాట్స్పాట్స్ ను గుర్తించడానికి, స్థానిక కాలుష్యం కారణాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతం అంతటా ఆపరేషన్ క్లీనర్ డ్రైవ్లు కొనసాగుతాయని కూడా కమిషన్ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శుభేందు అధికారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరడ్ గ్రౌండ్స్ లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: দিলীপ ঘোষ, অগ্নিমিত্র পাল, অশোক কীর্তনিয়া, নিশিত প্রামাণিক, সুধীর রাম তুডু మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 3 తేదీన విధానసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీఏ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్, బీజేపీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా గత 15 రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ఉన్న టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రీ కళగం, 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం అవసరం చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కును చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు తమకు బేషరత్తు మద్దతు ప్రకటించాయని టీవీకే తెలియజేసింది. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ టీవీకే నాయకుడు ఆధవార్జున, విడుదలై చిరుదైగల్ కచ్చి వీసీకే తమ పార్టీకి మద్దతు తెలియజేసిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ నేతృత్వంలోని పార్టీకి మద్దతుంటుందని హామీ ఇచ్చిందని తెలియజేశారు. 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. దానివల్ల టీవీకే బలం 107 తగ్గుతుంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థ కలిగిన అత్యాధునిక అగ్ని క్షిపణిని పరీక్షార్థం భారత్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదూర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలాగా మల్టిపుల్ పేలోడ్స్తో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. MIRV సామర్థ్యం కలిగిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, DRDO, భారత సైన్యం, రక్షణ పరిశ్రమ వర్గాలను అభినందించారు. పాకిస్తాన్ మానవ

0: ఉత్పత్తుల మండలి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్రజలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు 14.92 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు 15 రూపాయల మేరవించిన నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. సవరించిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 415 పాకిస్తాన్ రూపాయలకు చేరగా డీజిల్ ధర కూడా లీటర్కు 415 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఊరట కల్పించాలని మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న అనవసరమైన ప్రోత్సాహకాలను తగ్గించాలని కూడా మానవ హక్కుల మండలి డిమాండ్ చేసింది. హంటర్ వైరస్ వ్యాప్తికి గురై కెనరీ ఐలాండ్స్ వైపు వెడుతున్న ఒక క్రూయిజ్ షిప్ నుంచి 140 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఈరోజు స్పెయిన్ చేరుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది, ఆరోగ్య నిపుణులు సురక్షితంగా ఓడదిగేలా పర్యవేక్షించేందుకు తాము స్పెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి టెనరిఫ్ ద్వీపానికి వెడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 3 మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీజేపీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు, తమకు 120 సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
1: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
0: प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
2: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వారు గత నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై 3 రోజుల పాటు నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమం నుండి కొన్ని ముఖ్య భాగాలు మీరు వింటారు.
3: వ్యవసాయ రంగంలో కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా అనుబంధ ఉత్పత్తుల తయారీ మరియు విలువ ఆధారిత ఉత్పత్తులు అనగా వాల్యూ అడిషన్స్ ద్వారా మహిళలు, రైతులు ఆర్థికంగా ఎదగాలని రాస్ కృషి విజ్ఞాన కేంద్ర గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ దివ్య సుధా గారు పిలుపునిచ్చారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం కేవీకే ద్వారా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల గురించి వారు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మహిళా సాధికారతే ధ్యేయంగా పుట్టగొడుగుల పెంపకం, మష్రూమ్ ట్రైనింగ్, వ్యవసాయ ఉప ఉత్పత్తుల తయారీ మరియు వాటికి మార్కెట్లో గుర్తింపు తెచ్చేలా బ్రాండింగ్ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 23 కేవీకేలు ఉన్నాయని, చిత్తూరు జిల్లాలో రాస్ కేవీకేతో పాటు కలికిరిలోనూ మరొక కేంద్రం రైతులకు సేవలు అందిస్తుందని వీరు పేర్కొన్నారు. అందుబాటులో నిపుణులైన శాస్త్రవేత్తలు, రైతులకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రాస్ కేవీకే కేంద్రంలో 7 నిపుణులైన శాస్త్రవేత్తలు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని వీరు తెలిపారు. ఇందులో భాగంగా హార్టికల్చర్ విభాగంలో డాక్టర్ సుధాకర్ గారు, విస్తీర్ణ కార్యక్రమాల్లో డాక్టర్ రామ్ కుమార్ గారు, సస్యరక్షణ మరియు తెగుళ్ల నివారణ విభాగంలో డాక్టర్ పిఎస్ అనిల్ గారు సేవలందిస్తున్నారని వీరు వివరించారు. వీరితో పాటు వెటర్నరీ, అగ్రోనమీ విభాగాల్లోనూ నిపుణులు ఉంటారని, వీరందరినీ సీనియర్ సైంటిస్ట్ మరియు హెడ్ డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారు పర్యవేక్షిస్తారని వీరు వెల్లడించారు. ఆసక్తి గల రైతులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ పిఎస్ సుధాకర్ గారు మాట్లాడుతూ,
4: మష్రూమ్ ప్రొడక్షన్ అనేది మీకు ఐడియా ఉండకపోవచ్చు, కొంతమందికి చూసే ఉంటారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ ఇది, ఆదాయం అభివృద్ధి కార్యక్రమంలో ఇది ఒకటి అన్నమాట. సో చాలా ఉన్నాయి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల్లో, పుట్టగొడుగుల పెంపకం ఒకటి, అంటే మహిళలకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి అనమాట. టైలరింగ్ అని, లేకపోతే ఇట్లా హ్యాండిక్రాఫ్ట్స్, వేస్ట్ కకోన్స్ తోటి ఫ్రేమ్స్ చేసిన చూడండి, డ్రై ఫ్లవర్స్ తో కూడా మనం డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేసుకునే విధానాలు, అవుడ్ ఇన్కమ్ జనరేషన్ ఎలా చేయాలి, సీడ్ ఎలా తీసుకోవాలి, దానికి ఎలాంటి టెంపరేచర్ ఉండాలి, ఏ రకాలు ఉన్నాయి, ఏ రకం మనకి మార్కెట్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు బటన్ మష్రూమ్ ఉంటుంది, ఆయిస్టర్ మష్రూమ్ ఉంది, మిల్కీ మష్రూమ్ ఉంది. సో 3 మష్రూమ్స్ ఉన్నాయి. సో ఈ మష్రూమ్స్ లో మనకి ఈ క్లైమేట్ కి ఏదైతే సూటబుల్ గా ఉంటుంది, దేన్ని మనం ఈజీగా మార్కెట్ చేసుకోగలము, ఒకవేళ మార్కెట్ సమస్య వచ్చింది దాన్ని మనం వాల్యూ అడిషన్, మనమే ఏదైనా వాల్యూ అంటే పికిల్స్ చేసుకోవటము, లేదంటే బిస్కెట్, లేకపోతే ఇప్పుడు మిక్సర్స్ వచ్చినాయి అన్ని, ప్రోటీన్ మిక్సర్స్. సో అలాంటివి వాటిని మనం కొత్తగా ఇన్నోవేటివ్ ఆలోచన చేసి ఆ రకంగా మనం కొత్త ప్రోడక్ట్ ఒకటి తయారు చేసుకునే దానికి FSSA అని చెప్పి లైసెన్స్ తీసుకోవాలి. ఎవరైనా కూడా ఒక వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని మార్కెట్ చేసుకోవాలనుకుంటే మీరు లైసెన్స్ తీసుకోవాలి. మీకు విటమిన్ రిచ్ కానీ, ప్రోటీన్ రిచ్ కానీ, ఇంకేదైనా అదర్ మినరల్ రిచ్ కానీ మష్రూమ్స్ అంటే బయో ఫోర్టిఫైడ్ అని ఇప్పుడు కొత్తగా అందరూ నానుడి ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో రైస్ కూడా జింక్ బయో ఫోర్టిఫైడ్ రైస్, బయో ఫోర్టిఫైడ్ మైజ్, ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ చేసి ఇప్పుడు కొత్తగా చెప్పుకుంటున్నాం అగ్రికల్చర్ లో. ఆ విధంగా మష్రూమ్స్ లో కూడా ఏదైనా ఉంటే వాళ్ళతో కన్సల్ట్ చేసి అలాంటి రాబట్టుకుని దాన్ని మనం ప్రమోట్ చేసుకుంటే ఈ ఇన్కమ్ బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అంతే.
3: ఇదే శిక్షణ కార్యక్రమంలో సస్యరక్షణ శాస్త్రవేత్త ఏ అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ,
5: ముఖ్యంగా ఏంటంటే మష్రూమ్ తక్కువ సమయంలో తక్కువ ఏరియాలో తక్కువ మనకి పెట్టుబడితో, తక్కువ పెట్టుబడితో, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చూసినట్లయితే ఇంటెన్సివ్ అయిపోయింది. ఎక్కువ పెట్టుబడి పెట్టడం, తక్కువ ఆదాయం రావడం, ఈ చూసుకున్నట్లయితే పురుగులు, తెగుళ్ళు వీటి వల్ల ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల ఎక్కువ పెట్టుబడితో తక్కువ ఆదాయం రావడం, నష్టాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఇది మష్రూమ్ కనుక చూసుకున్నట్లయితే, పుట్టగొడుగుల పెంపకం కనుక చూసుకున్నట్లయితే మాకు తక్కువ ఏరియా, ఒక చిన్న గదులు

0: ఏర్పాటు చేసుకోవచ్చు, తక్కువ పెట్టుబడితో. ఎక్కువ అవసరం లేదు, మనకు కావాల్సిన ఇన్పుట్స్ కూడా ఏమైనా ఉంటే వరి గడ్డి కానీ ఇలాంటి ఇన్పుట్స్ అన్ని కూడా మనకి అవైలబుల్ లోనే ఉంటాయి. సో పెద్ద మనకి తెలియని టెక్నాలజీ ఏమి ఉండదు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీరు స్టార్ట్ చేసుకుని ఓన్ గా చిన్న స్థాయిలో స్టార్ట్ చేసుకుని అంతా అలవాటు అయిన తర్వాత విస్తరించుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే మష్రూమ్ అనేది ఇంపార్టెంట్ ప్రజెంట్.
1: తర్వాత పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ అనూష గారు మాట్లాడుతూ,
2: అందరికీ నమస్కారం అండి. మనం ఏదైనా పౌల్ట్రీ ఫామ్ పెట్టాలి, షీప్ ఫామ్ పెట్టాలి, ఎనీ ఫామ్ ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు

0: తర్వాత పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ అనూష గారు మాట్లాడుతూ,
1: అందరికి నమస్కారం అండి. మనం ఏదైనా పౌల్ట్రీ ఫామ్ పెట్టాలి, షీప్ ఫామ్ పెట్టాలి, ఎనీ ఫామ్ ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ లేదంటే దానికి సంబంధించిన గైడెన్స్ కానీ వ్యాక్సినేషన్స్ కానీ ఎనీ ఏదైనా సరే మీకు ఖచ్చితంగా గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట.
0: ఇందులో భాగంగా 3 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ దివ్యసుధా గారి శిక్షణ అంశాలు ఇప్పుడు వింటారు.
1: మనకి మెయిన్ గా ఏంటంటే ఇది వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోవాలండి. కానీ పెట్టడానికి కూడా దీన్ని కొంచెం సాహసం చేయాలి, ఎందుకంటే మెటీరియల్స్ అన్ని కూడా ఒక దగ్గర దొరకవు. సీడ్ ఒక దగ్గర దొరుకుతుంది, కవర్స్ ఒక దగ్గర దొరుకుతాయి, ఓకేనా, కెమికల్స్ ఒక దగ్గర దొరుకుతుంది కదా. గడ్డి కట్ చేయడం సింపుల్ అనుకుంటాం, గడ్డి కట్ చేయడం చాలా కష్టం. అందువల్ల మనకి 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ గడ్డి కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేయడం ఇంకా కష్టం. సో మనకి అందరికీ తెలిసింది, ఓకే, ఇది ఒక మనకి వెజిటేరియన్ యాక్చువల్ గా, ఓకేనా, నాన్ వెజ్ అయితే కాదు. ఇది మనకి కాకపోతే మొక్కలు కులిన అవశేషాల మీద మనకి తయారవుతుంది, కానీ దీంట్లో వచ్చేసి లైవ్ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. కాకపోతే ఇది వెజిటేరియనే, కానీ దీంట్లో వచ్చేసి ఆ క్లోరోఫిల్ కంటెంట్ అనేది ఉండదు కాబట్టి అది ఆకుపచ్చగా ఉండదు, వైట్ గా ఉంటుంది. ఇది ఒక వెజిటేరియన్ ఒక రకంగా మొక్కనే చెప్పుకోవచ్చు, ఓకే. సో మనకి మష్రూమ్స్ 2 రకాలు ఉంటాయి, ఒకటి తినదగినవి, ఇంకొకటి తినకూడనివి, ఎడిబుల్ అండ్ నాన్ ఎడిబుల్. మీకు చూడండి, వర్షాలు పడేటప్పుడు చెట్లు కానీ ఎక్కడైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే వాటిపైన వస్తా ఉంటాయి, వాటిని కూడా మష్రూమ్స్ అంటారు, బట్ అవి నాన్ ఎడిబుల్, అవి పాయిజనస్ అనమాట. సో అలాంటివి తీసుకుంటే మనకి మోషన్స్ అవటం, ఇండైజెషన్ అవటం అట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట. దీన్ని మనం బటన్ మష్రూమ్ లేదా గుండు మష్రూమ్స్ అంటారు. వీటికి నేను మీకు చెప్పింది 14 డిగ్రీస్ టెంపరేచర్, అంటే 14 డిగ్రీల టెంపరేచర్ అనేది మనకి అవసరం అవుతుంది అనమాట. మనం నేర్చుకోవాల్సింది ఆయిస్టర్ మష్రూమ్ అంటారు, అంటే ముచ్చిపు చిప్ప పుట్టగొడుగు అంటారు దీన్ని. దీన్ని మనకి మన టెంపరేచర్ కి మన వెదర్ కి పాటించుకోవచ్చు. మీరు తినే ఏదైతే ఆ బటన్ మష్రూమ్ ఉందో దానికన్నా 100 రెట్లు మంచిదండి. ఎందుకంటే మనం తినే ఆ బటన్ మష్రూమ్ అంతా కూడా అది జింక్, జిప్సము, మొలాసిస్, పొటాషియం, కెమికల్స్ తో మాత్రమే తయారవుతుంది, అలాగే అగ్రికల్చర్ వేస్ట్ తో, ఓకే. అలాగే అది మనకి పాయిజనస్ అయితే కాదు, కానీ దాంట్లో కొంత కెమికల్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. కానీ మనం ఇంకా ఉండలేక మష్రూమ్ అనే దాంతో మనం తింటున్నాం కానీ, ఓకేనండి, అది ముచ్చపు చిప్పలాగా ఉంటుంది, ఫ్లవర్ లాగా ఉంటుంది. సో దాన్ని మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అది మష్రూమ్ అంటే ఇదేంటి మష్రూమ్ పూలా ఉంది దీన్ని తింటారని అంటారు. కానీ అన్నిటికన్నా ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ మినరల్స్ కానీ విటమిన్ డి కంటెంట్ కానీ ఉన్నది ఆ మష్రూమ్ లోనే. సో అది మన ఏరియాలో తినరు కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ లేదనుకుంటే బెంగళూరు చెన్నై అది బాగా కల్టివేట్ చేస్తారు. మనం ఇంటి దగ్గర ఎలా అయితే పెరటకూరలను పెంచుకుంటామో సో వాళ్ళు ఆ మష్రూమ్స్ ని ఇంటి దగ్గర వాళ్ళ వరకు వాళ్ళ కుటుంబ పోషణ వరకు వాళ్ళు కల్టివేట్ చేసుకుంటారనమాట, ఓకే. సో దాన్ని మనం ఆయిస్టర్ మష్రూమ్ అంటారు. అది మన రూమ్ టెంపరేచర్ కి మన వెదర్ కి మనం కల్టివేట్ చేసుకోవచ్చు. వీటిల్లో మనకి చాలా రకాలు, 18 రకాల వెరైటీస్ ఉన్నాయి. కానీ ఆ వెరైటీస్ లో బాగా పాపులర్ అయినవి సాజర్ కాజు వెరైటీ అంటారు. ఇది మష్రూమ్ అంతా ఒకటేనండి, కలర్ పిగ్మెంటేషన్ వేరంటే. పింక్ ఆయిస్టర్, ఎల్లో ఆయిస్టర్, వైట్ ఆయిస్టర్, ఎల్మో ఆయిస్టర్, గ్రే ఆయిస్టర్, ఇలా 5 రకాలు అనేవి మనకి ఐఏహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు స్పాన్ తయారు చేస్తున్నారు. సో మనం అవి తెచ్చుకొని మనం కూడా కల్టివేట్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి మనం పెట్టుబడి పెట్టుకోవాలనుకున్నా సరే తక్కువలో తక్కువలో తక్కువ మినిమం 20 నుంచి 30 వేలు లోపు కూడా మనం ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మనకు ఆ 10 వేల్లో సక్సెస్ వచ్చినా సరే మనం లార్జ్ స్కేల్ లో 2-3 లక్షలు పెట్టాలి అనమాట బడ్జెట్. ఎందుకంటే కట్టర్ కావాలి, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా నేను చెప్తాను, మాట్లాడుతాను. సో ఇది ఇలా మనకి ఫ్లవర్ లాగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఆయిస్టర్ అంటారు, ఓకేనా, ముచ్చిపు చిప్ప పుట్టగొడుగు అంటారు తెలుగులో, ఓకే. ఇది మనకి మిల్కీ మష్రూమ్ అంటారు, పాల పుట్టగొడుగు. ఇప్పుడు మీరు అక్కడక్కడ సూపర్ మార్కెట్ లో చూస్తా ఉంటారు కదా, ఇది వన్ ఆఫ్ ద రిచ్ ప్రోటీన్ అండి. ఒక ఎగ్ తో సమానం, ఒక 100 గ్రామ్స్ మష్రూమ్ తీసుకుంటే మనం ఒక ఎగ్ తీసుకున్నట్లే, ఓకేనా. సో ఇది కూడా మనకి ఏంటంటే తెల్లగా ఒక బుడగ లాగా ఉంటుంది, అందువల్ల దీన్ని పాల పుట్టగొడుగులు అంటారు. ఇది కూడా సేమ్ స్పీషియసే కానీ వెరైటీ వేరంతే, ఓకేనా. దీన్ని ప్యాడిస్ట్రా మష్రూమ్ అంటారు, అంటే వరిగడ్డ పుట్టగొడుగు. ఉన్న అన్ని మష్రూమ్స్ లోని ద టేస్టియస్ట్ మష్రూమ్ అనమాట. మీరు తినే బటన్ మష్రూమ్ కన్నా నేచురల్ మష్రూమ్, నాటు మష్రూమ్ ఎలా ఉంటుందో

అలాగే ఉంటుంది. దీన్ని కల్టివేట్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఎక్కువగా ఏంటంటే భువనేశ్వర్, ఒడిశా అటువైపు మాత్రమే కల్టివేట్ చేస్తారు. మన వాళ్ళకి దీని మీద అసలు అవేర్నెస్ ఏ లేదు. కాకపోతే ఇది ఎందుకు పాపులర్ అవ్వలేదు అని అనుకుంటే, దీనికి మార్కెటింగ్ సోర్స్ అనేది చాలా తక్కువ, అంటే నిలవ ఉండటం అనేది చాలా తక్కువ అనమాట. అంటే మనం హార్వెస్ట్ చేసిన ఒక 4-5 గంటల్లోనే మనం సేల్ చేసుకోవాలి, మార్కెట్ కి తీసుకెళ్ళిపోవాలి. దీనికి లార్జ్ క్వాంటిటీలో చేసి దూరం పంపిద్దామంటే నెల ఉండదు కాబట్టి, లేదంటే దీన్ని ఫ్రీజ్ చేసుకొని పంపించవచ్చు. కానీ న్యాచురల్ మష్రూమ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇస్ గా అలాగే ఉంటుంది. సో ఇది కూడా నేను స్పాన్ తెప్పించాను ఈసారి వేయడానికి. దీనికి పర్ఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి అక్కర్లేదు. మీరు షేడ్ నెట్ లో గానీ, తోటల్లో గానీ, ఏదైనా మామిడి తోటల్లో కానీ వాటిల్లో కూడా ఈజీగా పండించుకోవచ్చు, లో కాస్ట్ లో పండించుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే విత్తనం ఒక్కటే మనకి చుట్టుపక్కల ఎక్కడ దొరకదు. భువనేశ్వర్, ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి మాత్రమే తెప్పించుకోవాలి. విత్తనం రావడానికి 2 రోజులు పడుతుంది. వరిగడ్డి పుట్టగొడుగు, బ్యారిస్టర్ మష్రూమ్, పేర్లు గుర్తుపెట్టుకోండి. మనకి 4 రకాలు ఉంటాయి. అందులో మనం నేర్చుకునే 3 ఆయిస్టర్, మిల్కీ, బ్యారిస్టర్. ఓకే, బ్యారిస్టర్ అని మనం వరిగడ్డి పుట్టగొడుగు అంటాము. ఇది వచ్చేసి మనకి వేసవి వర్షాకాలంలో జూన్-అక్టోబర్ ఇంకా మనం కల్టివేట్ చేసుకోవచ్చు. టెంపరేచర్స్ బాగుంటే మనకి 30-35 డిగ్రీస్ టెంపరేచర్ ఉండాలి, అలాగే 80-90. దానికి మనం వాడే మెయిన్ రా మెటీరియల్ వచ్చేసి వరిగడ్డి. ఓకే, సో అలాగే ముచ్చిపు చిప్ప, ఆయిస్టర్. ఓకే, ఫ్లవర్ లాగా ఉంటుంది కదా. ఇది మనం శీతాకాలం, వర్షాకాలం, సెప్టెంబర్-ఫిబ్రవరి, సమ్మర్ లో కూడా మనం చేసుకోవచ్చు. టెంపరేచర్స్ మనం కల్పించాలన్నమాట. సో ఆ టెంపరేచర్స్ కూడా మనం ఎలా కల్పించవచ్చు అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఓకేనా, సో దీనికి మనకి హ్యూమిడిటీ అంటే గాల్లో తేమ శాతం. ఓకేనా, గాల్లో తేమ శాతాన్ని మనం హ్యూమిడిటీ అంటాం. సో అది మనకి 75-85 మధ్యలో ఉండాలన్నమాట. అలాగే మిల్కీ మష్రూమ్, మిల్కీ మష్రూమ్ కూడా సేమ్ 30-35 డిగ్రీస్ ఆ 25-35 డిగ్రీస్ అయినా మనం పెట్టుకోవచ్చు. కానీ అబౌవ్ 35 ఉంటేనే మనకి సరిగ్గా ఫ్రూటింగ్ అనేది రాదనమాట. సో సేమ్ థింగ్, హ్యూమిడిటీ 80-90. సో మోర్ ఓవర్ గుండు మష్రూమ్స్ ఆర్ బటన్ మష్రూమ్స్ అంటాము, ఆ శీతాకాలం వర్షాకాలం టెంపరేచర్స్ 16-18. సో ఈ బటన్ మష్రూమ్ కి మనం టెంపరేచర్స్ చాలా తక్కువ ఉండాలి కాబట్టి అవి మన వాతావరణంలో పెరగవు కాబట్టి. సో అది ఒక్కటి. ఓకే, సో అయితే మనకి వీటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే మనం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, దానికి రూమ్ ఉండాలా లేకపోతే బయటే పెట్టుకోవచ్చా, ఎట్లా, దానికి ఏమైనా షెల్ఫ్స్ కావాలా అనుకుంటే మనకి ఖచ్చితంగా షెల్ఫ్స్ ఉండేదైతే చాలా మంచిది. షెల్ఫ్స్ లేకుండా కూడా మనం వేరేగా థ్రెడ్స్ తోటి ఆర్డర్ తీసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఏంటంటే జనరల్ గా షెల్ఫ్ తయారు చేసుకోవడం, అంటే చిన్న చిన్నగా ర్యాక్స్ లాగా తయారు చేసుకోవడం అనమాట. అలాగే మనం ఇక్కడ ఫస్ట్ మనకి దీంట్లో మేజర్ గా మనకు కావాల్సింది గడ్డి అండి. ఫస్ట్ కావాల్సింది గడ్డి. మనకి మెయిన్ గా ఏంటి, రా ప్రోడక్ట్ ఏంటంటే మనం గడ్డితో తయారు చేసుకోవచ్చు, ఎండిపోయిన ఆకులతో చేసుకోవచ్చు, అలాగే రంపు పొట్టుతో కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకున్న రకాలు, వీటికి వాటికున్న టెంపరేచర్స్, మిల్కీ మష్రూమ్స్, కావాల్సిన వస్తువులు, పురిపాక లేదా గది లేదా తాటాకులు షెడ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎండు గడ్డి మేజర్ సోర్స్ మనకి, అలాగే వెదురు చెక్కలు గానీ ఇనుముతో చేసిన అరలు గానీ మనకి ర్యాక్స్ అనేది రూమ్ లో ఉండాలి. అలాగే మనకి బ్యాగ్ తయారు చేయడానికి ఒక పాలిథిన్ సంచులు కావాలి, అలాగే వాటికి మనకి స్పాన్ కావాలి. స్పాన్ అంటే విత్తనం అండి. అలాగే గోన్ సంచులు కావాలి. సో ఇది మనకి స్టెరిలైజ్ చేసుకోవడానికి ఫార్మాల్డిహైడ్ ద్రావణం కావాలి, అలాగే స్ప్రేలు, ఒక ఇనుము చువ్వ, కత్తి, ప్లాస్టిక్ ట్రేస్, రబ్బర్ బ్యాండ్లు, అలాగే మనకి దారం. ఇవన్నీ జస్ట్ బేసిక్ థింగ్స్ అనమాట, ఇవి మనకి ఖచ్చితంగా ఉండాలి. అయితే వీటిల్లో మనం మెయిన్ గా వ్యవసాయ ఆధారిత వ్యర్థాలతో కూడా మనం ఈ మష్రూమ్ అనేది కల్టివేట్ చేసుకోవచ్చు. మేజర్ గా మన జోన్ లో మనకి ఏంటంటే వరి ఎక్కువగా మనం పండిస్తాం కాబట్టి వరి గడ్డిని మాత్రం మనం వినియోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో గోధుమ గడ్డి వాడతారు, కొన్ని ప్రాంతాల్లో రాగి చొప్ప వాడతారు, కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్నట్ షెల్ ఉంటుంది కదా అది కూడా యూజ్ చేస్తారు. కానీ వీటన్నిటితో పోల్చుకుంటే ఎండిపోయిన ఆకులు కూడా యూజ్ చేస్తారు. కానీ వీటన్నిటితో పోల్చుకుంటే ఎక్కువ ఈల్డ్ బాగా మనకి బాగా అది కుళ్ళేది వచ్చేసి గడ్డితోటే బాగా అవుతుంది కాబట్టి మనం గడ్డిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో గడ్డి అయితే గడ్డి సెలక్షన్ ఎలా ఉండాలి, మనం రా మెటీరియల్ ఎప్పుడు కూడా బెస్ట్ గా ఉంటేనే మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం మొన్న హార్వెస్ట్ చేసాం కదా, 2 నెలల క్రితం గడ్డిని వాడచ్చా అంటే వాడకూడదు. గడ్డి సెలక్షన్ చాలా ఇంపార్టెంట్.

ఎందుకంటే మేజర్ పాత్ర అంతా కూడా గడ్డిదే ఉంటుంది. ఎందుకంటే బేస్ ప్రోడక్ట్ హెల్దీగా ఉండి క్వాలిటీగా ఉంటేనే మనకి ప్రొడక్షన్ అనేది బాగా వస్తుంది. సో దీంట్లో మనం మేజర్ గా యూజ్ చేసేది వరి గడ్డి యూజ్ చేస్తాము. ఆ వరి గడ్డి కూడా 6 నెలలు పాతగడ్డి అయి ఉంటే చాలా మంచిది. 6 నెలలు పాతగడ్డి మాత్రమే తీసుకోవాలి, లేదా 3 నెలలు పాతైనా పర్లేదు. ఎందుకు పాతగడ్డి తీసుకోవాలి అనుకుంటే, మనం ఆల్రెడీ గడ్డి హార్వెస్ట్ చేసేటప్పుడు అప్పటికి చాలా రకాల ఫెర్టిలైజర్స్ అన్ని యూజ్ చేస్తాం కాబట్టి స్పాన్ లో ఉన్న గ్రేవం ఏదైతే ఉంటుందో ఆ కెమికల్స్ కి అది చచ్చిపోతుంది, ప్రొడక్షన్ సరిగ్గా రాదు. కాబట్టి మినిమం 6 నెలలు అనేది పాతగడ్డి అనేది తీసుకుంటాం. సంవత్సరం పాతైనా మంచిదే, మరి అలానే 2 సంవత్సరాలు పాతగడ్డిని తీసుకోకూడదు. సో మీరు మష్రూమ్ ప్రొడక్షన్ చేస్తాము అనుకుంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి గడ్డి. మనం మంచి గడ్డి తీసుకోవాలి. గడ్డి కూడా ఇప్పుడు అంతా కూడా మిషన్ కటింగ్ వస్తుంది. మిషన్ కటింగ్ గడ్డి కన్నా మాన్యువల్ గా చేతితో కట్ చేసే గడ్డి అయితే చాలా మంచిది, బాగా కట్ అవుతుంది, ఇప్పుడు దొరకదు. బట్ దానికి ఆల్టర్నేట్ మళ్ళీ మనం వేరే అంటే అది అయితే బాగుంటుంది, ఇన్ కేస్ అది దొరకదు అన్నప్పుడు ఈ మిషన్ గడ్డిని ఇప్పుడు మనం కూడా అదే యూజ్ చేస్తాం. ఓకే, సో గడ్డి అనేది ఖచ్చితంగా 1000 వెరైటీ ఉండాలా, కొత్త వెరైటీ ఉండాలా, సానా మసూరి ఉండాలని ఏం లేదు. ఏదైనా గడ్డి ఉంటే చాలు. గడ్డిలో సెల్యులోస్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఏదైతే మన స్పాన్ విత్తనంలో ఉన్న మైసీలియము సెల్యులోస్ తిని మనకు ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి మనం గడ్డిని యూజ్ చేస్తాం అన్నమాట. దానికి ఆహారం కావాలి కదా, ఆ ఆహారం అనేది గడ్డిలో ఉన్న సెల్యులోస్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సో గడ్డి సెలక్షన్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో గడ్డి అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గడ్డిని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా ప్రొడక్షన్ చేస్తారన్నప్పుడు 1 ఇయర్ ముందు నుంచే ప్లానింగ్ ఉండాలి, గడ్డి ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఈ మష్రూమ్ యూనిట్ పెట్టడానికి రూమ్ చాలా అవసరం. ఓకే, ఆ రూమ్ ఎలా ఉండాలంటే 10x12 feet ఉండొచ్చు, 10x12 ఉండొచ్చు, మీ ఇష్టం, మీ కన్వీనియంట్ బట్టి ఉండదు. కానీ ఖచ్చితంగా డోర్ కి ఆపోజిట్ లో ఒక విండో ఉండాలి రూమ్ లో. ఎందుకు అనుకుంటే ఎయిర్ ఫ్లో ఆఫ్టర్ 15 డేస్ తర్వాత మనకి ఎయిర్ ఫ్లో చాలా అవసరం. ఓకేనా, బ్యాక్ కి. సో అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్ లో విండో ఉండాలి. లేదు మాకు ఆ విండో కూడా లేదు, మనకు అంతా క్లోజ్డ్ ఉంది అనుకుంటే ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ అయినా 2-3 పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, సో మనకి రూమ్ కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ గడ్డి సెలెక్ట్ చేసుకోవాలి. సో మన గడ్డి సెలెక్షన్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఆ గడ్డిని మనం ఏం చేయాలి, స్టెరిలైజ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, శుభ్రం చేయాలి, వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవచ్చు. యాక్చువల్ గా 2 ప్రొసీజర్స్ ఉన్నాయండి, ఒకటి కెమికల్ మెథడ్, ఇంకొకటి నేచురల్ మెథడ్. ఓకేనా, కెమికల్ మెథడ్ అంటే ఫార్మాల్డిహైడ్, కార్బన్డిజము, అలాగే మనకి కాల్షియం కార్బోనేట్ లేదా బావిస్టర్. ఓకే, ఇవి కెమికల్స్, ఫార్మాల్డిహైడ్, కార్బన్డిజం, బావిస్టర్, ఈ మూడు మనం 100 లీటర్ వాటర్ లో వేసుకొని బాగా కలుపుకొని 100 లీటర్ వాటర్ కి 125 ml ఫార్మాల్డిహైడ్ వేసుకోవాలి. ఓకే, 100 కెమికల్ మెథడ్ గడ్డి స్టెరిలైజేషన్ ఎలా చేస్తారు అంటే 100 లీటర్ వాటర్ కి 125 ml ఫార్మాల్డిహైడ్, 40% కాన్సన్ట్రేటెడ్ ఉన్న ఫార్మాల్డిహైడ్ మనం యూజ్ చేసుకోవాలి. కార్బన్డిజం వచ్చేసి 12.5 grams వేసుకోవాలి. ఓకేనా, ఈ కెమికల్స్ ఎప్పుడైనా సరే మీకు ఫెర్టిలైజర్ షాప్స్ లో దొరుకుతాయి, ఎక్స్పైరీ డేట్ ఉన్నవి మనం తీసుకోవాలి, ఏది పడితే అది తీసుకోకూడదు. ఓకే, ఇది కెమికల్ మెథడ్. ఇప్పుడు కెమికల్ మెథడ్ కాకుండా అంతా ఆర్గానిక్ గా పోతున్నాం కాబట్టి బాయిలింగ్ మెథడ్. ఓకే, హాట్ వాటర్ ట్రీట్మెంట్ అంటారు, అంటే నీళ్లు బాగా 100 డిగ్రీస్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత గడ్డిని మనం గోని సంచుల్లో కట్టిన గడ్డిని హాట్ వాటర్ లో వేసి 40 నిమిషాలు మరగబెట్టుకొని ఉడకబెట్టుకొని తీసేసి దాన్ని ఆరబెట్టుకోవాలి. అది 2 మెథడ్ నేచురల్ మెథడ్ అంట. సో ఈ రెండింటిలో ఏ మెథడ్ అయినా ఫాలో, కానీ కెమికల్ మెథడ్ లో ఖచ్చితంగా మీరు మెజర్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఏమాత్రం అటు ఇటు అయినా సరే ఎక్కువ ఫార్మాల్డిహైడ్ అయితే గడ్డి త్వరగా డ్రై అవ్వకపోయినా స్టెరిలైజ్ అయితే అవుతుంది, కానీ మనం వేసిన విత్తనంలో ఉన్న మైసీలియం అనేది ఆ ఘాటుకి చచ్చిపోతుంది అనమాట. సో అందుకు ఖచ్చితంగా 100 లీటర్ వాటర్ అంటే 100 లీటర్ వాటరే తీసుకోవాలి, 70 లీటర్లు, 150 లీటర్లు అట్లా కాదు. ఓకేనా, ఖచ్చితంగా మెజర్మెంట్స్ అనేది మనం ఫాలో అవ్వాలన్నమాట. సో గడ్డి సెలెక్షన్ అయిపోయింది, రూమ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం కదా, రూమ్ కూడా స్టెరిలైజ్ చేసుకోండి. రూమ్ ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తాము, స్టెరిలైజేషన్ అంటే రూమ్ శుభ్రం చేయడం. జనరల్ గా మనం ఏదైనా రూమ్ తీసుకునేటప్పుడు దీనికోసం ఖచ్చితంగా రూమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ఏమి లేదండి. పాత పడిపోయిన ఇళ్ళు గానీ, మీ ఇంట్లో వాడని స్టోర్ రూమ్స్ గానీ, లేదనుకుంటే మనకి ఇంటి బయట చిన్న షెడ్ గానీ ఉండవచ్చు, లేదా అనుకుంటే వాడని ఇళ్ళు ఉంటాయి కదా మన ఊర్లో, కొంతమంది చాలా మంది యూజ్ చేయకుండా లేదా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవటం అంటూ ఉండిపోవడం, అలాంటి ఇళ్ళు కూడా మనం

0: అడుకోవచ్చు. ఖచ్చితంగా రేకే ఉండాలి, ఫ్లోరే ఉండాలి, బెంకే ఉండాలి, అట్లా ఏం లేదు. ఎలా ఉన్నా సరే హ్యూమిడిటీ టెంపరేచర్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి. గాలి వెలుతురు కావాలన్నప్పుడు వచ్చేటట్లుగా, వద్దు అనుకునేటప్పుడు మూసుకునేటట్లుగా మనం పెట్టుకోవాలన్నమాట. ప్రాక్టికల్ గా కాకుండా మీ ఇంట్లో ఉన్న ఒక రూమ్ అయినా తీసుకోవచ్చు, వెంటిలేషన్ ఉండే విధంగా, అది చీకటి గదిగా ఉండాలి, అలాగే లైట్ రూమ్ గా కూడా రెండు విధాలుగా మారే విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో అది రూమ్ అలా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ రూమ్ స్టెరిలైజేషన్ చెప్పాను కదా మీకు. రూమ్ స్టెరిలైజేషన్ కి 20 లీటర్ల వాటర్ లో 10 ml ఫార్మాల్డిహైడ్, 20 లీటర్ వాటర్ అంటే ఒక బిందె నీళ్లు లేదా ఒక బకెట్ నీళ్లు. ఓకేనా, 20 లీటర్స్ వాటర్ లో ఒక బకెట్ వాటర్ మీకు అర్థమయ్యేలా, లేదంటే 20 లీటర్ వాటర్ లో ఓకేనా 10 ml ఫార్మాల్డిహైడ్, 40% కాన్సన్ట్రేటెడ్ ఫార్మాల్డిహైడ్ కలుపుకొని మనం స్ప్రే చేస్తాం కదా, స్ప్రేయర్స్ ఉంటాయి కదా మా ఇంట్లో, దాంట్లో వేసుకొని రూమ్ మొత్తం పైన కింద షెల్ఫ్స్ లో ర్యాక్స్ లో మొత్తం గడిచేలాగా మనం పిచికారీ చేసుకోవాలి. 40% ఫార్మాల్డిహైడ్ అనేది 20 లీటర్ల వాటర్ లో మిక్స్ చేసుకుని స్ప్రేయర్ తో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ మూల కూడా క్లీన్ చేసుకోవాలి. బొత్త ఎంకలు బళ్ళు ఏమి ఉండకూడదు. సో వన్స్ అది స్ప్రే చేసేసిన తర్వాత 2 రోజులు రూమ్ ని మూసి పెట్టుకోవాలి. స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మన మాస్క్ స్పెక్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఆ వాసన మనం పీలిస్తే మనకి కొంచెం అన్హెల్తీ కాబట్టి అది వేసుకుంటే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి. ఓకేనా, చాలా ఫాస్ట్ గా పిచికారీ చేయాలి. మనకి నచ్చినట్టుగా ఒక్కొక్క గోడ తడిచేటట్లుగా కాకుండా స్పీడ్ గా స్ప్రే అయ్యేలాగా చేసుకొని తొందరగా మనం బయటకు వచ్చేయాలి. ఓకేనా, సో స్ప్రే చేసిన తర్వాత రూమ్ ని ఖచ్చితంగా 2 రోజులు మూసి పెట్టి ఉంచాలి. 3వ రోజు మొత్తం ఓపెన్ చేసి పెట్టాలి. 4వ రోజు బ్యాగ్ ని అందులో మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా అండి, ఇది 4 రోజుల ప్రాసెస్ అండి. ఫస్ట్ డే మనం క్లీన్ చేసుకుంటాం. ఓకేనా, క్లీన్ చేసుకున్న రోజే ఫార్మాల్డిహైడ్ తో క్లీన్ చేస్తాం. లేదు ఫార్మాల్డిహైడ్ వద్దు, నేను ఆర్గానిక్ గా వెళ్తానంటే వేప నూనె. ఓకే, అది కూడా వద్దు. వేప నూనె ఎట్లా అంటే 20 లీటర్ల వాటర్ కి 20 ml వేప నూనె వేసుకోవచ్చు. ఓకేనా, ఫార్మాల్డిహైడ్ కి మనం కూడా ఉండలేము ఆ రూమ్ లో అనమాట. ఖచ్చితంగా ఫార్మాల్డిహైడ్ స్ప్రే చేసుకుంటే వీలైనంత వరకు 95% మనం స్టెరిలైజ్ అయిపోతాం. సో మనకి గడ్డి సెలెక్షన్ అయిపోయింది, రూమ్ స్టెరిలైజేషన్ అయిపోయింది, గడ్డి ఎన్ని రోజులు మనం తీసుకోవాలో అయింది, గడ్డిని ఏ విధంగా 2 రకాలుగా స్టెరిలైజ్ చేస్తామని తెలుసుకున్నాం. అయితే గడ్డిని ఏ సైజ్ లో కట్ చేసుకోవాలి, గడ్డిని కట్ చేయాలా లేదా డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చా అనుకుంటే గడ్డిని డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకి బ్యాగ్ సిట్టింగ్ పొజిషన్ గడ్డి వేసేటప్పుడు బల్క్ క్వాంటిటీ అనేది మనకి బ్యాగ్ లో పట్టదు, గడ్డి అనేవిధంగా ఉంటుంది. సో అది బ్యాగ్ లో వేసేటప్పుడు అది నిల్చో కూర్చోదు, సరిగ్గా గ్యాప్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఆ గ్యాప్స్ వల్ల ఏమవుతుందంటే లోపల గాలి ఉండిపోయి ఆ గాలి ద్వారా కూడా కంటామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకోసం మేము గడ్డిని ఖచ్చితంగా 2 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ మధ్యలో, 2 నుంచి 4 సెంటీమీటర్ ఈ మాత్రం సైజ్ లో గడ్డిని కట్ చేసుకోమని చెప్తాం. యాక్చువల్ గా మాన్యువల్ కట్ ఎక్కువ కట్ చేస్తారు, ఇప్పుడు మనకి ఎలాగో కట్టర్స్ వచ్చాయి కాబట్టి సో దాంతో కూడా మనం గడ్డిని కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్యాగ్ లో మనకి ఎక్కువ గడ్డి పడుతుంది, అంటే ఒక బ్యాగ్ నుంచి మనం దగ్గర దగ్గరగా 5 కేజీల గడ్డి వరకు వేసుకోవచ్చు. అదే మీరు గడ్డిని కట్ చేయలేదు అనుకోండి, 2 కేజీల గడ్డ పడుతుంది అందులో తడి గడ్డి. ఓకే, అందుకు మనం ఇక్కడ గడ్డిని కట్ చేసుకుంటాం. ఒకటి ఎలక్ట్రిక్ వే లో కట్ చేసుకోవచ్చు, ఇది మాన్యువల్. జనరల్ గా మ్యాంగో కట్ చేస్తాం కదా ఆ టైప్ కోసం, ఆ మాదిరిగా ఉంటుంది. ఇది మనం తయారు చేయించుకోవచ్చు, లేదు అనుకుంటే మన దగ్గర ఇప్పుడు ఇది స్ట్రిప్పర్స్ ఉన్నాయి, కొడవలతో కట్ చేయడం కష్టం. గట్టి కట్టర్స్ ఉన్నాయి కదా మనం అంతా వాడతాం కదా ఊర్లో, దానైనా మనం యూజ్ చేసుకోవడానికి గడ్డిని మనం ముక్కలుగా చేసుకోవాలి. సో ఈ విధంగా మనం కట్ చేసుకున్న గడ్డిని ఇప్పుడు దీన్ని మనం స్టెరిలైజేషన్ చెప్పాను ప్రాసెస్. ఓకేనా, బాయిలింగ్ డైరెక్ట్ గా వాటర్ హీట్ అయిన తర్వాత మాత్రమే గడ్డిని మనం బాయిల్ చేసుకోవాలి. కానీ గడ్డిని బాయిల్ చేసుకున్న ముందు ఒక ప్రొసీజర్, గడ్డిని సోక్ చేసుకోవాలి. 14 నుంచి 18 గంటలు గడ్డిని నానబెట్టుకోవాలి. రేపు నేను ప్రొడక్షన్ చేస్తాననుకుంటే ఈ రోజు గడ్డి కట్ చేసుకొని గన్నీ సంచుల్లో గాని ఆనియన్ బ్యాగ్ లో గాని గడ్డిని వేసుకొని టై చేసుకొని దాన్ని మనం నానబెట్టుకోవాలి 12 గంటలు.
1: ఇలా పుట్టగొడుగుల పెంపకంపై 3 రోజుల శిక్షణ కార్యక్రమం జరిగింది.
2: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వారు

0: గత నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై 3 రోజుల పాటు నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమం నుండి కొన్ని ముఖ్య భాగాలు విన్నారు.
1: 2025-26 మార్కెటింగ్ సీజన్కు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకుగాను రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్లో పండించే రబీ పంటలకు అందించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలు 1 ఇంటికి ఈ విధంగా ఉన్నాయి. గోధుమ 2025-26 సంవత్సరానికి గాను క్వింటాలు 1 ఇంటికి 2425 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 150 రూపాయలు ఎక్కువ. బార్లీ 1980 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 130 రూపాయలు ఎక్కువ. పప్పుధాన్యాలు 2025-26 సంవత్సరానికి క్వింటాలు 1 ఇంటికి 5650 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 210 రూపాయలు ఎక్కువ. కందులు క్వింటాలు 1 ఇంటికి 6700 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 275 రూపాయలు ఎక్కువ. ర్యాపిడ్ సీడ్ ఆవాలు ఇది 2025-26 సంవత్సరానికి గాను క్వింటాలు 1 ఇంటికి 5950 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 300 రూపాయలు ఎక్కువ. కుసుమలు 5940 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 140 రూపాయలు ఎక్కువ. ఇంకా కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై వడ్డీలు, పెంపు సెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి నిర్ణయించడం జరిగింది. ఇది 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కేంద్రం ఆమోదించిన కనీస మద్దతు ధర.

మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు.

సినీ భక్తి గీతాలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట చక్రవర్తి సంగీత సారథ్యంలో సీతారామ శాస్త్రి కల నుంచి చేలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం చిత్రం అమ్మోరు

సినీ భక్తి గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్రం ఓం నమో వెంకటేశాయ. చివరిగా విన్నాం శ్రీ వాసవి వైభవం చిత్రం కోసం మాళవిక బృందం ఆలపించిన గీతం. ఇది సాహిత్యం పి ఉదయభాస్కర్, సంగీతం సమకూర్చిన వారు అర్జున్ శర్మ.

మీరింతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమలు సినీ గీతాలు.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో సీతారామశాస్త్రి కలం నుంచి జలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక, శారద, ఎంఎం కీరవాణి బృందం. చిత్రం సీతారామరాజు.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: నవలా స్రవంతి ధారావాహిక. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. పేరెన్నిక గన్న రచయితల కలం నుంచి జాలువారిన, అందరి మన్ననలను అందుకున్న నవలలను ధారావాహికగా మీకు సమర్పిస్తోంది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
0: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రసారం కానున్న ప్రభాత రేఖలు కార్యక్రమంలో మీరు వినబోయే అంశాలు 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 5వ భాగం ప్రసారమవుతుంది. రచన మాలతీ చందూరు గారు, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట ఘంటాడ కృష్ణ సంగీత సారథ్యంలో తైదాల బాపు కలం నుంచి జాలువారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు కేజే యేసుదాస్ బృందం, చిత్రం ప్రేమలో పావని కళ్యాణ్.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి.

0: జనగణన మొదటి దశ April 16 నుండి 30 వరకు, May 1 నుంచి May 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
4: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
3: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
4: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
3: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
4: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి FM.
5: మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో

0: ఆకాశవాణి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: శ్రోతలకి, సంగీత ప్రియులకి నమస్కారం. ఎప్పుడో 1936లో ప్రారంభమై ఈ 2026 సంవత్సరానికి 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణి ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలుగా 90 వసంతాల ఆకాశవాణి నిర్వహిస్తోంది ఆకాశవాణి విజయవాడ తదితర కేంద్రాలు. ఈ నేపథ్యంలో మనం ఈరోజు ఒక ప్రముఖ డోలు విద్వాంసుల్ని కలిసి వారి అనుభవాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. వీరు ప్రముఖ డోలు విద్వాంసులు శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారు. వీరు నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నారు. ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమాలు అందిస్తున్నారు. అలాగే 2022 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే సంగీత నాటక అకాడమీ అవార్డు రహిత కూడా. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్ సుబ్రహ్మణ్యం గారు, మన ఆకాశవాణి 1936లో ప్రారంభమైందండి, అలాగే ఇప్పుడు 2026 సంవత్సరంలో మనం 90 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మీకు ఆకాశవాణితో ఉన్న అనుభవాల్ని మాతో పంచుకోమని కోరుకుంటున్నాం. ముందుగా మీ బాల్యం ఎక్కడ ప్రారంభమైంది, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఈ డోలు ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువుగారు ఎవరో ఒకసారి షేర్ చేయండి సార్.
2: నాది నెల్లూరు జిల్లాలో కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం సార్. చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పుడు, హై స్కూల్ చదువుకునేటప్పుడు నాకు ఈ డోలు అంటే ఇష్టంతో చదువు కూడా తక్కువే చేసుకున్నాను. డోలు అంటే ఇష్టంతో విన్నాను. 1965లో తిరుపతి నాదస్వర పాఠశాల మ్యూజిక్ కాలేజ్ ఉంది సార్, అక్కడ చేర్పించారు మా తల్లిదండ్రులు. మాది చిన్న కుటుంబం, ఒక వ్యవసాయం కుటుంబం, కానీ దాని మీద ఇష్టంతో కష్టమైన డోలు నేర్చుకున్నాను సార్. కష్టమైన పరిశ్రమ అది.
1: మీ గురువుగారు ఎవరండి అక్కడ?
2: మా గురువుగారు ఫస్ట్ అన్నవరపు బస్వయ్య మ్యూజిక్ కాలేజీలో పక్కన నాదస్వర పాఠశాల ఉంది, టీటీడి. నాకు అక్కడ సీట్ వచ్చింది, దానికి ఇంటర్ ఉంటుంది. ఇంటర్లో సెలెక్ట్ అయిన 65లో నాకు 3 సంవత్సరాలు కోర్సు అది. అన్నవరపు బస్వయ్యని పెద్ద విద్వాంసులు ఆయన టీచర్గా ఉన్నారు. 3 సంవత్సరాలు చేసుకుని 69లో నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్.
1: సంతోషం అండి సుబ్రహ్మణ్యం గారు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో కొత్తపాలెం గ్రామం నుంచి వచ్చి మీరు ప్రతిష్టాత్మకమైన సంగీతంలో, ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతంలో మీరు సంగీత నాటకం అకాడమీ అవార్డు పొందడం చాలా గర్వకారణం అండి. మీకు తర్వాత గురువులు ఎవరండి, మీ తర్వాత ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, మీరు అక్కడ సర్టిఫికేట్ కోర్సు చేశారు, తర్వాత ఎలా ప్రారంభమైంది?
2: 3 సంవత్సరాలు కోర్సు అంటే చాలా సార్. అది 3 సంవత్సరాలు అంటే పాలవరసలో, పెద్ద పాలవరసలో జాతులు, చిన్న చిన్న బిట్లు నేర్చుకుంటాం. ఎక్కడైనా కచేరీ వాంచేదానికి అది సాదు. అప్పుడు ప్రైవేట్గా సీఎం రాజగోపాల్ అని ఆయన మ్యూజిక్ కాలేజీ లెక్చరర్, ఆయన దగ్గర 4 సంవత్సరాలు నేర్చుకున్నాను.

0: ఆయనది ఏంటంటే మనకు కావాల్సింది బయట కచేరీలకు ఏం అంచాలా అనేది, నాదస్వరానికి ఏం అంచాలనేది, ప్రజల్లో ఏం వాయిస్తే మనకు మంచి పేరు వస్తుంది, అది నేర్చుకున్నాం సార్.
1: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు మొట్టమొదటిగా ఆకాశవాణితో అనుబంధం ఎప్పుడు ఏర్పడింది? మీరు అంటే మనకు ఒక ప్రక్రియ ఉంటుంది కదా, ఆకాశవాణిలో ఆడిషన్స్ చేస్తాం, ఎటువంటి కళాకారులకైనా మనం డైరెక్ట్గా కార్యక్రమాలు ఇవ్వకుండా ఆడిషన్ చేస్తాం. అలా మీరు ఏ ఆకాశవాణి కేంద్రంతో మొట్టమొదటిసారి మీరు ఆడిషన్ నిర్వహించారు, ఎక్కడ పాస్ అయ్యారు?
0: టీటీడీలో నాకు ఇంట్రో పెట్టారు, బాగా వాయిస్తున్నాడు అని. దాంట్లో సెలెక్ట్ అయ్యి కొండ మీద శంకు మెట్టుంది, అప్పుడు చిన్నది కాటేజీలు ఉండి, దాంట్లో ఇంట్రో పెట్టారు పెద్ద విద్వాంసులు ఏకేశన్న గారు, మునరాయ గారు, దూగు వెంకయ్య గారు. దాంట్లో సెలెక్ట్ అయిన దాంట్లో 2 సంవత్సరాలు నేను ఏకేసి నటరాజన్ అని ఎవరెస్ట్ క్లారినెట్ అయిన, ఆయన దగ్గర ఉత్తీర్ణ అయిన 2 సంవత్సరాలు. తర్వాత ఆయన దగ్గర ఉన్నప్పుడు నాకు రేడియో మీద ఆశ మళ్ళింది, రేడియో ఉంటే బాగుంటుంది, ఈయన రేడియో ప్రోగ్రామ్ పోతే నేను కూడా పోతాను, నాకు కూడా ఉంటే బాగుంటుందని కడప పెట్టుకున్నా. పెట్టుకుంటే పినాగపాణి గారని నేను గాత్రం పెద్ద విద్వాంసుడు, అందరికీ గురువు ఆయన, బాలమురళి గారికి, నిదురుమురికి, వీళ్ళందరికీ గురువు. ఆయన జడ్జికి వచ్చాడు, అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి 20 మంది పోయినాం. ఆ రోజు ఉదయాన్నే సెలెక్ట్ అయిపోయింది, బోర్డు వేసేస్తారు అప్పుడు పరిస్థితి, బోర్డు వేసేస్తారు. ఆ బోర్డులో నేను సెలెక్ట్ అయినానని మన్నాడే దానికి ఫైనల్ వాంచ.
1: మీకు ఎంత వయసు అండి అప్పుడు?
0: అప్పుడు ఇంచుమించు ఒక 32-33 ఉంటాయి సార్.
1: 30 ఏళ్ళకి మీరు మొట్టమొదటి ఆడిషన్ ఇచ్చి పాస్ అయ్యారు బి గ్రేడ్. తర్వాత మొదటి కచేరీ ఎప్పుడు మీరు ఆకాశవాణిలో చేశారు?
0: 85లో 86 80 ఏళ్ళు అంతా ఒక 3 సంవత్సరాలు అక్కడ కడపలో చేశాను సార్. నన్ను పిలుచుకొని పోతే నేను కడపకు పోయి వాయించి వచ్చేది. ఎవరు నాదస్వరం
1: మీకు గుర్తుందా అండి? మొట్టమొదటి మీ రెమ్యునరేషన్ ఎంతో మీకు అప్పుడు వాయించిన
0: తెలుసు సార్? 275
1: మొట్టమొదటి.
0: ఆ డబ్బులు మా గురువుకి ఇచ్చిన, ఎందుకంటే నేను వాళ్ళని మనసుండి మా గురువు గారికి దక్షిణగా ఇచ్చిన. నేను పోవటం ఫేస్ అయినా, అప్పుడు అక్కడ వాంచేటప్పుడు 2-3 సంవత్సరాలు వాంచాను సార్. తర్వాత నాది అక్కడి నుంచి వచ్చేసాను కదా, నేను నెల్లూరు జిల్లాకు వచ్చేసాను, కోటమండలం నుంచి గూడూరుకు వచ్చేసా.
1: సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఒక ప్రశ్న, ఎవరైనా కళాకారులు అక్కడతో ఆగిపోతే పెద్ద అభివృద్ధి ఉండదు కదా, మీ తర్వాత బీలో అయినారు, తర్వాత బీహైకి వచ్చారు, ఈ అభివృద్ధి ఎలా జరిగింది, మీ కచేరీ సాధన ఎలా కొనసాగించారు?
0: ఈ బీ వాంచినప్పుడు ఒక చిన్న విద్వాంసుడిగానే ఉంటాం, బీహై చేసుకుంటే బాగా విద్వాంసుడు అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో బీహైకి మళ్ళీ అప్లికేషన్ వేసి, అప్పుడు అప్లికేషన్ ఇచ్చేది సార్, ఒక ఫారం ఇచ్చేది, అప్పుడు రాయటం పట్టడం చేయటం ఉంది. అప్పుడు ఇంటర్ ఉండింది, ఇంటర్ వాంచే వెంటనే నా బీహై సెలెక్ట్ అయినా. బీహై అనే 1 సంవత్సరంలోనే మళ్ళీ ఏ గ్రేడ్గా నేను ఇక్కడే విజయవాడ రేడియో స్టేషన్లో సెలెక్ట్ అయ్యా. అయిన 10 సంవత్సరాల పైన టాప్ గ్రేడ్ అని అన్నారు. అప్పుడు టాప్ గ్రేడ్ కరెక్ట్గా పెట్టుకున్నా ఇక్కడనే విజయవాడ స్టేషన్లోనే, టాప్ గ్రేడ్ కూడా సెలెక్ట్ అయినాడు సార్. అప్పుడు టాప్ గ్రేడ్ సెలెక్ట్ అయితే నన్ను సెలెక్ట్ అయిన వెంటనే ఢిల్లీకి జడ్జిమెంట్కి పిలిచారు, ఈ రికార్డు చూసేదానికి, ఆల్ ఇండియా రేడియో. 2 సార్లు పోయినాను, మొన్న కూడా 3వ సారి పోయినాను ఇటీవాళ్ళకి సార్. తర్వాత నేను మొన్న అకాడమీ తీసుకున్నప్పుడు కూడా పోయినాను, ఆ స్టేషన్కి అది గుర్తుగా అందరూ పరిచయం కాబట్టి పోయి వచ్చినాను.
1: సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు బీకి, బీహైకి, ఏకి, అలాగే టాప్ గ్రేడ్కి తేడా ఏముంటుందండి? ఎలా మీ కచేరీ సాధన ఎలా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తారు, ఏమిటి తేడా?
0: బీకి ఒక క్వాలిటీ ఉంటుంది వాయిద్యం, బీహైకి కొంచెం బాగా వాంచాలి. బీహై సెలెక్ట్ అయితే స్టేషన్లో కదిలిచ్చరు, అది స్టాండర్డ్. బీహైకి వచ్చిన వాళ్ళు చాలా మంది బీహై వాయిస్తున్నాం కదా, ఏ గ్రేడ్ కూడా వాయిస్తే బాగుంటుందని. అప్పుడు మా సాధనలో మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో మెయిన్,
1: ఆకాశవాణి,
0: ఆకాశవాణి. ఎందువల్లంటే మేము ఇంప్రూవ్ కావాలంటే రేడియోలో ఎంత బాగా వాయిస్తే కదా మనం సెలెక్ట్ అవుతామని. మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో ఉపయోగపడ్డాది సార్, ఎవరైనా వాయించినట్టు రికార్డు తీసుకుని వినటం, ఎక్కడైనా మంచి కచేరీలు పోయి వినటం, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటంలో ఏ టాప్ దాకా వచ్చాను సార్.
1: మీకు ఈ ప్రయాణంలో ఇన్స్పిరేషన్ నిలిచిన డోలు విద్వాంసులు ఎవరండి? మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా నేర్చుకున్నారు?
0: చాలా మంది సార్, దానికి సీఎం మున్రామయ్య మన ఆంధ్రప్రదేశ్, అన్నవరం బసవయ్య మా గురువు గారు, సీఎం రాజగోపాల్ అన్న మా గురువు గారు, ఇంకా తమిళనాడు ఎత్తుకుంటే హరిద్వారం ఏకే పల్లమేలు గారు, కలిముత్తు గారు, ముదుకుమాస్ గారు, ఇట్టా లైన్కి వచ్చింది. వలయపాటి సుబ్రహ్మణ్యం గారు, దీంట్లో ఏంటంటే డిప్లొమాకి వచ్చినప్పుడు చరిత్ర రాయాలి, ఎవరైనా ఒక విద్వాంసులది వీళ్ళందరూ పెడతారు, అప్పుడు అంతటికి ఎదుగుంటేనే కదా వాళ్ళు పెడతారు.
1: కొన్ని కచేరీలు మీరు సోలోగా వాయించుంటారు, అలాగే వాద్య సహకారం కూడా చేస్తుంటారు కదా, మీరు వాద్య సహకారం చేసిన ప్రముఖ విద్వాంసులు కొంతమంది చెప్పమంటే ఎవరు చెప్తారండి ఆకాశవాణిలో?
0: సార్, ఆకాశవాణిలో కసుమురుకే పెంచలేయ గొప్ప నాదస్వరం, ఇక్కడనే ఏ గ్రేడ్ అయినాడు, ఇటీవల కాలం అయిపోయాడు, ఆయనతో ఎక్కువ సహకారం చేశాను. కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఏకేశన్ నటరాజన్ గారు, చాలా మందితో ఇండియాలో బాగా ప్రముఖుల వైలును అనవర్ప రామస్వామి గారు, ఓబి కచేరీ వంచాను గుంటూరులో సదుగురు శరణ్ గారితో లైవ్, అంటే రాఘవం తానం పల్లవి ఇచ్చారు గుంటూరు ఓబి కచేరీకి లైవ్, అది దాంట్లో వంచాను. చాలా ప్రముఖులతో వాంచి నాకు తెలియదు కూడా తెలుసుకున్నాను సార్, నాకేమైతే తెలియదు ఇట్లా వాయిస్తే బాగుంటుంది అనేది కూడా ఆ కచేరీలో తెలుసుకున్నాను.

0: మీకు ఈ ప్రయాణంలో ఆకాశవాణి ఎంతవరకు సహకారం అందించిందండి?
1: ఆకాశవాణిలో ప్రోగ్రాం వచ్చిందంటే ఆనందమే వేరు. ఇంట్లో భార్యకి బిడ్డలకి చెప్పుకోవటం ఉంటుంది, బయట పోయినప్పుడు అందరితో నాకు ఆకాశవాణి నుంచి రికార్డు వచ్చింది, వాంచాల ప్రోగ్రాం వచ్చింది, నేషనల్ ప్రోగ్రాం వచ్చింది, ఇట్లా చెప్పుకుంటాం సార్. ఆ ఆనందంతో డోలు కూడా బాగా వాయిస్తాం సార్. సంగీతంలో కష్టమైన వాయిద్యం లేకి పరిశ్రమ డోలు సార్, అది మాత్రం ఆకాశవాణి మాకు ప్రాణభిక్ష సార్. ఈ సంగీతం ఆంచే వాళ్ళకి ఆకాశవాణి వస్తే దేవుడి నుంచి వరం వచ్చినట్టు ఉంటుంది సార్. అంతే.
0: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా కచేరీ చేశారు?
1: చాలా చేస్తున్నాను సార్, ఈ స్టేషన్లో ఒక 5-6 చేస్తున్నాను. ఫస్ట్ కసుమూరు పెంచులు అయితేనే చేస్తున్నాను. మంచి నాదోత్సవం సార్, చక్కటి నాదోత్సవం. మన నెల్లూరు జిల్లా అయినా బడే సాహిబు, వడితే సాహిబులు, మన అనూరు రామస్వామి గారు, ఇంకా వేరే నాదోత్సవంతో చాలా మంది చేస్తున్నాను. కొత్తకోట లక్ష్మీనారాయణ తమ్ముడు గారు రంగయ్య గారితో చేశాను, ఇంతమంది చేశాను.
0: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు 2022 సంవత్సరానికి గాను మనకు శాస్త్రీయ సంగీతంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నారు, దీని పట్ల మీ స్పందన ఏంటి? ఆకాశవాణి పాత్ర ఏంటి మీకు ఈ అవార్డు రావడంలో?
1: మెయిన్ నాకు ఈ ఆకాశవాణి

0: చాలా మంది చేస్తున్నాను. కొత్త కొత్త లక్ష్మీనారాయణ తమ్ముడు గారు రంగయ్య గారితో చేశాను, ఇంతమంది చేశాను.
1: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు 2022 సంవత్సరానికి గాను మనకు శాస్త్రీయ సంగీతంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటి? ఆకాశవాణి పాత్ర ఏంటి మీకు ఈ అవార్డు రావడంలో?
0: మెయిన్ నాకు ఈ ఆకాశవాణి భిక్షం పెట్టింది సార్. ఎందుకంటే బాగా వాయించాను, బాగా వాయిస్తాను అనేది ఈ స్టేషన్ పేరు వచ్చింది. సంగీత నాటక అకాడమీ అంటే ఎవరికి ఇచ్చినా పెద్దవాళ్ళకి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, బాలమల్లి గారికి, నిధునానికి, వీళ్ళందరికి ఇచ్చున్నారు. దీంట్లో తీసుకుంటారు ముందు ఈ సంగీతంలో కరెక్ట్గా వాయించున్నాడా చేస్తున్నాడా, ఎక్కడన్నా క్యాసెట్లు రికార్డులు ఎన్ని చేస్తున్నారంటే నేను ఏ స్టేషన్లో వాయిస్తున్నానో ఆ స్టేషన్లో అడుగుతారు. నాకు తెలియకుండానే అడుగుంటారు, దాన్ని తీసుకుంటారు. వినుకుంటే సుబ్రహ్మణ్యం బాగా వాయిస్తాడా, బాగా వాయించున్నాడా, వచ్చున్నాడు బాగా, వాంచిన క్యాసెట్లు ఏమైనా ఉన్నాయా, ఎక్కడన్నా ప్లే చేసినప్పుడు నాదనేరాజం, ఎక్కడైనా కచేరీలు, ఇవన్నీ తీసుకుంటారు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఇస్తారు, కరెక్ట్ లేకపోతే ఇవ్వరు. ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది, ఒక రాష్ట్రపతి గారు ఇచ్చేటువంటి గౌరవం.
1: అయితే మీకు ఆ తీసుకున్న రోజు మీకు ఏమనిపించిందండి? నెల్లూరులో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఢిల్లీకి వెళ్ళి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకుంటున్నప్పుడు మీ ప్రయాణం గురించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపించింది?
0: నా కొడుకులు బెంగళూరులో ఉన్నారు సార్. ఈతో అక్కడ ఉన్నప్పుడు ఇది వార్త వచ్చింది, నేను భయపడ్డాను నిజమేనని. అప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు సద్గురు శరణ్ గారు ఏకోజానో ఫోన్ చేసిన 4 గంటకే. కాగితాలు అంతా బెంగళూరులో లేకుండా గూడూరులో ఉన్నాయి. మనసులోజు వచ్చి కాగితాలు ఎత్తుకోబోయి నా బిడ్డలు కొడుకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు నా ఫ్లైట్లో తీసుకోమన్నారు. ఎందుకంటే ఇచ్చిన 3వ రోజే ఫోన్ చేసినారు, ఎలక్షను వెంటనే ఇచ్చేస్తాం 6వ తేదీనని. ఆ 6వ తేదీ ఇచ్చేట ముందుగా ఒక ట్రయల్ చూపించారు ఎట తీసుకోవాలని. ట్రయల్లోనే కాళ్ళు ఉనికినాయి సార్, భయపడ్డాను. మాకు రూము భోజనం చెప్పడం సాధ్యం కాదు సార్, అంత చేశారు గవర్నమెంట్. 6వ తేదీ సాయంకాలం 4 గంటలకి 4:30కి ఆమె దగ్గర పోయి నేను తీసుకోవాలి. మా కొడుకు వచ్చిన్నాడు, వెనకున్నాడు, నా వంతు వచ్చింది. ఫస్ట్ లైన్లోనే 6వ నెంబర్ సార్ నేను ఆమె దగ్గర తీసుకునే వాళ్ళలో. అప్పుడు ఆమె పక్కన ఇద్దరు మధ్య మంత్రులు ఉన్నారు, సిబ్బంది ఉంది. నా కాళ్ళు ఒలిగినాయి సార్, ఎంత అంటే నేను ఈ స్థాయికి ఎదిగినానా అని వణుకుతూ ఈ రేడియో స్టేషన్ ఇచ్చిన భిక్ష మాత్రం అనుకున్నాను సార్. రేడియో స్టేషన్ లేకపోతే నాకు రాదు, సంగీతమే ఇది. వాళ్ళు పెట్టిన భిక్షను మాత్రం సంతృప్తి పొంది ఆమె దగ్గర తీసుకున్నప్పుడు నేను ఏదో దేవలోకానికి పోయి వచ్చినట్టు అనిపించింది సార్. వాళ్ళు చేశారు సార్, నాతో ఒకటి 82 మందికి ఇచ్చారు. దాంట్లో ఇండియాకి డోలు వాయిద్యానికి ఒక్కరికి ఇచ్చారు సార్. దానికి మన శేషనికి ఉదయపూర్వక నమస్కారాలు సార్.
1: ఇదంతా మీ విద్వత్తు, మీ యొక్క సాధన అనుకున్న కృషి మాత్రమేనండి. దీనికి ఇతోదికంగా మన ఆకాశవాణి కేంద్రాలు కూడా కళాకారులకు ఎప్పుడూ సహకారం అందిస్తూ ఉంటాయి. అయితే వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు చేసిన ఇతర ప్రధాన కచేరీలు ఎక్కడెక్కడ చేశారో చెప్పండి ఒకసారి.
0: ఇండియాలో ఒక్క కలకత్తా తప్ప బెంగళూరు చేశాను, మద్రాసు చేశాను, అన్ని పెద్ద పెద్ద సిటీల్లో చేశాను. మంచోళ్ళతో మంచున్నాను సార్, షబాష్ అనిపించుకొని వచ్చిండే.
1: టీటీడీలో మీరు భాగస్వామి
0: బాగా నాదనీరాజన అయితే ఈ రోజుకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలంటే 1 నెంబర్ నేను సార్. ఎందుకంటే అది కరెక్ట్ గా చేస్తున్నాను, ఏం చెడ్డ పేరు లేదు సార్, ఎక్కడ చెడ్డ పేరు లేదు. జడ్జిగా ఎప్పుడైనా ఈ రెండోది కాలేజీకి డిప్లొమా కాకుండా ప్రవీణ విశారద ఉంటాయి సార్. ఓటికి జడ్జిమెంట్ నేనే పోతా, మొన్నే పోయిచ్చాను మార్చిలో. నెక్స్ట్ డిప్లొమాకి సర్టిఫికేట్ కోర్సుకు నేనే పోతుంటాను సార్. ఎక్కడ ఒక పొరపాటు లేకుండా నా డ్యూటీ నేను చేసుకుని వచ్చేస్తాను సార్. టీటీడీలో ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి పోతున్నాను సార్. నాదనీరాజం ఎన్ని కచేరీలో అంచుండా, సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంచుండా, చాలా మంచున్నాను సార్.
1: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు వచ్చిన ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కాకుండా ఇతర పురస్కారాల గురించి చెప్పండి, ఎవరెవరి దగ్గర అవార్డులు తీసుకున్నారు?
0: లయ నిలవైని బిరుదు ఇచ్చారు సార్, ఆలంబర రామస్వామి గారు, ఎమ్మెల్యే మంత్రులంతా నెల్లూరులో ఇచ్చారు సార్. అంటే టాప్ గ్రేడ్ వచ్చిన తర్వాత ఆ జిల్లాకి ఎవరికి లేదు, టాప్ అంటే ఎవరికో వచ్చేవాళ్ళు. ఆ టైంలో వచ్చింది నాకు. అప్పుడు పెద్ద సన్మానం చేశారు నెల్లూరులో మా వాళ్ళు అయితే, ఇతరులు అయితే అందరూ. ఆ సన్మానానికి అనబర రామస్వామి గారు వచ్చారు, వైలిన్ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ వచ్చి లయ నిలవైన బిరుదు ఇచ్చారు సార్. అంటే అంత లయతో వాయిస్తావు కాబట్టి, లయవైన వాయిద్యం కాబట్టి లయతోనే సంబంధించినటువంటి బిరుదు ఇచ్చారు సార్.
1: ధన్యవాదాలండి సుబ్రహ్మణ్యం గారు. ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకొని ఆకాశవాణిలో ఎన్నో సంవత్సరాలుగా టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా మీరు కచేరీలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతూ ఉన్నారు. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తీసుకొని మన రాష్ట్రానికి, మన ఆకాశవాణి కేంద్రానికే కాకుండా దేశానికి కూడా మరిన్ని ప్రశంసలు తీసుకొస్తారని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు సార్. మరొకసారి
0: ఉదయపూర్వక నమస్కారాలు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యంగారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత సువేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునికమైన మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బెంగళూరులో ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి తెలంగాణలో పర్యటిస్తారు. 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. 118 కిలోమీటర్ల మేర నిర్మించిన కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. కాజీపేట జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నిర్మించిన రైల్ అండర్ రైల్ RUR బైపాస్ను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ చేరుకుంటారు. ఈ పర్యటనలో సోమవారం సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొంటారని ప్రధాని కార్యాలయం PMO వెల్లడించింది. సోమనాథ్ క్షేత్ర విశిష్టతను ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటి చెప్పేలా ప్రత్యేక స్మారక స్టాంపు నాణాన్ని ప్రధాని విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ RN రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, అటల్ పెన్షన్ యోజన APY పథకాలు విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాలకు సైతం తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక రక్షణను అందించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పథకాల పురోగతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రారంభమైన ఈ పథకాలు బీమా, పెన్షన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని కొనియాడారు. ఇప్పటి వరకు పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 కోట్లకు పైగా, పీఎం సురక్ష బీమా యోజనలో 58 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే వృద్ధాప్య భరోసా ఇచ్చే అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్ల మంది సభ్యులుగా చేరారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య ఉన్న చారిత్రక

0: సాంప్రదాయక సంబంధాలు ఎంతో ఉన్నతమైనవని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని విదేశీ కారికోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన పతాకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య కేవలం స్నేహమే కాకుండా వస్త్రధారణ, క్రీడలు, సంప్రదాయాల విషయంలోనూ ఎంతో సారూప్యత ఉందని జైశంకర్ పేర్కొంటూ,
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: అనంతరం ఆ దేశ ప్రధాని కమలాప్రసాద్ బిసేనర్తో కేంద్ర మంత్రి భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులపై వారు చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అత్యాధునిక మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ ఎంట్రీ వెహికల్ మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిన్న నిర్వహించిన ఈ ప్రయోగం ఆశించిన లక్ష్యాలను చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భౌగోళిక పరిధిలో వేర్వేరు దిశల్లో ఉన్న వివిధ లక్ష్యాలను ఇవి ఏకకాలంలో ఛేదించగలవని ఆ శాఖ తెలిపింది. ఈ ఘనత సాధించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు, భారత సైన్యం, పారిశ్రామిక భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముప్పులను ఎదుర్కోవడంలో ఈ క్షిపణి దేశ రక్షణ వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. తమిళగా వెట్రి కళంగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు చెన్నైలోని లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని సమర్పించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 234 సభ్యుల అసెంబ్లీలో 118 స్థానాలు అవసరం. ఈ సంఖ్యను చేరుకోవడానికి విసీకే, ఐయుఎంఎల్ నిబంధన లేని మద్దతు ప్రకటించాయి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన టీవీకే నేత అదవ్ అర్జున, ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిపి మొత్తం 13 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించిందని తెలిపారు. గ్రామీణ భారతావని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తమ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 42 పంచాయతీలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. వచ్చే నెల జూన్ 3వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. ఈ ఏడాది అవార్డుల జాబితాలో కర్ణాటక 6 పురస్కారాలతో ప్రథమ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు 5 అవార్డులతో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలను ప్రధాన స్రవంతితో అనుసంధానించే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పీఎంజీఎస్వై 25 పూర్తి చేసుకుంది. ఈ పథకం రజతోత్సవ వేడుకలతో పాటు 4వ విడత పీఎంజీఎస్వై జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లా భైరుందాలో జరగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ బలోపేతం కావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెట్లకు చేరువయ్యే అవకాశం సులభతరం అవుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ 2026 2వ దశలో భారత ఆర్చర్ సహిల్ జాదవ్ కాంస్య పథకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 25 జాదవ్, డెన్మార్క్ సీనియర్ ఆటగాడు మార్టిన్ డామ్స్బోను 147-144 స్కోరుతో ఓడించి ఈ టోర్నమెంట్లో భారత్కు తొలి పథకాన్ని అందించారు. ఐపీఎల్ 2026 భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 119

0: పరుగులు చేసింది. వాతావరణం. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. బీహార్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుల గాలులు వీస్తూ భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత శుభేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునిక మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 MHz మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు, సినీ గీతాలు.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట త్రిపుర. ఈ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన గీతం ఇది. సాహిత్యం చంద్రబోస్, సంగీతం కమరాన్ మరియు నందన్ రాజ్.
1: నవలా స్రవంతి ధారావాహిక. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. పేరెన్నిక గన్న రచయితల కలం నుంచి జాలువారిన అందరి మన్ననలను అందుకున్న నవలలను ధారావాహికగా మీకు సమర్పిస్తోంది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
0: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రసారం కానున్న ప్రభాత రేఖలు కార్యక్రమంలో మీరు వినబోయే అంశాలు: ముందుగా 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం మనస్సులోని మనస్సు ధారావాహిక నవలా పఠనం 5వ భాగం ప్రసారమవుతుంది. రచన మాలతీ చందూర్ గారు, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో సీతారామ శాస్త్రి కలం నుంచి జలవారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఉన్నికృష్ణన్ చిత్ర బృందం. చిత్రం ప్రేమంటే ప్రాణమిస్తా.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ

0: విమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
1: శ్రోతలు, ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన బామ్మ మాట బంగారు బాట చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. తప్పకుండా వినండి.
2: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
3: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
2: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
3: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
2: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
3: వింటూ ఉండండి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

చిత్రపుష్పలు కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట మణిశర్మ సంగీత సారథ్యంలో వేటూరు కలం నుంచి జలవారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఉదిత్ నారాయణ్ స్వర్ణలత బృంద్ చిత్రం అర్జున్. మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ఏకచిత్ర గణం శీర్షికన బొమ్మ మాట బంగారు పాట. చిత్రం నుంచి పాటలు. ఈ చిత్రానికి నేపథ్య గానం అందించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి భానుమతి, శైలజ, జానకి. సాహిత్యం సమకూర్చిన వారు వేటూరి సుందరరామూర్తి. సంగీతం చంద్రబోస్. వినండి ఏకచిత్ర గణం శీర్షికన బామ్మ మాట బంగారు పాట. చిత్రం నుంచి పాటలు.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: శ్రోతలు, మీరు వింటున్నారు ఏకచిత్ర గానం శీర్షికన బామ్మ మాట బంగారు పాట చిత్రం నుంచి పాటలు. ఈ చిత్రానికి నేపథ్య గానం అందించిన వారు పి భానుమతి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ జానకి. సాహిత్యం సమకూర్చిన వారు వేటూరి సుందరరామూర్తి. సంగీతం చంద్రబోస్. వినండి ఏకచిత్ర గానం శీర్షికన బామ్మ మాట బంగారు పాట చిత్రం నుంచి పాటలు.

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం.

తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమై 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై రేపు ఉదయం 6:00 ప్రభాత గీతంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.